శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెచ్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెచ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 52 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సూక్తి సుధా సమర్పణ, శ్రీ ఎం కృష్ణ కిషోర్.
1: అలెగ్జాండర్ నుండి అశోకుడి వరకు సామ్రాజ్యాలను నిర్మించిన వారు ఎందరో చరిత్ర పుటల్లో తమ బలహీనతల ముందు ఓడిపోయి ఎందుకు కొరగాని వారిగా నిలిచిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కారణం అంత శత్రువులను జయించలేకపోవడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ప్రధాన కారణాలు. వాస్తవానికి మన బయట ఉన్న శత్రువు మనల్ని ఒక్కసారి మాత్రమే ఓడిస్తాడు, కానీ మనలోనే దాగి ఉండే అరిషట్ వర్గం మనల్ని ప్రతిరోజు ప్రతిక్షణము ఓడిస్తూ జయిస్తూనే ఉంటుంది. మనం గెలవాలంటే మనలోని శత్రువుల్ని నామరూపాలు లేకుండా చేయగలగాలి. ప్రప్రథమంగా అలసత్వము, అహంకారము, కోపం, ఇవి మన ప్రతి విజయానికి ప్రతిబంధకాలై నిలిచి అధోగతి పాలు చేస్తూ ఉంటాయి, మన అభివృద్ధికి అడ్డుగోడలై నిలుస్తాయి. ఈ అంత శత్రువులను అదుపులో ఉంచాలన్నా, మనసును క్రమశిక్షణలో ఉంచాలన్నా చాలా కష్టతరం. ఈ సందర్భంలో చాణక్యుడు ఇంద్రియాన్ని వశీకృత్వ ధారయేత్ కార్య సాధక నాణ్యతా సిద్ధి మాప్నోతి క్రోధావేశేన మానవః అంటారు. ఈ పరమాద్భుత శ్లోకంలో ఎవరైతే తమ ఇంద్రియాలని అనగా కోరికల్ని తమ అధీనంలో ఉంచుకుంటారో వారే అసలైన విజేతలు కాగలరు అని వివరించారు. కోపావేశాలకు ఇంద్రియాలకు వశుడైన వాడు ఎంతటి విద్యావంతుడైనా సరే జీవితంలో విజయాన్ని గాని శాంతిని గాని పొందలేడు. మన జీవితం యుద్ధరంగం అని భావిస్తే మన శత్రువులు బయట ఎక్కడో లేరు. మన కళ్ళు చూసే ఆకర్షణల్లో, మన చెవులు వినే విమర్శల్లో, మన మనసు కోరుకునే తాత్కాలిక సుఖాల్లోనే దాక్కుని ఉన్నారు. మన ఇంద్రియాలు గుర్రాల్లాంటివి, అవి మన నియంత్రణలో ఉంటే మనం విజేతలవుతాం. వాటి నియంత్రణలో మనం ఉన్నామనుకోండి, మనం పతనం వైపు ప్రయాణించే బాటసారులం. ఇంద్రియాలను సరైన మార్గం వైపు పెట్టగలిగి

0: తిరిగితే విజయం మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంద్రియాలను తమ గుప్పెట్లో ఉంచుకున్న వారి మేధస్సు సాన పెట్టిన వజ్రంలా తళతళా మెరుస్తూ ఉంటుంది. దుర్వ్యసనాలకు లొంగిపోవటం అంటే మన మేధా ఖడ్గానికి మనమే తుప్పు పట్టించుకోవడమే. సమాజంలో ఇంద్రియాలను ఆకర్షించే అంశాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నోరు రుచి కోసం, కళ్ళు నిరంతర వినోదం కోసం వెతుకుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి మేధావి విచక్షణతో ఏ ఆకర్షణలకు లొంగకుండా ముందుకు సాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఇంద్రియాలు మనకు దాసోహం కావాలి తప్ప మనం వాటికి దాసోహం కాకూడదు. కోపం అనే ఇంద్రియం రెండు అంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడితే గెలుపు తథ్యం, లేకపోతే కోపిష్టినే నరికి కూల్చివేస్తుంది. విచక్షణ ఒక్కటే విజేతగా నిలుపుతుంది. క్రోధ ఆవేశాలను అణిచివేయగలిగితే అది గొప్ప సంకల్పంగా మారుతుంది. నీ సంకల్ప బలం నిన్ను విశ్వ విజేతగా తీర్చిదిద్దుతుంది. సాధించిన విజయంతో సంతృప్తిని పొందకుండా మరింత ఆత్మవిశ్వాసంతో, ఇంద్రియ నిగ్రహంతో ముందడుగు వేయండి. అద్భుత విజయాలను సాధించండి. నేటి ఉత్సాహం రేపటి విజయానికి తొలిమెట్టు.
1: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ ఎం కృష్ణ కిషోర్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: This is Akashvani, the news read by Subhadra Ramachandran. Prime Minister Narendra Modi will chair the 11th Governing Council meeting of Niti Aayog at Rashtrapati Bhavan Cultural Centre in New Delhi today. In line with the Prime Minister's vision of Team India for a Viksit Bharat, this year's theme, Inclusive Human Development for Viksit Bharat at 2047, focuses on the well-being and development of every Indian, regardless of age, region, gender or socio-economic background. The Governing Council meeting will deliberate on the approach to realize this vision and translate it into concrete, measurable outcomes for every citizen across the country. This Governing Council meeting will bring together chief ministers and lieutenant governors to discuss the inclusive human development framework. Prime Minister Narendra Modi has said aspirations of 140 crore citizens of the country will definitely be fulfilled. He said that National Democratic Alliance, NDA, has always strengthened the nation's trust. Mr. Modi was addressing the NDA conclave at Bharat Mandapam in New Delhi yesterday evening. He said the people of the country entrusted the NDA government with their trust after the betrayal of the Congress. He said the rising sun of hope in 2014 has today transformed into a of renewed confidence. He said for the first time, the people of the country have seen that when a government is run with the right intention, the development also takes place at a rapid pace.
3: Bharat ke logon ne pehli baar ye dekha hai ki jab sahi niyat se sarkar chalti hai to tez gati se vikas bhi hota hai. NDA sarkar ke in 12 varshon mein 25 crore se zyada logon ka garibi se bahar nikalna ये दिखाता है कि हमारी नीतियां सही हैं, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
2: In his address, Mr. Modi said that at a time when the economies of major countries around the world are struggling, India has still achieved a growth rate of 7.7% in 2025-2026. BJP President Nitin Naveen has said that a total of 75 delegates from 35 political parties participated in the NDA conclave held at Bharat Mandapam in New Delhi.

సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ప్రత్తి పంట రకాలు, లక్షణాల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో తెల్ల బంగారంగా భావించే ప్రత్తి ప్రధానమైనటువంటి వాణిజ్య పంట. ప్రత్తి పంట సాగుకు నల్లరేగడి నేలలు అనుకూలమైనప్పటికీ మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్తిని పండిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో విస్తీర్ణంలో ఉంది. మన రాష్ట్రంలో ప్రత్తిని 4.56 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మన రాష్ట్రంలోని ప్రత్తి పండించే ప్రాంతాలకు అనువైనటువంటి వివిధ కాల పరిమితుల్లో విశిష్ట లక్షణాలు ఉన్నటువంటి ఎన్నో మేలైన సాధారణ రకాలు, సంకరజాతి రకాలను విడుదల చేయడం జరిగింది. వాటి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాయతుల్చే పురుగు ఉధృతి నేపథ్యంలో గత 1.5 దశాబ్దాల నుండి రైతులు ఎక్కువగా బీటీ సంకర రకాలనే ఆదరించడం జరుగుతోంది. కానీ గత 6-7 సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు బీటీ ప్రత్తిలోని విషపదార్థానికి నిరోధక శక్తిని పెంచుకోవడంతో ఈ పురుగు ఉధృతి తీవ్రస్థాయికి చేరింది. పంట మార్పిడి లేకుండా ఏళ్ల తరబడి ఒకే పంటను వేయడంతో వివిధ పోషక లోపాలను కూడా ప్రతి పంటలో గమనించడం జరిగింది. రకాల విషయానికి వస్తే దేశవాళీ రకాల్లో యాగంటి అంటే NDLA 2933 అనే రకం రాయలసీమలోని ముంగారి, హింగారి ప్రాంతాలకు అనుకూలమైంది. ఇది 150 రోజుల కాల పరిమితి కలిగినటువంటి స్వల్పకాలిక రకం. పింజ పొడవు 22 మిల్లీమీటర్లు ఉండి 37 వరకు దూది శాతం ఉంటుంది. 20వ నెంబర్ నూలు ఉడకటానికి అనుకూలమైనటువంటి రకం. ఇక ఇంకొకటి నంద్యాల కాటన్ 27. ఇది 150 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. హెక్టార్కు 17 నుంచి 19 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ప్రత్తిలో దూది శాతం 36.8గా ఉంటుంది. పచ్చదోమను, బ్యాక్టీరియా ఆకుమచ్చలను తట్టుకునే రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బెట్ట పరిస్థితులకు కూడా అనుకూలమైనటువంటి రకం. ఇంకొకటి నంద్యాల కాటన్ 28. ఇది కూడా 150 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. హెక్టార్కు 17 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ప్రతిలో దూది శాతం 36.8గా ఉంటుంది. పచ్చదోమ, మజ్జిగ తెగులను, ఇంకా బెట్టను కూడా తట్టుకోగలిగినటువంటి రకం. ఇది మన రాష్ట్రంలోనే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట, గుజరాత్ రాష్ట్రాలకు కూడా అనుకూలమైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అమెరికన్ రకాలు గనక మనం చూసుకున్నట్లయితే LA 861, ఇది 160 నుండి 170 రోజుల పంటకాలం కలిగినటువంటి రకం. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. తెల్లదోమను, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. హెక్టార్కు సుమారు 25 నుండి 26 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఈ రకం 29 మిల్లీమీటర్ల పింజ పొడవు కలిగి 34% దూదినిస్తుంది. 50వ నెంబర్ వరకు నూలు ఉడకటానికి వీలుగా ఉంటుంది. ఈ రకం పచ్చదోమను తట్టుకోలేదు. దీని పింజ గట్టిదనం బాగా ఉంటుంది. ఇంకొక రకం L389. ఇది 160 నుండి 170 రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకం. అన్ని ప్రాంతాలకు ఈ రకం కూడా అనుకూలంగా ఉంటుంది. హెక్టార్కు 25 నుండి 30 క్వింటాళ్ల ప్రత్తి దిగుబడినిస్తుంది. ప్రత్తిలో దూది శాతం 35.5గా ఉంటుంది. పింజ పొడవు 29 మిల్లీమీటర్ల నుండి 50వ నెంబర్ నూలు వరకు ఒడుక్కోవచ్చు. బ్లాక్ ఆర్మ్ అంటే నల్లమచ్చ తెగులను పూర్తిగా తట్టుకోగలిగిన రకం ఇది. తెల్లదోమ ఉన్నటువంటి పరిస్థితుల్లో MPU 5 కన్నా ఎక్కువ దిగుబడినిస్తుంది. ఇక ఇంకొక రకం నరసింహ. దీన్ని NA 13-25 అంటారు. ఇది నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి రకం. ఇది కూడా అన్ని ప్రాంతాలకు అనుకూలంగానే ఉంటుంది. పచ్చదోమను కొంతవరకు ఇది తట్టుకుంటుంది. ఈ రకం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల పరిశోధన స్థానం నుండి విడుదల చేయబడింది. 160 రోజుల పంటకాలం కలిగినటువంటి ఈ రకం హెక్టార్కు 25 నుండి 28 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్లుంటుంది. ప్రత్తిలో 36% దూది ఉండి 40వ నెంబరు నూలు ఒడుక్కోవచ్చు. ఇక LAM 604 అనే రకం 150 నుండి 160 రోజుల పంటకాలం కలిగినటువంటి రకం. ఇది కూడా అన్ని ప్రాంతాలకు అనుకూలమైనటువంటి రకమేను. హెక్టార్కు 25 నుండి 30 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ప్రతిలో దూది శాతం 36 వరకు ఉంటుంది. పింజ పొడవు 27 మిల్లీమీటర్లు కలిగి ఉండి 40వ నెంబర్ నూలు ఒడుక్కోటానికి వీలుగా ఉంటుంది. పచ్చదోమను, నల్లమచ్చ తెగులను ఈ రకం తట్టుకుంటుంది. ఇక ఇంకొక రకం శివనంది. దీన్ని NDLH 1755 అంటారు. ఇది 160 నుండి 170 రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకం. హెక్టార్కు 16 నుండి 17 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. 36% దూదినిస్తుంది. 28 నుండి 29 మిల్లీమీటర్ల పింజ పొడవు ఉంటుంది. 50వ నెంబర్ నూలు వడుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఇంకొక రకం శ్రీరామ, దీన్నే NDLH 1938 అంటారు. ఈ రకం కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. 160 నుండి 170 రోజుల్లో పంట చేతికొస్తుంది. కాయ బరువు 4 నుండి 4.5 గ్రాములు ఉంటుంది. హెక్టార్ కు 22 నుంచి 23 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. 28 నుండి 30 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉండి 38% వరకు దూదినిస్తుంది. 40 నుండి 60 నెంబర్ వరకు నూలు వడుక్కోటానికి వీలుగా ఉంటుంది. ఈ రకం పచ్చదోమను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక ఇంకొక రకం LHDP ప్రతి ఒకటి. ఈ రకం అధిక సాంద్రతలో విత్తుకోటానికి అనుకూలంగా రూపొందించబడినటువంటి రకం. పంట చెట్టు చేయకుండా శాఖీయ కొమ్మలు లేకుండా ఉంటుంది. పంటకాలం 145 నుండి 155 రోజుల వరకు ఉంటుంది. జిన్నింగ్ శాతం 38.6 ఉండి గింజ పొడవు 28 మిల్లీమీటర్లు ఉంటుంది. పచ్చదోమను, బాక్టీరియా ఎండు తెగులను, ఇంకా బూజు తెగులను తట్టుకుంటుంది. హెక్టార్ కు 25 నుండి 26 క్వింటాళ్ల ప్రతి దిగుబడినిచ్చే రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక రకం NDLH 2051-1. ఇది తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకు అనుకూలమైనటువంటి రకం. పంటకాలం 160 రోజులు కలిగి ఉంటుంది. హెక్టార్ కు 25 నుండి 26 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. గింజ పొడవు 28.1 మిల్లీమీటర్ గా ఉంటుంది. ప్రత్తిలో 36% దూది కలిగి ఉండి 50వ నెంబర్ నూలు వడుక్కోటానికి వీలుగా ఉంటుంది. ఇక ఇంకొక రకం తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలకు అనుకూలమైంది. నంజాల ప్రత్తి 25. దీన్ని NDLH 2035-5 అంటారు. ఇది 160 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. హెక్టార్ కు 17 నుంచి 18 క్వింటాళ్ల ప్రతి దిగుబడినిచ్చే రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. రసం పీల్చే పురుగులను, ఇంకా బెట్టను కూడా ఈ రకం తట్టుకుంటుంది. 160 రోజుల్లోనే పంట చేతికొచ్చే రకం ఇంకొకటి నంజాల కాటన్ 26. ఇది హెక్టార్ కు 15 నుంచి 16 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ప్రత్తిలో దూదు శాతం 36.5 ఉండి పచ్చదోమను, బెట్టను తట్టుకుంటుంది. ఇక సంకర రకాల విషయానికి వస్తే లామ్ కాటన్ హైబ్రిడ్ 5, అంటే LAHH 5. ఈ రకం కూడా అన్ని ప్రాంతాలకు అనుకూలమైందిగా చెప్పుకోవచ్చు. 35 క్వింటాళ్ల దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. 35% దూదినిస్తుంది. 29 మిల్లీమీటర్ల పింజె పొడవు కలిగి ఉండి నల్లమచ్చ తెగులను తట్టుకునే రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అన్ని ప్రాంతాలకు అనుకూలమైందే ఇంకొక రకం లామ్ కాటన్ హైబ్రిడ్ 7, అంటే LAHH 7. ఇది 160 నుండి 180 రోజుల్లో పంట చేతికొస్తుంది. 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. 30 నుండి 32 మిల్లీమీటర్ల పింజె పొడవు ఉంటుంది. ఇది పచ్చదోమను, ఇంకా నల్లమచ్చ తెగులను తట్టుకుంటుంది. అయితే

రక్తద్రవమును కొంతవరకు మాత్రమే తట్టుకుంటుంది. ఇక ఇంకొక రకం NDLHH 240. ఇది కూడా అన్ని ప్రాంతాలకు అనుకూలంగానే ఉంటుంది. 160 రోజుల్లో పంట చేతికొచ్చినటువంటి శంకర రకం హెక్టార్ కు 27 నుంచి 28 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. పింజ పొడవు 29 నుండి 30 మిల్లీమీటర్ల వరకు ఉండి 37% దూదినిస్తుంది. 40వ నెంబర్ నూలు ఒడుక్కోటానికి వీలుగా ఉండేటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రూపొందించినటువంటి అంతర్జాతుల శంకర రకం LAHB ప్రతి ఒకటి. ఈ రకం 185 నుండి 195 రోజుల్లో పంట చేతికొస్తుంది. 20 నుండి 22 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. జిన్నింగ్ శాతం 30.1గా ఉంటుంది. పింజ పొడవు 37.5 మిల్లీమీటర్లుండి పింజ ఎక్కువ దృఢత్వం కలిగి నాణ్యత కలిగి ఉంటుంది. పచ్చదోమను ఈ రకం కొంతవరకు తట్టుకుంటుంది. రైతులు వారికి అందుబాటులో ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకుని వారి ప్రాంతాలకు అనుకూలమైనటువంటి రకాలని ఎంపిక చేసుకుని విత్తుకున్నట్లయితే మంచి దిగుబడిని తీసుకోవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: A historic tribute to India, longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
3: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13-21 జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
5: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు

0: కర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదెహ్ల్యాః రాష్ట్రపతిభవనస్య సాంస్కృతిక కేంద్రే నీతి ఆయోగస్య ఏకాదశే శాసి పరిషదోపవేశనే అధ్యక్షతాం విధాస్యతి. వికసిత భారతాయ ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇది సంకల్పానుగుణం అస్య వర్షస్య ముఖ్య విషయో వికసిత భారతం @2047 ఇత్యస్య కృతే సమావేశీ మానవ వికాసః ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫార్ వికసిత భారత్ @2047 ఇతి అస్తి. విషయోయం ఆయు క్షేత్ర లింగ సామాజికార్థిక పృష్ఠభూమికాయాః భేదం వినైవ ప్రత్యేకం భారతీయస్య కళ్యాణాయ వికాసాయ చ కేంద్రీకృతో వర్తతే. ఉపవేశనేస్మిన్ అస్య లక్ష్యస్య ప్రాప్తయే దృష్టిం సమేత్య దేశస్య ప్రత్యేకం నాగరికం ప్రతి అస్య సుదృఢ మాపనయోగ్య పరిణామేషు పరివర్తనస్య విషయే గభీరం మంథనం భవిష్యతి. అస్మిన్ మహత్వపూర్ణే ఉపవేశనే సమావేశీ మానవ వికాస ప్రారూపస్య విషయే చర్చాం కర్తుం సర్వే ముఖ్యమంత్రిణః కేంద్రశాసిత ప్రదేశానాం ఉపరాజ్యపాలాః చ ఏకత్రితాః భవిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశ్వాసితవాన్ యత్ దేశస్య చత్వారింశదధికైకశతకోటి నాగరికాణాం ఆకాంక్షాః నిశ్చప్రచం పూరయిష్యంతే. తేన సముదీరితం యత్ రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధన దళం సదైవ రాష్ట్రస్య విశ్వాసం సుదృఢం కృతవత్ అస్తి. అత్రావధేయం యత్ శ్రీమోదీ గత రాత్రౌ నవదెహ్ల్యాః భారత మండపే ఆయోజితం NDA సమ్మేళనం సంబోధితవాన్. ప్రధానమంత్రిణా భణితం యత్ దేశస్య ప్రత్యేకమపి నాగరికః వికసిత భారతస్య స్వప్నేన పూరితో వర్తతే. ఏషః స్వప్నః ఇదానీం కస్యాపి ఏకస్య వ్యక్తి విశేషస్య ప్రశాసనస్య వా రాజనీతిక దళస్య పరిధౌ సీమితో నైవాస్తి.
2: ఆజ్ దేశ్ కా హర్ నాగరిక్ వికసిత్ భారత్ కే సప్నే సే భరా హువా హై. వికసిత్ భారత్ కా సప్నా అబ్ కిసి ఏక్ వ్యక్తి కా నహీ రహా, కిసి సర్కార్ కా నహీ రహా, కిసి దల్ కా నహీ రహా. దేశ్ కే జన్ జన్ కా సప్నా బన్ చుకా హై, సంకల్ప బన్ చుకా హై. ఔర్ ఇస్ సప్నే కీ పూర్తి కే లియే హమే అప్నా హర్ పల్ సమర్పిత్ కర్నా హై. NDA కే 12 వర్షో కీ ఏక్ బడీ సఫల్తా యే భీ హై కీ దేశ్ కాంగ్రెస్ కే కూచక్ర సే ఆజాద్ హువా హై.
1: అస్మిన్ అవసరే NDA ఘటక దళైః ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ఉపలబ్ధేః శ్లాఘనాయ ఏకః సంకల్ప ప్రస్తావః స్వీకృతః. ఏతదంతరం సంపూర్ణ విశ్వతః ప్రధానమంత్రిణే అభినందన సందేశాః ఆగచ్చంతః సంతి. अमेरिकादेशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला वॉन डेर लेयेन, इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी, जर्मनी देशस्य चांसलर फेडरिक मोर्स, इजराइल देशस्य प्रधानमंत्री बेंजामिन नेतन्याहू, कनाडा देशस्य प्रधानमंत्री मार्क कॉर्नी सहैव दक्षिण कोरिया देशस्य राष्ट्रपतिः ली जे म्यूंग इत्यादयः प्रमुख वैश्विक नेतारः श्रीमोदिनं प्रति वर्धापनं प्रेषितवन्तः। संस्कृति मन्त्रालयेन गतवर्षस्य कृते संगीत नाटक अकादमी पुरस्काराः अथ च उस्ताद बिस्मिल्ला खान युवा पुरस्काराः घोषिताः। अकादमी संघस्य सामान्य परिषदा संगीत नृत्य रंगमंच पारंपरिक लोक जनजातीय कला वैविध्येभ्यः कलामंचं यावत् विविध क्षेत्रेभ्यः अष्टोत्तरैकशत प्रसिद्धाः कलाकाराः चतुर्विंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य अथ च पञ्चविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य अकादमी पुरस्कारार्थं चिताः। एते चिताः पुरस्कार विजेतारः अशेषस्य हि देशस्य प्रतिनिधित्वं कुर्वन्ति। ये विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यः च सम्बद्धाः सन्ति। बैडमिंटन प्रतिस्पर्धायां सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन स्पर्धायाः महिलानां वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य द्वितीय चक्रं प्रति प्रविष्टवत्यौ। इति वार्ताः।
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు ఇప్పుడు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈనాటి కవి భానుకవి, రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మ సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత జీవన్ నాటకం డాక్టర్ డి విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త డాక్టర్ బి జయప్రకాష్. 8:30 కృష్ణాజిల్లా సమాచార లేఖ రచన సామా సునీల్. 8:35 చిత్రగీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో తోకలపూడి శివయ్య గారి నాదస్వర వాద్యం వింటారు. ప్రత్యేక డోలు సహకారం శ్రీ నిడమానూరి వెంకటేశ్వర్లు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 ఒకరోజు ఆర్జే. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీరామ జననం బుర్రకథ వింటారు కథకులు శ్రీ వై దుర్గాప్రసాద్ బృందం. 11:10 చిత్రగీతాలు. 11:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఉమ్మడి కుటుంబాల పిల్లల మానసిక భద్రత, ఈ అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు. తర్వాత లలిత గీతం, ఆపై విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 ఎనిమిదవ తరగతికి హిందీ పాఠం కుదీదాన్ వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45 భజనావళి కార్యక్రమంలో సీరం రామాంజనేయులు బృందం వారు ఆలపించిన భజన గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో తినదగిన పూలు ఆరోగ్యానికి మేలు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సాయిరత్న శార్వాణి గారితో పరిచయం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 అరటి సాగులో నా అనుభవాలు శ్రీ కల్లం శివరామరెడ్డి గారితో పరిచయం. తర్వాత జానపద గీతం వింటారు. అనంతరం అంతర పంటల సాగులో లాభాలు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత భారత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీసాగర్ శ్రీరామ కవచం గారిచే స్వీయ కవితలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమం ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్లైట్. 9:30 పాత చిత్రగీతాలు వింటారు. 10 గంటలకు సంగీత రూపకం జలం రక్షతి రక్షితం, రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కర్ మూర్తి. 11:10కు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:45కు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తలు వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही हैं, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం

0: జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
1: ఇట్ ఈస్ ఏ హిస్టారిక్ ట్రిబ్యూట్ టు ఇండియాస్ లాంగెస్ట్ సర్వింగ్ కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ. ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైమ్ అట్ ది రైట్ ప్లేస్ నరేంద్ర మోడీజీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. He is both our anchor and our innovator, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind.
0: Bharat ku achidikalam ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవిక బన్సుతో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5-7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన అభివృద్ధి తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 38వ శ్లోకం.

తత్ యత్ ఏ సుఖం విషయ శబ్దాది విషయాల యొక్క ఇంద్రియ కర్ణాది ఇంద్రియాల యొక్క సంయోగాత్ సంపర్కం వల్ల పుట్టినదై అగ్రే అనుభవ ప్రారంభ దశలో అమృతోపమం అమృతము వంటిది యున్ను పరిణామే అనుభవానంతరం విషం ఇవ అంటే విషంలాగాను ఉంటుందో తత్ సుఖం అటువంటి సుఖం రాజసం రజోగుణ ప్రధానమైనదని స్మృతం చెప్పబడినది.

అర్జున, లోకసామాన్యంగా అందరికీ తెలిసిన సుఖం మరొకటి ఉంది. అది శబ్దాది విషయాలకు, కర్ణాది ఇంద్రియాలకు కలిగే సంపర్కం నుంచి ఉదయిస్తుంది. ఇది అనుభవ ప్రారంభ దశలో అమృతంలాగా సంతోషకరంగా ఉంటుంది. అనుభవం చివరికి వచ్చినప్పుడు, తరువాత కొన్ని పరిణామాలు కలుగుతున్నప్పుడు అది విషంలాగా బాధాకరంగా ఉంటుంది. దాన్నే రాజస సుఖం అంటారు. విషయేంద్రియ సంయోగజన్యమైన ఏ సుఖానికైనా ఈ పరిణామం, ఈ లక్షణం తప్పదు. అటువంటి సుఖాలకు దుఃఖ సంస్పర్శ ఉంటుందని అంగీకరించక తప్పదు. దాని ఫలితం స్వల్పమైనా అనుభవించే కాలంలో గణనీయంగా ఉంటుంది. అందుచేత పరిమిత సుఖానుభవ దశలో ఇంద్రియజన్య సుఖాలన్నీ విషతుల్యాలేనని వివేకవంతులు గుర్తించగలుగుతున్నారు. కనుక సాధకులు తమలోని రాజసిక సుఖప్రీతిని గుర్తించి జాగ్రత్త పడాలని భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు.

0: విషమివ తత్సుఖం రాజసస్మృతం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్షా భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి భానుకవి గురించి తెలుసుకుందాం. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866-247-3468.
2: తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెంపు రూపంలో అంటే పద్య గద్యాల్లో 3 పంచతంత్ర కావ్యాలు వెలువడ్డాయి. అందులో మొదటిది ధూపగుంట నారాయణ కవి రచన, రెండవ రచన తిప్పయ భాస్కరుని పంచతంత్రి, ఈయనకే భానుకవి అని పేరు, మూడవ రచన బైసరాజు వెంకటనాథ కవిది. కందుకూరి వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్రలో భానుకవి ప్రస్తావన లేదు, కాని ఆరుద్ర రచించిన

చక్రము, ఆంధ్రీకరణ పద్ధతులు, ప్రయోగ విశేషములు అనే అంశాలు ఉన్నాయి. ఈ కావ్యంలో మిత్రభేదం, మిత్రలాభం, సంధి విగ్రహం, లబ్ధనాశనం, అసంప్రేక్షకారకం అనే అంశాలతో నిండిన 5 ఆశ్వాసాలు ఉన్నాయి. ఆశ్వాసాంత గద్యంలో భారతీవరప్రసాదలబ్ధ, విద్యా విచిత్ర, తిప్పనమంత్రి పుత్ర, సుజన విధేయ, భానయ నామధేయ అని ఉండటం వల్ల ఇతని తండ్రి పేరు తిప్పయ్య అని, ఇతని పేరు భానయ అని తెలుస్తున్నది. ఈయననే భానుకవి అని కూడా పిలుస్తారు. తండ్రి పేరును కలిపి ఇతనిని తిప్పయ్య భాస్కరుడు అని కూడా వ్యవహరిస్తారు. భానుకవి తాను రచించిన పంచతంత్రిని భండారు లక్ష్మీనారాయణునికి అంకితం ఇచ్చాడు. లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో నాట్య సంగీత విద్యలకు ఆచార్యుడు. లక్ష్మీనారాయణుడు స్వయంగా సంగీత సూర్యోదయం అనే లక్షణ గ్రంథాన్ని రచించిన పండితుడు. భానుకవి శ్రీకృష్ణదేవరాయల కాలంలోని వాడుగా గుర్తించబడ్డాడు. శ్రీకృష్ణదేవరాయల అవసాన కాలంలో పంచతంత్రిని భానుకవి రచించి ఉంటాడని, అంటే పంచతంత్రి రచనాకాలం క్రీస్తుశకం 1530 ప్రాంతం కావచ్చని సాహితీ విమర్శకుల అభిప్రాయం. ఇతర కవుల పంచతంత్ర కావ్యాల్లో లేని, మూలంలో కూడా లేని రాజకీయము, గణిక అనే కథ భానుకవి పంచతంత్రిలో ఉండటం గమనార్హం. భానుకవి కవిత్వం నల్లేరుమీద బండి నడకలా సాగుతుంది. సాధారణంగా కృతిపతిని ఆశ్వాసానికి ముందు వెనుక సంబోధించటం ఆచారం. కాని భానుకవి కావ్యంలో ఎక్కడ నీతులు చెప్పినా ఆ పద్యాలను కృతిపతి సంబోధనతోనే చెప్పటం విశేషం. పాటలీపురం రాజైన సుదర్శనుడు నిండు సభలో చేరిన వారిని ఉద్దేశించి పలికిన పలుకులో పుత్రుని లక్షణాలు ప్రస్తావితమయ్యాయి. ఘన విద్వాంసుడు, ధార్మికుడును కాకుండిన తనూజుడు ధరిత్రిన్, కట్టని పిదుకని మొదబున్బోలినవాడు అరయంగా సూక్ష్మలిఖితాచార్య. విద్వాంసుడు, ధార్మికుడు కాని పుత్రుడు లోకంలో కట్టకుండా, పాలు ఇవ్వకుండా ఉండే ఆవును పోలి ఉంటాడని చెప్పటం వల్ల ఆ పుత్రుడు ఎందుకూ పనికిరానివాడు అని తేల్చి చెప్పాడు. ప్రథమాశ్వాసంలో దమనకుడు మృగరాజుతో రాజుకంటే మంత్రి బలవంతుడు కాకూడదని, మంత్రికి అతి స్వాతంత్ర్యం ఇస్తే అనర్థం కలుగుతుందని చెబుతూ, కాన విషమైన భోజ్యము గ్రక్కవలయు, తవిలి నొప్పించు దంతమ్ము దివియవలయు, మంత్రియును దుర్జనుండైన మాన్పవలయు, రాజనీతికి విఠయప్రభుని లక్ష్మ అని సముచితంగా తెలియజేశాడు. మరొక చోట సంజీవకుడు దమనకునితో రాజు ఎవరినైనా శిక్షించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రాజనీతి ప్రకారం శిక్షించకూడని వారిని శిక్షించకూడదని, శిక్షించవలసిన వారిని ఉపేక్షించకూడదని తెలిపే సందర్భంలో భానుకవి దండింప తగనివారల దండించిన, దండమునకు తగువారి కృపన్ దండింపకున్న, చెడు భూమండలనాథుండు లక్ష్మమంత్రి వరేణ్యా అని రచించాడు. ఈ విషయంలో రాజు జాగరూకుడు కాకపోతే అతనికి హాని కలుగుతుందని తెలియజేశాడు. వాయసంతో మృగరాజు శరణాగత తత్వాన్ని గుర్చి వివరిస్తూ, శరణన్నవాణి కాచిన హరిమేద క్రతువు కంటే అధిక ఫలంబున్ సిరియును
తత్పురుష వరుణ్

0: కరమొప్పుగా పొందు ధరణి కరణిక లక్ష్మా అన్నాడు. శరణు కోరి వచ్చిన వానికి అభయం ఇస్తే అశ్వమేధయాగాన్ని చేసిన దానికంటే ఎక్కువ ఫలితం లభించి ఎంతో సంపద చేరుతుందని ఈ పద్యం ద్వారా కవి ప్రబోధించాడు. ఇంకా కవి, రాజు మంచివాడై ఆయన మంత్రి క్రూరుడైతే ప్రజలు ఆ రాజు దగ్గరకు మొసలి ఉన్న సరస్సు దగ్గరకు చేరనట్లు, భయంకరమైన సర్పం ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లనట్లు వెళ్లరని ప్రబోధిస్తాడు. దీన్ని బట్టి రాజు దుష్టుడైన మంత్రిని తొలగించాల్సి ఉంటుందని గ్రహించాలి. ద్వితీయాశ్వాసంలో మూషికానికి లఘుపతనానికి సఖ్యం కుదిరినప్పుడు మూషికం సజ్జనుల చెలిమిని గుచ్చి పలికిన పలుకులు ఆచరణ యోగ్యాలుగా ఉన్నాయి. ధర సజ్జనులకు ద్రవ్యము, పరికింపగా చెల్మి శుద్ధ భావంబున ఒండరుల ధనమెల్ల జూతురు కరమాంసములట్ల నిపుడు కరణిక లక్ష్మా. మంచివారికి స్నేహమే ధనం. వారు ఇతరుల ధనాన్ని, గాడిద మాంసాన్ని అసక్కించుకున్నట్లు అసక్కించుకుంటాడని ఈ పద్యం చెబుతున్నది. ధనం లేకపోతే వచ్చే కష్టాల్ని వివరిస్తూ హిరణ్యకుడు పలికిన పద్యాన్ని భానుకవి, కులసతి రోయును చుట్టమ్ములు వాయుదురు ఒరులు కష్టపున్ పలుకుల నిమ్ముల ఆడదొడగుచుందురు కలియుగమునను ద్రవ్యహీయును కరణిక లక్ష్మా అని రచించాడు. ధనం లేకపోతే భార్య అసకించుకుంటుంది, బంధువులు దూరం అవుతారు, ఇతరులు నిష్ఠూరంగా మాట్లాడతారు. కాబట్టి గౌరవప్రదంగా బతకాలంటే ధనం అవసరం అనే సత్యాన్ని కవి ఇక్కడ ప్రకటించాడు. తృతీయాశ్వాసంలో దీర్ఘకర్ణ కపింజరుల సంభాషణలో దీర్ఘకర్ణుడు సంసారం, అహింసా స్వభావాల్ని గుచ్చి పలికిన పద్యం, సంసారములస్థిరములు అహింసకు సమమైన ధర్మమేదియో సుజనోత్తంసునకు తెలియదగునది కంసారి పదాబ్జభృంగ కరణిక లక్ష్మ అని సాగింది. జంబుకనాథుడు గార్ధవేశ్వరునితో పంచమాశ్వాసంలో పలికిన పలుకులు గమనార్హాలు. ధర మతిమంతులకైనన్ పరికెంప శుభమ్ములందు బహు విఘ్నంబుల్ పొరయన్ తత్ప్రారంభము కరము వెలయజేయవలయు కరణిక లక్ష్మా. బుద్ధిమంతులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పనిని మొదలుపెట్టేటప్పుడే జాగ్రత్తగా ఉండాలనే ప్రబోధం ఈ పద్యంలో ఉంది. భానుకవి పంచతంత్రంలో సూర్యాస్తమయ, అంధకార, చంద్రోదయ, సూర్యోదయ, వారాంగన, గ్రీష్మ, శీత, ప్రభాత, వృక్ష, రతి, సముద్ర మొదలైన వర్ణనలు కూడా ఉన్నాయి. ఇంకా భానుకవి లోకంలో మంచి పనుల్ని వెంటనే చెయ్యాలని, చెడ్డ పనులు చెయ్యటానికి తొందరపడకూడదని చెప్పాడు. భానుకవి పంచతంత్రి సరళ సుందరమైన శైలిలో సాగింది. ఇందులో ప్రబోధించబడిన నీతులు సార్వజనీనాలు, సార్వకాలికాలు.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన భానుకవి గురించి విన్నారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
1: తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరో కవి గురించి తెలుసుకుందాం.

0: జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం, నాటకానికి ప్రతిస్పందించేదే జీవితం. ఇలా నాటకం మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తిచూపుతూ, పరిష్కార మార్గాల్ని సూచిస్తూ, సమాజం పట్ల బాధ్యత కలిగిన రచయితలెందరో అద్భుతమైన నాటక రచనలు చేశారు. అలాంటి వారిలో డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు ప్రముఖులని చెప్పాలి. ఎందుకంటే విజయభాస్కర్ గారు వృత్తిరీత్యా ప్రభుత్వ అధికారి, నాటక రచన అనేది వీరికి ప్రవృత్తి. అయినా ఎన్నో నాటకాల్ని తెలుగు నాటకరంగానికి అందించారు. అందులో కొన్ని మహాత్మా జ్యోతిరావు పూలే, బొమ్మలు చెప్పిన భజగోవిందం, కుర్చీ, ఋత్విక్, మబ్బుల్లో బొమ్మ, పులిస్వారి, గాంధీ జయంతి, కాలకూటం, జీవన్ నాటకం, కబీర్దాస్, యోగి వేమన, శత్రువు, శ్రమణకం, బ్రహ్మరాత, మినిస్టర్, మీరే దేవుళ్ళు, చిత్రం, రాజుగాడు రాజయ్యాడు, గాలిబతుకులు, బాపూ చెప్పిన మాట, ఇలా ఎన్నో నాటకాల్ని తెలుగు రంగస్థలానికి అందించారు విజయభాస్కర్ గారు. వీరి నాటకాలు మన రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అనువదింపబడి విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. వీరికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు అనేక నంది పురస్కారాలు లభించాయి. డాక్టర్ విజయభాస్కర్ గారు ఈరోజు ఆకాశవాణి శ్రోతలతో వారి నాటకాల గురించి ముచ్చటించడానికి విచ్చేశారు. ఈరోజు వారితో నాటకావలోకనం చేద్దాం. నమస్కారం డాక్టర్ విజయభాస్కర్ గారు.
1: నమస్కారం.
0: మీరు వృత్తిరీత్యా ప్రభుత్వ అధికారి, రచనా వ్యాసంగం అనేది మీకు ప్రవృత్తి అని చెప్పాలి. అయితే నాటకరంగం వైపు మీ దృష్టి ఎలా పడింది?
1: మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అండి, అంపోలు గ్రామం. అక్కడ మా చిన్నప్పుడు ఈ పండగలు, పబ్బాలు, ఉత్సవాలు జరిగినప్పుడు నాటకాలు వేయటం అనేది అక్కడ అలవాటు. మా పెద్దలు అంటే మా నాన్నగారు కూడా పౌరాణిక నాటకాలు వేసేవారు, అలాగే సాంఘిక నాటకం, అన్నా చెల్లెలు నాటకంలో చేసేవారు. వారసత్వం ఏదో నాకు అలవాకగా నాటక పట్ల ఇష్టాన్ని పెంచింది. తర్వాత మొట్టమొదట కథలుగా రాయటానికి సుప్రసిద్ధ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి వారి శిష్యార్కంలో ప్రారంభించాను. తర్వాత ఆయనే సూచించారు, నువ్వు కథ కన్నా నాటకం అయితే రాయగలుగుతావు అని మిశ్రో గారికి పరిచయం చేశారు. ఎస్కే మిశ్రో గారు రంగస్థల ఉద్దండు ఆయన. అలా నాటక రంగం వైపు వచ్చి నాటకాలను ఒక సీరియస్ గా సాహితీ సాధనంగా మలుచుకోవడం జరిగింది. కథలో పెద్ద సమస్యను కూడా ఒక రెండు పేజీల్లో చెప్పొచ్చు. అక్కడ మీకు సంఘర్షణకు నాటకంలో ఉన్నంత అవకాశం ఉండదు. రచయిత ఎక్కువగా దాంట్లో ఇంటర్ఫీర్ అవుతుంటాడు. రెండోది పాత్రలు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యారెక్టర్స్ ని ఆవిష్కరించడానికి రాదు. సమాజం ఎప్పుడు కూడా, మనిషి ఎప్పుడు కూడా నా దృష్టిలో, నా ఊహలో ఏంటంటే మూడు రకాలుగా సంఘర్షిస్తుంటాడు. ఒకటి, మనిషి తనలో తాను సంఘర్షించుకుంటాడు. ఈ సంఘర్షించుకున్నటువంటి మనిషి అజేయుడైతే ఒక వేదాంతిగానో ఒక తత్వవేత్తగానో నిలుస్తాడు, సమాజంతో సంఘర్షిస్తుంటాడు. ఈ సంఘర్షణలో మనిషి గెలిచినట్టయితే ఓ సంస్కర్త అవుతాడు. ప్రకృతితో సంఘర్షిస్తుంటాడు, ఆ సంఘర్షణలో గెలిచినటువంటి వాడు ఓ శాస్త్రజ్ఞుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ నాకు బలంగా నాకు అనిపించింది ఏంటంటే, అయ్యో నేను చూస్తున్నటువంటి మనుషుల్ని, నేను చూస్తున్నటువంటి సమాజాన్ని, నేను చూస్తున్నటువంటి వివక్షతను, వీటన్నిటినీ ఆవిష్కరించాలి అంటే ఒక కథ కన్నా, ఒక నవల కన్నా, కవిత్వం కన్నా నాటకమే బాగా చేయగలుగుతాము అనేటువంటిది నాకు. నేను సాహిత్య రచన వ్యాసంగం ప్రారంభించిన తొలినాల్లోనే ఒక అభిప్రాయానికి వచ్చాను.
0: అయితే మీ మాటకు అడ్డొచ్చాను, జీవితాన్ని ప్రతిబింబించేది నాటకం అన్నాం కదా, అలాగ మరి ఎన్ని జీవితాలను మీరు ప్రతిస్పందింపజేశారు?
1: అంటే నేను ప్రతిస్పందింపజేశాను అనే కన్నా చాలా జీవితాలను చూశాను.
0: అది
1: నాకు ఒకసారి అనిపిస్తుంటుంది, ఇప్పుడు సూతరంగస్థలి దీంట్లో కూడా చెప్పాను, అదే రంగస్థలం ఒక మాతృమూర్తి గర్భం లాంటిది. సూతరంగస్థలి సిద్ధాంత ఇది చేసేటప్పుడు దాంట్లో ఒక పాయింట్ రాశాను, ఓ స్త్రీమూర్తి మాతృమూర్తిగా మారే సమయంలో బిడ్డను తన గర్భంలో పొదివుకొని దానికి అంకురార్పణ చేసి జీవం పోసి ప్రాణం ఆహారాన్ని ఇచ్చి పెద్ద చేసి బయటి ప్రపంచానికి పరిచయం చేస్తుందో, రంగస్థలం కూడా అంతే, వేదిక కూడా అలాంటిదే. ఒక పాత్ర, ఒక అనామికుడుగా ప్రారంభమైనటువంటి పాత్ర పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఒక యోధుడుగానో ఒక వీరుడుగానో లేకపోతే ఒక ఆ నాటకంలో కథానాయకుడుగానో వచ్చి బయటకు వెళ్ళి ఆ నాటకం ఎండ్ కార్డు పడుతుంది. అట్లా ఆ రంగస్థలం అనేటువంటిది ఎన్ని పాత్రలని ఎన్ని సంఘటనల్ని తనలో పొదువుకొని తనలో ఆవిష్కరింపజేసుకొని ప్రపంచానికి అందిస్తుందో అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
0: విజయభాస్కర్ గారు, మీరు నాటక రచయితగా ఉండటం, ఇంకా చారిత్రక నాటకం, పౌరాణిక నాటకం, సాంఘిక నాటకం ఇలా విన్నాం విభాగాలుగా చెప్పాల్సి వస్తే, కానీ జీవన నాటకం అంటుంటారు, ఆ జీవన జీవన నాటకం అంటే ఏమిటి? జీవన నాటకం అనే పేరుతో కూడా మీరు నాటక రచన చేశారు.
1: జీవన నాటకం అంటే జీవిస్తూ ఉన్న నాటకం. ఇక్కడ జీవన నాటకం గురించి రెండు చెప్పాలి. ఒకటి, జీవన నాటకం పేరుతో నేను నాటకం రాశాను. ఒకటి. రెండు, జీవన నాటకం పేరుతో నేను ఒక కార్యక్రమాన్ని టీవీ ఛానల్ లో చేశాను. అందులో రంగస్థల నటీనటులను అందరినీ పరిచయం చేశాను. ఇక్కడ జీవితం అనేటువంటి నాటకం, జీవిస్తూ ఉన్నటువంటి నాటకం ఏమిటనంటే, మనిషి ఇప్పుడు ఈ రోజున మనకి దశలు ఉన్నాయి, ఈ దశలు ఎలా పొందాడు అని ఒక జానపద కథ ఉంటే దాన్ని తీసుకుని నాటకీకరణ చేశాను. దాంట్లో 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడి ముందుకు వస్తాయి. వచ్చి గగ్గోలు పెడుతుంటాయి, గోల పెడుతుంటాయి, భగవాన్ కనిపించి ఒకసారి మా మొర నీకు చెప్పుకోవాలని. భగవంతుడు వచ్చాడు, అరే మీరంతా ఎందుకు వచ్చారా, మీ సకల జీవరాశులు సుఖంగా సుభిక్షంగా బతకడానికి అవసరమైనటువంటి పంచభూతాలు ఇచ్చాను, గ్రహరాశులు సృష్టించాను, రాదసి రహదారులు నిర్మించాను, ఇవన్నీ మీ జీవులందరూ సరిసమానంగా పంచుకొని ప్రకృతి సమస్తాన్ని యావత్తు చక్కగా పంచుకొని అనుభవించమని మిమ్మల్ని చెప్తే, మీ అందరికీ 40 సంవత్సరాల ఆయుష్ కూడా ఇస్తే, మీరందరూ ఎందుకు అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏడుకోమ మునిగిపోయిందని మీరు నా దగ్గరకు వచ్చి గగ్గోలు పెడుతున్నారని అంటే, అప్పుడు జంతువులన్నిటికీ ఒక ఏనుగు నాయకత్వం వహిస్తుంది. అప్పుడు అంటుంది, ప్రభు వాళ్ళకేదో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మీ దగ్గర చెప్పుకోవడానికి వచ్చాయని. ఏంటా సమస్యలు అయితే, 1 బై 1 రెండు అన్నాడు. మొట్టమొదటి గాడిద వచ్చింది. గాడిద వచ్చి చెప్పింది, ప్రభు నాకు మీరు 40 సంవత్సరాలు ఇచ్చారు, అది 5 సంవత్సరాలు తగ్గించేయండి ఆయుష్, నేను అన్నాను బతకడానికి నాకు ఇష్టం లేదని. ఎందుకన్నాడు, ఎందుకంటే సార్ నాకు నా చేత గాడిద చాకరీ చేయిస్తున్నారు, నాకు ఈ దుర్భరమైన జీవితం నాకు వద్దు, నేను చాలించాలనుకున్నాను. ఎవరు నీతో గాడిద చాకరీ ఎవరు చేయిస్తున్నాడు, ఇంకెవరు చేయిస్తాడు, మనిషి చేయిస్తున్నాడు. గాడిద వచ్చింది, కుక్క వచ్చింది, కోతి వచ్చింది, మా అందరిది బతుకు ఇలాగే ఉంది సార్, మాకు మా ఆయుషులు తగ్గించేయండి అని. అంటే అప్పుడు దేవుడు అన్నాడు, అంటే మీ అందరు ఎవరి వల్ల బాధపడుతుంటే, ఎవరి వల్ల బాధపడుతున్నాం, మనిషి వల్ల బాధపడుతున్నాం, మీరు జంతువులనే కాదు మనిషిని కూడా సృష్టించారు కదా, మీ సృష్టిలోని వాడే కదా వాడు కూడా, కాబట్టి మాకు తగ్గించాం. అంటే దేవుడు అన్నాడు, నాకు మీకు ఇచ్చేటువంటి అధికారం తప్ప తీసుకునే అధికారం లేదు, కానీ ఒక్కటి ఉంది, నేను మీరెవరైనా ఒకరు ఆయుష్ ఇంకొకరు తీసుకుంటామంటే మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు. మాకు వద్దు బాబు, మేము మనిషి బాధపడలేము, మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఆయుష్ చాలు అన్నాయి. అప్పుడు మనిషి ఎంటర్ అయ్యాడు, చూసారా ప్రభు, ఒక కష్టంలో కూడా ఒక అవకాశాన్ని వెతికేటువంటి ఆశాజీవి మనిషి ఒక్కడే, వీళ్ళందరూ ఆయుష్ నాకు ఇచ్చేయండి అన్నాడు. అంటే తదాస్తు ఏం చేస్తాం అన్నాడు, ఏం చేస్తామేంటి సార్, నాకు 40 ఏళ్ళే ఉంది, చదువుకొని పెళ్లి చేసుకొని ఒక పిల్లడు పుట్టేసరికి 40 అయిపోతుంది, మిగతా 60 కూడా ఇస్తే నేను అనుభవిస్తాను అన్నాడు. అనుభవించాడు. అంటే అప్పుడు వీళ్ళందరి తాలూకు అకౌంట్ వీడికి ట్రాన్స్ఫర్ అయ్యి 100 ఇయర్స్ వచ్చింది. అలాగే
0: 100 ఏళ్ళు రావడానికి
1: కారణం అది. 40 వరకు మనిషి జీవితాన్ని అనుభవిస్తాడు, 40 తరువాత అక్క చెల్లెళ్ళు, ఈతి బాధలు, ఇంటి బాధలు, అప్పులు, పెళ్ళిళ్ళకి చేసినప్పులు, తన పెళ్ళప్పు, తమ్ముడు పెళ్ళప్పు, అక్క పెళ్ళప్పు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, ఈ అన్నిటితో గాడిద చాకరీ చేయాల్సి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి మిడిల్ క్లాస్ లైఫ్ ఏదుంటుందో అది 40 to 60 అనుభవిస్తాడు, 60 రిటైర్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, కోడలు వచ్చింది, మనవలు పుట్టారు, అక్కడి నుంచి కుక్క జీవితాన్ని అనుభవిస్తాడు. ఇంటికి కాపలా, మామయ్య గారు మీరు ఒకసారి చూస్తుండండి, ఇంటి దగ్గర కాపలా ఉండండి, మేము వెళ్ళి అలాగ బజార్కి వెళ్ళి మీ అబ్బాయి నేను వెళ్ళి వస్తాం అంటాడు, లేకపోతే కూతురు అంటది. నాన్న ఒకసారి ఇంటి దగ్గర ఉండి మేము చూ, ఈయన ఎక్కడికి రానివ్వరు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటికి కాపలా ఈయనే ఉండాలి. తర్వాత అక్కడి నుంచి 80 నుంచి 100 వరకు ఉన్నాడు అనుకోండి, వాడు కోతి అవుతాడు. కోతి అంటే మిస్ఫిట్ ఇన్ ద సొసైటీ. వాడు ఎంత గొప్పవాడైనా వాడి అభిప్రాయాలు వాడు యవనంలో ఉండగా మధ్య వయసులో ఉండగా ప్రపంచం యావత్తు వాడిని పూజించినా మీకు ఆ 80 to 100 ఇయర్స్ వాడు మిస్ఫిట్. వాళ్ళు అందరూ మాట్లాడుకుంటే ఏమిట్రా ఏం మాట్లాడుతున్నారు అన్నాడు అనుకోండి, నీకు ఎందుకు కూర్చో, చచ్చిపోతున్నాం అండి ముసలాడుతోనే, చాదస్యం ఎక్కువైపోయింది. అబ్బో మా ఫాదర్ అయితే మా నమస్కరించాలి గాని బయట వాళ్ళు ఎవరైనా వస్తే మళ్ళీ కాళ్ళకి దండం పెడుతుంటాడు. కానీ ఎందుకంటే అప్పుడు జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. దీన్ని రియలైజ్ చేసుకొని వాళ్ళ హద్దులు గీసుకొని ఉంటే పర్వాలే, లేకపోతే ఈ మిస్ఫిట్నెస్ అనేటువంటిది ఎంత గొప్పవాడికైనా సరే తప్పదు. సో ఇది జీవితం అని చెప్పడం ఈ జీవన నాటకంలో ఇవి. అప్పుడు మరి దీనికి ఎవరైతే దీనికి ఏమీ మినహాయింపు ఉండదా అంటే అప్పుడు ఈ ఈ మొత్తం ఇదంతా కూడా ఏనుగు మొట్టమొదటి కన్వీన్ చేసింది కదా మీటింగు, అతను గణపతి రూపంలో పుడతాడు వీళ్ళింట్లో. సో అతను అడుగుతాడు దేవుడికి లాస్ట్లో, జగన్నాథం అనే క్యారెక్టర్ భానురాజు గారి దర్శకత్వంలో చేశాము, జితేంద్రాన్ని చాలా బాగా చేశాడు ఆ వేషం, ఎంఎస్కే ప్రభు గారు గణపతి వేషం చేశాడు. సో ఆయన అడుగుతాడు, చూసావా జగన్నాథం లైఫ్ అంటే. అప్పుడు వీడు రియలైజ్ అవుతాడు, నేను పలానా ప్రభు నిజమే నేను రియలైజ్ అయ్యాను, నాకు ఇది వద్దు నాకు ఇది కావాలని. అప్పుడు గణపతి అంటాడు, ప్రభు మరి దీని నుంచి మార్గం లేదంటే ఉంది, ఎవరైతే వాళ్ళ తాలూకా హద్దులు వాళ్ళ తాలూకా పరిమితులు తెలుసుకొని బతుకుతారో, ఎవరైతే ప్రకృతి సూత్రాలని ఆచరిస్తారో, ఎవరైతే వ్యక్తిగత విలువలకు విలువిస్తారో, ఎవరైతే సాహిత్య కళారంగాల్లో ఉంటారో వాళ్ళకి శాపం వర్తించదు అంటాడు,
0: విముక్తి లభించింది,
1: విముక్తి లభిస్తారు. కాబట్టి దీన్ని జీవన నాటకంగా చేశాను. అప్పుడు మన భానుప్రకాష్ గారి టీం చాలా బాగా చేశారు ఇది, దీనికి కూడా నాకు నంది వచ్చింది అనుకుంటాను.
0: మీరు మహాత్మా జ్యోతిరావు పూలే నాటకం రాశారు, అది సజీవంగా ఉంది ప్రేక్షకుల మధ్యలో. మీరు చాలా సంవత్సరాల క్రితం గాంధీ జయంతి అనే నాటకం కూడా రాశారు, హైదరాబాద్ లో ప్రదర్శన జరిగినప్పుడు నేను తెలియజేయడం జరిగింది. అయితే ఆ నాటకం రాయటానికి కారణం కూడా
1: అది, మహాత్మా గాంధీ జీవితం మీద గాంధీ జయంతి అని రాశాను. అయితే గాంధీ జయంతి ఫస్ట్ చేసినటువంటి వాళ్ళు రమణమూర్తి గారు, కీర్తిశేషులు రమణమూర్తి గారు, కాకరాల గారు, వీళ్ళందరూ చేశాను. తర్వాత మళ్ళీ మహర్షి రాఘవ గారు చేశారు, జయప్రకాష్ రెడ్డి గారు చేశారు, తెలంగాణ శకుంతలమ్మ చేశారు దాంట్లో. ఇది ఒక ప్రయోగాత్మకమైనటువంటి నాటకం. గాంధీ తిరిగి వస్తే ఏమిటి, ఎలా ఉంటుంది ఆయన ఫీలింగు, భారతదేశం ఆ రోజు ఆయన నాయకత్వంలో స్వతంత్రాన్ని సంపాదించుకుంది, ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వీటన్నింటినీ చూసి వీటి పనితీరు చూస్తే గాంధీ ఏ విధంగా ఫీల్ అవుతారనేది. ఇదేమిటంటే మా నాటకం యమలోకంలో స్టార్ట్ అవుతుంది. యమలోకంలో స్టార్ట్ అయినప్పుడు యముడు తన రోజువారీ విద్యుక్త ధర్మ నిర్వహణకు సిద్ధం, అటుపక్క చిత్రగుప్తుడు ఉంటాడు, ఉండి చిత్రగుప్త ప్రభు ఎన్నో యుగాల నుండి మనం పాపులను శిక్షించుచున్నాము కదా, ఏ ఒక్కరైనను మరుజన్మమునందు బుద్ధి కలిగి ప్రవర్తించినా అంటాడు. అంటే క్వశ్చన్ అదే కదా, జెన్యున్ క్వశ్చన్. శిక్షలు వేస్తున్న నరకంలో దీని రిజల్ట్ ఏంటి అంటే ఇప్పుడు చిత్రగుప్తుడు అంటాడు, ప్రభు అది మళ్ళీ వాడు మన దగ్గరకు వచ్చిన వరకు తెలియదు ప్రభు అంటాడు. ఎంత లోపభూయిష్టమైన విధానము, నరకమున కొలువో నరకప్రాయముగా ఉన్నదా అంటాడు. అంటే నేను ఇక్కడ క్వశ్చన్ చేయదలుచుకున్నది ఏంటంటే, మనం ఒక పరంపరగా మనం అనుకుంటున్నటువంటి ఒక సిద్ధాంతం కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నాను. నరకం అనేటువంటి ఇది కాన్సెప్ట్లో అక్కడ శిక్ష వేస్తే భూమి మీద చేసినటువంటి తప్పుకి వాడు మరుజన్మలో చక్కగా ఉండాలి కదా, అది తెలియాలి కదా వీడికి, వీళ్ళకి యమలోకం స్టాఫ్కి తెలియాలి కదా, అది వీళ్ళకి తెలియట్లేదు వాడికి తెలియట్లేదు,
0: ఫలితం ఇవ్వటం లేదు,
1: ఫలితం ఇవ్వట్లే అని చెప్పి దాన్ని క్వశ్చన్ చేసి మనం ప్రారంభిస్తాం నాడు. ఈలోగా ఈ సరే పాపుల విచారణ ప్రారంభించి అంటాడు. సడన్ గా అక్కడ ఉన్న అగ్నికీలన్నీ ఆగిపోతాయి, మంచి సుగంధ పరిమళం వ్యాపిస్తుంది. చిత్రగుప్త ఏమిటి విపరీతం అంటాడు. అంటే అదే అర్థం కావట్లేదు ప్రభు, ఏమి సుగంధ పరిమళము అగర్తలన్నీ.

0: ఆరిపోయి వాతావరణం అంతా చల్లబడినది. అంటే ఈలోపు మహాత్ముడు వస్తున్నాడు. మహాత్ముడు వస్తుంటే ఆయన చూసి సింహాసనం మీద నుంచి మహాత్మా నమస్కారం అని ఈయనే ఎదురే ఆయన్ని ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు అంటే దానికి ఎందుకు జస్టిఫికేషన్ అంటే మహాత్ముడు అనేటువంటి క్యారెక్టర్ని యమలోకంలో ప్రవేశపెట్టడమే ఒక యాంటీ సెంటిమెంట్గా ఉంటుంది. పాత్ర తాలూకా గౌరవాన్ని తగ్గించకుండా ఆయన వస్తుంటే అక్కడ యమలోకంలో కూడా వాతావరణం చల్లబడింది అంటే ఆయన ఎంత మహాత్ముడో చెప్పాం, అక్కడ ఎస్టాబ్లిష్ చేశాం. అప్పుడు సరే ఈయనే ప్రభు, ఈరోజు విచారించవలసిన పాపి ఈయన అన్నాడు. అవునండి, ఏమి ఈయన చేసిన నేరం, మీరు సింహాసనం అధిష్ఠించినా మేము మనవి చేయదు అండి, మనవి చేయన్నాడు. అంటే ప్రభు ఈయన చేసిన పాపమేమనగా భారతదేశంలోకి స్వతంత్రం తెచ్చాడు అంటే ఎట్లా పాపం ఎలాగా అయింది అంటాడు యమధర్మరాజు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ప్రభు అన్నప్రాసన రోజున ఏ పసిబిడ్డకైనాను ఆవకాయ తినిపించవచ్చునా, అది తినిపించకూడదు. అస్వతంత్రులై కుల మత వర్గ ప్రాంత విభేదాలతో కొట్టుకు చేస్తున్న ఒక జాతికి మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి అని స్వాతంత్రం ఇవ్వచ్చునా? అటులు ఇచ్చినాడు గనుకనే ఈయన చేసినటువంటి పుణ్యము కాలవశమును పాపముగా పరిణమించి తిరిగి ఇక్కడికి మనం పిలిపించబడ్డాడని చెప్తాడు. అయితే ఈయన చేసినటువంటి పాపము పంచమహాపాతముల కన్నా గొప్ప నేరం అన్నాడు. అంటే మరి దీని శిక్ష ఏంటి? ఆయన ఏదో చిత్రగుప్తుడు చెప్పాడు అది ఇది ఇది ఇది అంటే అవి వేవి కాదన్నాడు. ఏది కాకుండా ఎట్లు శిక్షించడం అంటాడు. ఆ పంచగడిగా పర్యంతం అంటేది కదా, పంచగడియలు ఈయన భారతదేశంలో పంపవలను. పంచగడియులా, ఐదు గడియులా, ఎవరైనా నువ్వు వింటే నవ్విపోదరు అంటారు. నవ్విపోయినా నివ్విరిపోయినా ఈయనకి అదే సరి అయిన శిక్ష. ఎందుకనగా దేవకాలమానం ప్రకారము పంచగడియలన్నా మానవ కాలమానం ప్రకారము 30 దినములు, 30 దినములు ఈయనకు భారతదేశమునకు పంపి అచ్చట ఉన్న రాజకీయ నాయకులు ఉద్యోగులు ప్రజలు ఏ విధముగా ఉన్నారో చూపించినా చాలును అంటాడు. అట్లు చూపిస్తే ఏమవుతుంది అంటాడు. ఏమవునంటే భక్తుని వేదన చూసి భగవంతుడు, బిడ్డల దురావస్థను చూసి తల్లిదండ్రులు, ప్రజల పతనావస్థను చూసి నాయకుడు పడు వేదన కన్నా వేరే శిక్ష లేదు. ఈయనకి అదే శిక్ష. కిందకు పంపించాడు, కిందకు వచ్చాడు, చూశాడు. చూసి నిజంగానే చాలా బాధపడతాడు, వేదన పడతాడు, రోధిస్తాడు. మళ్ళీ తిరిగి స్వతంత్ర సంగ్రామం కోసం ఎలాగైతే ఉద్యమించాడో, ఎలాగైతే మొత్తం దేశాటనంతా చేసి ఒక విప్లవాన్ని ఒక మార్పుని తీసుకొచ్చాడో, ఆ విధంగా మళ్ళీ మొత్తం దేశం అంతా తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం తీసుకొస్తాడు. దాన్ని చూసి భరించలేనటువంటి అన్ని పార్టీ నాయకులు ఈయన మీద ఒక హత్యానేరాన్ని మోపి జైల్లో పెట్టి విచారణ చేసి ఉరి శిక్ష వేసేస్తాడు. ఆ ఉరి మళ్ళీ జరగకూడదు కదా, కాబట్టి ఉరి తీసే ముందు మీకు ఆఖరి కోరిక ఏంటంటే మళ్ళీ ఈ దేశంలో పుట్టాలని. ఎందుకు అని అడిగితే, ఇంత సుందరమైన దేశము, ఇంత అందమైన దేశము, ఇంత సర్వతోముఖ వికాసాన్ని కలిగించేటువంటి దేశం, ఇంత సహజ సంపదలు కలిగినటువంటి దేశం ఎక్కడా లేదు నాయన. దురదృష్టవశాత్తు మన నాయకులు బాగులేక ఈ దేశంలో ఇంకా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది అని చెప్పి నేను మళ్ళీ వస్తాను, కానీ ఈసారి వచ్చేటప్పుడు మానవ రూపంలో రాను, చైతన్య స్వరూపంగా వస్తాను, నదిగా నదంగా, విరిసే పుష్పంగా, కురిసే మేఘంగా, చైతన్య స్వరూపంగా వస్తానని చెప్పి నాటకం అండ్ చేస్తాం. అది గాంధీ జయంతి.
1: బాగుంది సార్. నాటకాలు మీరు రాస్తూ ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటి వరకు మన నాటకం గురించి సమీక్షించుకున్నాం కొద్ది సమయమైనా, అయితే వంశధార అని ఒక కావ్యం వెల్లడించారు. వంశధార గురించి,
0: వంశధార మా జిల్లాలో ఉన్న ఒక పెద్ద నది. వంశధార తీర ప్రాంతంలో బౌద్ధ జైన మతాలు చాలా వాటి తాలూకా ఉన్నత స్థితిలో ఉండేవి. ఉత్తరాంధ్ర అంటే కళింగం, ఇది కళింగం. ఒకనాడు అక్కడ మీకు గంగానది నుంచి గోదావరి నది వరకు ఉండేది. ఆ తర్వాత రాను మహానది నుంచి గోదావరి వరకు కొన్నాళ్ళు ఉండేది. ఆ తర్వాత ఇంకా అది కుచించుకుపోయి మహానది నుండి మనకి ఉత్తరాంధ్ర వరకు, అంటే శారదా నది అనుకోవచ్చు, అక్కడ వరకు కుచించుకుపోయింది, తగ్గిపోయింది. అయితే ఈ సందర్భంలో శ్రీకాకుళం జిల్లా ఒక క్రీస్తు పూర్వం ఒక నాగరికత, గొప్ప నాగరికత ఉండేది. దంతపురం అనేటువంటిది ఒకటి ఉంది, ఆ మట్టిలో కలిసిపోయింది. ఆ దంతపురంలో ఇప్పుడు శ్రీలంకలో క్యాండీ అనేటువంటి ఒక బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుని దంతధాతువు ఉంది. ఆ బుద్ధుని దంతధాతువు ఈ దంతపురం నుండి శ్రీకాకుళం జిల్లాలో నుండి వెళ్ళినటువంటి దంతధాతు అది. బుద్ధుడు చనిపోతే ఆయన దంతాలు 7-8 దంత అస్థికులు వాటి కోసం పెద్ద యుద్ధాలు జరిగినాయి. ఆ దంతధాతువులు ఎక్కడుంటే అక్కడ ఆ రాజ్యాలు సుభిక్షంగా ఉన్నదని ఒక నమ్మకం. సో అటువంటి వంశధారకి, అలాగే ద్రౌపది పాండవుల భార్య అయితే దుర్యోధన భార్య అయినటువంటి భానుమతి కళింగం దేశం అమ్మాయి. అక్కడ ఉన్నటువంటి చారిత్రక విశేషాలని అన్నీ ఆ వంశధార కావ్యంలో చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఎవరు? మానవ మాతృడు ఎవడు లేడు, వంశధార మాత్రం
1: ఉంది,
0: నిరాఘాటంగా అప్రతిహతంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. అంచేత నేను ఆమెని ప్రార్థిస్తాను, అమ్మ వంశధార, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఏ దవ్వును పెరిగావో, ఎక్కడ ఎలా చెంగున దూకావో, అమ్మ వంశధార, మకరంద మారుధుర్య రసధార, తెలుగు సంస్కృతికి తొలిధార, వినిపించవా తల్లి వింటాను, వినమ్రుడినై చరితార్థ సంకల్ప సిద్ధి మనస్కుడినై అని ఆమెను ప్రార్థిస్తాను. అప్పటి నుంచి ఏ ఏ సంస్కృతులు వచ్చినాయి, ఏ నాగరికత ఎలా పరిడి వెళ్ళిందో చెప్పవా అంటే అప్పుడు ఆ అమ్మ వంశధార చెప్పుకుంటూ వస్తుందన్నమాట. అది మామూలు ఒక గేయ కావ్యం. సో ఆ ఉత్తరాంధ్ర తాలూకా విశిష్టతని, ఆ ప్రాధాన్యతని, చారిత్రక వైభవాన్ని చెప్పేటువంటి కావ్యం అది.
1: మనిషి జీవితాన్ని సంస్కరింపజేయటమే లక్ష్యంగా మీరు ఎన్నో రచనలు చేశారు. ఎంతో మంది ప్రేక్షకులు మీకు అభిమానులయ్యారు. సమాజ వికాసం కోసం, సమాజ చైతన్యం కోసం, ఆరోగ్యవంతమైన మానవ సంబంధాల కోసం ఆలోచిస్తూ మీ భావాలను నాటకంగా మలిచి అనేక ఉత్తమ ప్రదర్శనలను ప్రేక్షకులకు అందించారు మీరు. మీ ప్రయత్నం నిరంతరం కొనసాగాలని, తెలుగు నాటక రంగం తలెత్తుకు నిలబడే మరిన్ని రచనలు మీరుంచి రావాలని మనస్ఫూర్తిగా ఆకాశవాణి పక్షాన కోరుకుంటున్నాం సార్. ఇంత సమయాన్ని ఆకాశవాణి కోసం కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి. నా కృతజ్ఞతలు మీకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం నాకు, నా భావాలను మరొక్కసారి మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోవడం, వారి ముందు పెట్టడం అనేటువంటిది నాకు కూడా ఒక మంచి సదావకాశంగా కల్పించినందుకు మరీ మరీ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సెలవు.
1: నమస్కారం.
2: డాక్టర్ వి జే ప్రకాష్.
3: ఇతం వింటారు.

0: in West Asia. And Prime Minister Modi praises performance of Indian sportspersons and urges the nation to set ambitious targets for Olympics. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, సముద్ర తీర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది పనులు, కేంద్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత ఆర్ నిధులు మంజూరైనట్లు సీఎస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2,00,000 రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్చ భారత్ స్వచ్చ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారుల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకలి దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 104 వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడన నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజన తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: QR కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: RBI అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ముందుగా షిరిడి సాయి ఈ చిత్రానికి శ్వేతా పండిట్ పాడిన పాట, సంగీతం MM కీరవాణి.

దేవిపుత్రుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట. సంగీతం మణిశర్మ, గీతరచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో తోకలపూడి శివయ్య గారి నాదస్వర వాద్యం వింటారు. ప్రత్యేక డోలు సహకారం శ్రీ నిడమనూరి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామభక్తి దేనుక రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన

రాజేశ్వర్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రౌడీ ఫెలో ఈ చిత్రానికి నకాష్ అజీజ్ నటాషా పింటో పాడిన పాట, సంగీతం సన్నీ, గీత రచన సి నారాయణ రెడ్డి.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో తోకలపూడి శివయ్య గారి నాదస్వర వాద్యం విన్నారు. ప్రత్యేక డోలు సహకారం శ్రీ నిడమానూరి వెంకటేశ్వర.

0: చూరు జర చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగున చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం. చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉన్న యోగా

2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర 2026 ప్రధాన థీమ్, లక్ష్యాలు, ప్రత్యేకతలు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, అదేవిధంగా థీమ్ అనేది ప్రస్తుత సమాజ అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
1: ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 35 ఏళ్ళు 40 ఏళ్లకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్లకి 60-70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట.
0: మేడం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా మేడం, సో దీని యొక్క ప్రధాన థీమ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాల యొక్క లక్ష్యాలు ఏంటి మేడం?
1: ముఖ్యంగా అండి, మనము ఈ 2026 సంవత్సరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము 21వ తారీఖున. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి థీమ్తో ముందుకు వెళుతూ ఉన్నాము. అయితే మనము, అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాని, అంటే 2025 సంవత్సరంలో కూడా చాలా గొప్పగా, అద్భుతంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా విచ్చేశారు మన ఆంధ్ర రాష్ట్రానికి, చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం మనము 15 రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాము, మొదలు పెట్టబోతున్నాము. ముఖ్యంగా మనది యోగాంధ్ర కార్యక్రమంలో మన భారతదేశం, మనకు తెలియ యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు, ప్రాచీన భారతదేశ సాంప్రదాయం అన్నిటికీ కూడా మానవాళికి అందించినటువంటి వరమే యోగా. సో అలాంటి వరమైనటువంటి యోగాని మనం ఇన్ని రోజులు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం, అది మన అందరి అదృష్టం కూడా. అయితే ఈ 7వ తారీఖు నుండి మొదలై అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం అయినటువంటి 21వ తో ముగించేటువంటి ఈ కార్యక్రమాలు అనేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇందులో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యోగా శిక్షకులను, అంటే మాస్టర్ యోగా ట్రైనర్స్, ట్రైనర్స్ అండ్ పబ్లిక్, అంటే యోగా గురువులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సర్టిఫైడ్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉందో వారందరినీ ముందు ఒక చోట చేర్చి వారికి ఒక శిక్షణ ఇచ్చి వారిని ఒక్కొక్కరిని 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ, ఆ 50 మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అట్లీస్ట్ 1 కోటి మందినైనా సరే ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం ముఖ్య ఉద్దేశం అనమాట. అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తూ, అంటే మరి ఎవరికి వాళ్ళు చేయటం ఇబ్బంది కాబట్టి, అందులో మెళుకలు అవి నేర్చుకోవాలి కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా

0: థీమాటిక్ యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దానిలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక రోజు 2 జిల్లాలలో ఈ థీమాటిక్ యోగాలు జరుగుతాయి. 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో వైద్యులు, విశాఖపట్నం జిల్లాలో ఎక్స్ సర్వీస్మెన్, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ వారు, కాకినాడ జిల్లాలో టీచర్స్, నెల్లూరు జిల్లాలో ఎన్జిఓస్, అట్లాగే కర్నూలు జిల్లాలో శానిటేషన్ వర్కర్స్, అట్లా ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా అనేక అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అనేక నేపథ్యాలు కలిగిన వారిని ఇన్వాల్వ్ చేస్తుంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి యోగా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అన్ని నేపథ్యాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇదే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటే పర్యాటక ప్రాంతాలను కొంచెం హైలైట్ చేయటానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 56 పర్యాటక ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. సో ఈ 56 కూడా అంటే జిల్లాకి 2 చొప్పున వస్తాయి. అట్లాగే ఈ ఉండవల్లి కేవ్స్ కానీ, అట్లాగే గోదావరి రివర్ బ్యాంక్, అట్లాగే చంద్రగిరి ఫోర్ట్, ఇట్లా కాణిపాకం టెంపుల్, వెరం పార్క్, పవిత్ర సంగమం, ఇట్లా ఏవైతే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో, అంటే ఇంకా వాటి గురించి ప్రజలకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పర్యాటక ప్రదేశాలలో మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా అనేది కూడా జరిగిందనమాట. అట్లాగే ఇవే కాకుండా ముఖ్యంగా టెంపుల్ యోగా, ఇది యోగా అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి అనేక గుడులలో అంటే జిల్లాలలో కొన్ని గుడులు, ఒక 3-4 గుడుల్ని సెలెక్ట్ చేసి అక్కడ యోగా చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారనమాట. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే కాంపిటీషన్స్, అంటే యోగా ఊరికే చేసి అలా వెళ్ళిపోవటం కాకుండా అలా ఉత్సాహంగా కాంపిటీషన్ పెడితే, ఈ పోటీలు పెడితే నేను నెగ్గేదాన్ని కదా అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు. అలాంటి వారి కోసం, అదే కాకుండా మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లో కూడా అనేక అవార్డులు తెచ్చుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిని ప్రోత్సహించి ఇంకా యోగా పిల్లలలో అనేక అంటే రకరకాల వయసులో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లెవెల్, అంటే గ్రామ స్థాయిలో నెగ్గిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో నెగ్గిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారందరినీ ఈ పోటీలలో ముఖ్యంగా సోలో యోగా అంటే సింగిల్గా యోగా ప్రదర్శించటం, అలాగే గ్రూప్ యోగా అంటే 5, 8 అంటే దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం యోగా అనేది చేయటం. ఇవే కాకుండా యోగా పైన క్విజ్, అలాగే వ్యాసరచన, నినాదం అంటే స్లోగన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో. అట్లాగా మీకు డేట్స్ అనేవి యోగాంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే అనేక పార్కులలో, ఎక్కువ రోడ్స్లో, అనేక గ్రామ కూడలిల్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో అంటే విద్యాశాఖ వారు కూడా ప్రతి స్కూల్లో కూడా యోగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి పార్క్లో ప్రతిరోజు యోగా జరిగేలాగా, అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఒక రోడ్ని ఒక తీసుకుని అక్కడ యోగా జరిగేలాగా, ఏదైనా ఒక ప్రాంగణం లేదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ యోగా జరిగేలాగా, అట్లా అన్ని కార్పొరేషన్స్ కానీ అంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేక కార్యక్రమాలు ఈ 15 రోజులు కూడా జరగబోతున్నాయి.
1: మేడం, మరి ఆరోగ్యాంధ్రకు అంటే యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల యొక్క లక్ష్యం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటే మనం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాము. అలా పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అందరం, మన ప్రజలందరం ఆరోగ్యంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అలా ఉంటేనే కదా మనం మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏమైనా మనం కంట్రిబ్యూట్ చేయగలం, మన తరపున మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. సో అలా ఇవ్వాలి అంటే కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలి అంటే, ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్గా హ్యాపీగా హెల్దీగా ఉంటే సరిపోదు కదా, అన్ని ఇప్పుడున్నటువంటి

0: వాతావరణంలో, సమాజంలో అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే కృత నిశ్చయం, దృఢ నిశ్చయం, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, శరీర సామర్థ్యం, అంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్గా మనం జీవించగలగటం, మన జీవన శైలి అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు అంటే ప్రజలలో అంటే ఒక అలసత్వం, ఒక జడత్వం, ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా అట్లా ఏమి అవి పెరిగిపోకుండా వాటిని మంచిగా యాక్టివ్గా, లైట్గా, ఒక ఒక మంచి జీవన శైలి, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఆరోగ్యవంతమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయాలి. వారు ఆరోగ్యంగా ఉంటూ మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క సహకారంతో మనం ముందుకు వెళుతూ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా నిలవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మేడం, మరి గతంలో జరిగిన యోగాంధ్ర 2025కి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న 2026 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసాలు అంటే ఏంది మేడం?
0: మనం ఇంతకు ముందు ఒక నెల రోజులు కార్యక్రమం చేసుకున్నామండి. నెల రోజులు ముందు నుండే మనం యోగాంధ్ర చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొంచెం కుదించి 15 రోజులు, అలా అని ఆ కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి. మనం ఆల్రెడీ నెల రోజులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువ మందిని, పోయినసారి కంటే ఇంకొక 1 కోటి మందిని, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ ప్లేసెస్ ని మ్యాప్ చేయటం, అట్లాగే ఇక్కడ ముఖ్యం పోయినసారి ఏంటంటే మనకి సెంట్రల్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్ బైపాస్, అంటే కృష్ణా నది పైన మనం ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన 25,000 మందితో యోగాని నిర్వహించబోతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్దేశం, మనం నూతనంగా అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అనేది మనం అక్కడ నిర్మించుకోబోతున్నాము. ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో గొప్పగా నిలిపించాలి, దాన్ని అలా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి ఎంత అందమైన ప్రదేశం, చక్కగా బ్రిడ్జ్ కింద కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, చక్కగా అక్కడ అంత ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది డ్రోన్ వ్యూలు. అంటే మన రాష్ట్రం ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని ఒక ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ కల్పించే కూడా ఒక ఉద్దేశం. అలాగే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ చేయాలనేది అది వ్యత్యాసం అండి ముఖ్యంగా.
1: మేడం, ఈ యోగాంధ్ర 2026 లో మనం చూసుకుంటే కనుక యోగా మాసం అని చెప్పి, అండ్ ఇక్కడే మనం చూస్తే కనుక యోగాంధ్ర పోర్టల్ ద్వారా మనకి స్కూల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు మేడం. సో వీటికి సంబంధించిన వివరాలు మేడం.
0: ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైనింగ్ సెషన్స్, కాంపిటీషన్స్, తర్వాత అంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇదేంటంటే పబ్లిక్ తో కనెక్షన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యాశాఖలో, అంటే ఇటు కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఈ 15 రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా వాళ్ళ ప్రతిదినం ప్రతి స్కూల్లో ఏంటంటే ఇప్పుడు CBSE కూడా కంపల్సరీగా యోగా అనేది వాళ్ళ కరికులంలో, ఎడ్యుకేషన్ అకాడమిక్ కరికులంలో ఉండాలని చెప్పేసి ఒక గెజెట్ కూడా వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఈ యోగా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్ ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా అంటే విద్యార్థులే కదా భావి భారతానికి, వారే కదా పునాదులు. సో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం అండి. జనరల్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ లో వస్తుంది. సో జూన్ వచ్చినప్పుడు నెల రోజుల, 15 రోజుల, 20 రోజుల అనేది ఆ నెల అంతా కూడా యోగా అనే వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ మాసాన్ని యోగా మాసంగా ప్రతిపాదించారనమాట. అట్లాగే వంతెన సత్యనారాయణ రాజు గారు మనకి ఏంటంటే యోగాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు, వారి యొక్క సలహా మేరకు వారు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ లో మనం హాయ్ పెట్టినట్లయితే మనకి అనేక వీడియోస్ అందులో వస్తాయన్నమాట. అంటే జనరల్ యోగావే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుముకు నొప్పికి సంబంధించినటువంటి ఏం ఆసనాలు చేయొచ్చు, ఎవరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే గైడెన్స్ కి సంబంధించిన వీడియోలు అందులో మీరు పొందొచ్చు అనమాట. అట్లా
1: కార్యక్రమంలో చివరిగా యోగాంధ్ర 2026 కు సంబంధించి మీరు అందించే సందేశం మేడం.
0: అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని

0: జయప్రదం చేయాలి. ఇది నా నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు, అంటే వృద్ధులు, చిన్నలు, పెద్దలు, అలాగే ప్రతి వృత్తిలో ఉన్నవారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అంటే మీ మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ మీ వీలు బట్టి మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. చక్కగా సచివాలయం లెవెల్లో జరిగేటువంటి యోగా ఏదైతే ఉందో నేర్పిస్తారా, చక్కగా నేర్చుకోండి. మంచి చాలా అవకాశం, మీరు ఎన్నో వేలు పెట్టి చక్కగా ఫ్రీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు నేర్పుతామనే ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని వారి జీవితంలో భాగం చేసుకోవాలి. వారి జీవన శైలిలో యోగాని వాళ్ళు చక్కగా ఆపాదించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నేను ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.
1: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని యోగాంధ్ర 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గీతాంజలి ఈ చిత్రానికి చిత్రా పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, శ్రీవర్ష, అంకిత్, హర్షిత్.

కార్యక్రమంలో తర్వాత రక్షకుడు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట. గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎల్ఎన్ రాజు, విజయవాడ నుంచి.

కార్యక్రమంలో తర్వాత వర్షం ఈ చిత్రానికి ఎస్పి చరణ్ సుమంగళి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుండి.

రాబోయేది వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రియురాలు పిలిచింది ఈ చిత్రానికి సాధనా సర్గం పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచన ఏఎం రత్నం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుండి చంద్రశేఖర్.

తర్వాత బింబిసార ఈ చిత్రానికి మోహన భోగరాజు, శాండిల్య పిసిపాటి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోత మార్కాపురం నుంచి సాయి అద్రిత్.

ఒకరికొకరు ఈ చిత్రానికి కార్తీ గంగా పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, గీత రచన చంద్రబోస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తాడేపల్లి నుండి హర్షిత, అభిజిత్, చందన, విష్ణు, హరిణి.

మచిలీపట్నం బుట్టాయిపేట నుండి జొన్నలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఉషశ్రీ వీరందరి కోరిక మేరకు రోజులు మారాయి ఈ చిత్రానికి జిక్కి పాడిన పాట. గీతరచన కోసరాజు.

నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన గణేష్ పాత్రు. ఈ పాటను కోరుతున్న శ్రోత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి.

0: అల్లుగురు ప్రేమ కోసమేను జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: మీరింతవరకు రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్ సంగీతంలో దేవన్ ఏకాంబరం చిన్మయి గానం చేసిన పాట ఏమాయ చేసేవే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న శ్రీమణి గీతాన్ని సునీత సుజాన్నే గానం చేసిన పాట సెగ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను ఇళయరాజా సంగీతంలో షాన్ రమ్య గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం. చిత్రం పేరు ఎటో వెళ్ళిపోయింది మనసు.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న రాంబాబు గోసాల గీతాన్ని గోపీసుందర్ సంగీతంలో నరేష్ అయ్యర్ గానం చేసిన పాట మజ్ను చిత్రం నుంచి.

0: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ప్రియదర్శిని గానం విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేత సాత్విక్ వన్డే ఆర్జేగా ఇప్పుడు విందాం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు. ఈరోజు సాత్విక్ మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. హాయ్ సాత్విక్.
2: హాయ్ అక్క.
1: ముందుగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నువ్వు మన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక అవకాశం గురించి నీ అనుభవాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్డే రేడియో జాకీకి అవకాశం పొందావు కదా, ఈ విజయం గురించి తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు వచ్చింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినాను అక్క. అంటే నేను వస్తుంది అనుకోలేదు, కానీ వచ్చింది. హ్యాపీగా హ్యాపీ ఉంది దానికి. తర్వాత పేరెంట్స్ నన్ను పంపించారు, వెళ్ళి రాయి వస్తే

0: లేకపోతే లేదని నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను కంగ్రాచులేట్ చేశారు, వెళ్ళరా మంచిగా ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పారు అక్క.
1: ఓకే సరే, ఇప్పుడు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే టాపిక్ మీద నువ్వు ఎస్సే రైటింగ్ రాసావు కదా, సో దాని ప్రిపరేషన్ అంతా ఎలా ఉంది, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు?
0: నేను అది గూగుల్ నుంచి తెలుసుకొని ఒక టాపిక్ని వాళ్ళు ఇచ్చిన టాపిక్ని తీసి గూగుల్లో పే చేసి దాని మీద వచ్చిన పారాగ్రాఫ్ని మోడిఫై చేసుకొని నేను రాసుకున్నాను అక్క.
1: ఓకే, అంటే ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ అయ్యాక నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, ఇప్పుడు కాంపిటీషన్లో ఎస్సే రైటింగ్ రాసే టైంలో నీకు అసలు ఎలా అనిపించింది, అంటే నువ్వు అంటే భయపడ్డావా, టెన్షన్ ఏమన్నా వచ్చిందా ఇలా రాసేటప్పుడు ఎస్సే రైటింగ్?
0: అంటే నేను ఇది సెకండ్ ఎస్సే రైటింగ్ అని నేను రాసింది అని కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ రాసాను. అటెంప్ట్ చేద్దాం అటెంప్ట్ అయితే చేద్దాం, వస్తే వస్తుంది లేదని లేదని అండ్ అలా రాశాను, వచ్చింది అక్క ఇప్పుడు.
1: ఓకే సరే, నీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా, అలాగే ఆకాశవాణి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
0: ఈ విషయం గురించి చెప్పింది మా ఘంటసాల వెంకటేశ్వరరావు కాలేజ్, నేను అక్కడ చదువుతున్నాను, వాళ్ళు అక్కడ చెప్పారు నాకు ఇలా ఆకాశవాణి వాళ్ళు 90 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎవరైనా ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. నేను ఎస్సే రైటింగ్ చూస్ చేసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేశాను అక్క.
1: ఓకే,
0: పార్టిసిపేట్
1: నువ్వు ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో చదువుతున్నాను అన్నావు కదా, నువ్వేం నేర్చుకుంటున్నావు, అంటే మ్యూజిక్
0: నేను
1: మ్యూజిక్లో
0: అక్కడ
1: ఏం
0: నేను
1: నేర్చుకుంటున్నావు?
0: అక్కడ వోకలిస్ట్ నాక డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్కి షిఫ్ట్ అయ్యాను అక్కడ.
1: ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు?
0: నేను 7th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను అక్కడ.
1: ఓకే, మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటారా, అలాగే ఈ విజయవాడ ఆకాశవాణిలో బ్రాడ్కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్లో నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది ఒకవేళ నువ్వు వింటే?
0: మా ఇంట్లో అంతగా రేడియో వినరు, కానీ అప్పుడప్పుడు రేడియో పెడతా ఉంటారు, ఫ్లూక్లో ఏదో వస్తూ ఉంటుంది, అప్పుడు కొన్ని మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి కొంచెం బాగా వింటాం అక్క, మ్యూజికల్ సంబంధించిన కాబట్టి. నేను కూడా మ్యూజిక్ సంబంధించిన నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా అవే చూస్తాం, అవి వస్తూ ఉంటే అవి చూస్తూ ఉంటాం.
1: ఓకే, అవి వింటున్నప్పుడు కూడా మాకు ఇలాంటి డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయని చెప్పి నీకు ఐడియా వస్తుంది,
0: అవి నేర్చుకోవడానికి కూడా మనకి తర్వాత యూజ్ అవుతాయి కదా అని అవి కూడా నేర్చుకుంటూ వింటూ ఉంటాం అప్పుడప్పుడు.
1: ఓకే సాత్విక్, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం నువ్వేం చదువుతున్నావు సాత్విక్?
0: ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను అక్క.
1: ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఇంటర్లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది?
0: ఫిజిక్స్.
1: ఫిజిక్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే, నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు, అలాగే నీ హాబీస్ ఏంటి, ఫ్యూచర్ డ్రీమ్?
0: ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో కలిసి గేమ్స్ ఆడుకుంటాం గ్రౌండ్కి వెళ్ళి. హాబీస్ అంటే ఇంకా గేమ్స్ ఆడుకోవడము, ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మాట్లాడుకోవడము. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ థింకింగ్ అంటే మంచిగా సెటిల్ అవ్వడం, మంచిగా ఇప్పుడు చదువుకుంటున్న దానికే ఇంకా బాగా బ్రైట్గా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వడం ఫ్యూచర్ థింకింగ్.
1: నువ్వు ఫ్రీ టైంలో గేమ్స్ ఆడుతూ ఉంటా అన్నావు కదా, ఏ గేమ్స్ ఆడుతూ ఉంటావు, అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడతావా, ఇండోర్ గేమ్స్ ఆడతావా?
0: క్రికెట్ ఆడుకుంటాము, షటిల్ కాక్ ఆడుకుంటాము, బ్యాడ్మింటన్.
1: క్రికెట్ అంటే నీకు బాగా ఇష్టం అని అనుకుంటున్నాను, మరి క్రికెట్ ఆడేటప్పుడు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు?
0: ధోని, ఎంఎస్
1: ధోని. ఓకే, అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అవి జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటావు అన్నమాట. నీ ఫ్యూచర్ డ్రీమ్ అని అన్నావు కదా, ఒకవేళ నువ్వు ఫ్యూచర్ డ్రీమ్ అంటే ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నావు, అంటే ఇప్పుడు మామూలుగా పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అంటారు కదా, సో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?
0: నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అక్క, ఇది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్లో మెకానికల్ ఇంజనీర్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను అక్క.
1: ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఈ జనరేషన్లో రేడియో మన యూత్కి ఎంతవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నావు నువ్వు?
0: అంటే దీంట్లో వచ్చే కంటెంట్ కొంచెం మంచిగా ఉంటుంది, ఎవరు దీన్ని మళ్ళీ ఇవ్వలేరు, అయితే వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్లోనే కాకుండా దీంట్లో కూడా వాళ్ళ టైంని కొంచెం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ పెరగడానికి కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియడానికి కానీ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను అక్క.
1: ఓకే సరే, మరి ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇలా నువ్వు ఫస్ట్ టైం ఇలా మైక్ ముందు కూర్చొని ఈ వన్ డే రేడియో జాకీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ యూత్ ఏంటంటే ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా ఇలా క్రియేటివ్ ఫీల్డ్స్, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నీ ఉద్దేశంలో ఏం చెప్తావు నువ్వు?
0: ఫస్ట్ అయితే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి లిటిల్ బిట్ నర్వస్గా ఉంది నాకు, అండ్ స్టడీస్ పరంగా కాకుండా నేను క్రియేటివ్ కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నాను, ఇంకా నాలాగా చాలా మంది ఉంటారు మా ఫ్రెండ్స్ స్టడీస్లో మాత్రమే ఉన్న వాళ్ళు వేరే కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ లేకపోతే క్రియేటివ్ వాళ్ళకి ఉన్న టాలెంట్తో వాళ్ళు క్రియేటివ్గా నేర్చుకొని ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.
1: ఓకే, అంటే ఇప్పుడు నువ్వు వోకల్ గా మ్యూజిక్

0: కాలేజ్ లో నేర్చుకుంటున్నాం, అలాగే క్రికెట్ ఆడుతూ ఉంటాం, అలాగే అన్ని ఫీల్డ్స్ లో ఉంటే అన్ని ఫీల్డ్స్ లో మనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది అని
1: వాళ్ళ టాలెంట్ ని తగ్గ వాళ్ళకి వాళ్ళు ఏం చేయగలరో అది వాళ్ళు తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగా చెప్పావు సాత్విక్, నీ మాటలు నిజంగా ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయని చెప్పచ్చు. సాత్విక్, నువ్వు ఇందాక చెప్పినప్పుడు నీ ఫ్రీ టైంలో స్పోర్ట్స్ ఆడతా అన్నావు కదా, అంటే నీకు స్పోర్ట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉంది కదా. ఓకే, మనకి జూన్11 నుంచి ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా ఫుట్బాల్, సో నీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒలింపిక్స్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలు మాతో పంచుకుంటావా? మరి
1: ఒలింపిక్స్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి మెడల్స్, రికార్డ్స్, ఛాంపియన్స్. కానీ ఒలింపిక్స్ అనేది కేవలం క్రీడల పోటీ మాత్రమే కాదు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చెప్పే ఒక గొప్ప వేదిక. ఒలింపిక్ గేమ్స్ చరిత్రను చూస్తే 1896లో గ్రీస్ దేశంలో అథెన్స్ నగరంలో మొదట మోడర్న్ ఒలింపిక్స్ నిర్వహించారు. అయితే ఒలింపిక్ మూమెంట్కు పునాది జూన్23, 1894లో ప్యారిస్లో జరిగింది. అందుకు ప్రతి సంవత్సరం జూన్23న ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్, రెస్లింగ్, టెన్నిస్ అండ్ స్విమ్మింగ్ వంటి ఎన్నో క్రీడలు ఉంటాయి. వీటికి ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొంటారు. ఇండియా కూడా ఒలింపిక్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా హాకీలో భారత్ జట్టు ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించింది. వ్యక్తిగత విభాగాల్లో అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని మరింత పెంచారు. ఇటీవల ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఇండియా నుంచి 110 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనపరిచారు. మొత్తం 6 మెడళ్లు సంపాదించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మనకు బాగా తెలిసిన నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయ్ చాను వంటి అథ్లెట్స్ ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఒలింపిక్స్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. సక్సెస్ అనేది ఒక రోజులోనే రాదు, దాని వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, ప్రాక్టీస్ అండ్ డిసిప్లిన్ ఉంటాయి. అందుకే చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఇక గత ఒలింపిక్స్ 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగాయి. తదుపరి ఒలింపిక్స్ 2028లో యునైటెడ్ స్టేట్స్లోని లాస్ ఏంజలస్ నగరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం కూడా మనకిష్టమైన ఒక స్పోర్ట్ను ఎంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు కొంత సమయం కేటాయిద్దాం. ఎందుకంటే హెల్దీ బాడీ హెల్దీ మైండ్ కి మొదట అడుగు.
0: ఒలింపిక్స్ గురించి చాలా చక్కగా వివరించావు. ఒలింపిక్స్ అనేది కేవలం మెడల్స్ గెలవడం కోసం మాత్రమే కాదు, కష్టం, క్రమశిక్షణ, పట్టుదల, స్పోర్ట్స్ మ్యాన్షిప్ వంటి విలువలను కూడా నేర్పిస్తుంది. మన ఇండియన్ అథ్లెట్స్ సాధిస్తున్న విజయాలు యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాయి. చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తే జీవితంలో మరింత ముందుకు వెళ్ళవచ్చని ఒలింపిక్స్ మనకు తెలియజేస్తుంది. సాత్విక్, ఒలింపిక్స్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నీకు ఏదైనా పాట వినాలని అనిపిస్తుందా?
1: నాకైతే ఇప్పుడు మెరుపై సాగర అనే పాట వినాలని అనిపిస్తుంది.
0: అవునా, మరి మెరుపై సాగర పాటలో నీకు నచ్చిన ఒక 2 లైన్స్ పాడతావా?
1: మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా.
0: నిజంగా చాలా బాగా పాడావు సాత్విక్. సరే మరి ఇప్పుడు స్టైల్ సినిమా నుంచి మణిశర్మ మ్యూజిక్లో కార్తిక్ పాడిన మెరుపై సాగర అనే పాటను విందాం. ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి 1 డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు.

0: సాత్విక్ మంచి పాట విన్నాం కదా. సరే మరి ఇప్పుడు కొంచెం ఫన్నీగా కొన్ని ట్రికీ క్వశ్చన్స్ అడుగుతాను, రెడీనా?
1: రెడీ అక్క.
0: విచ్ మంత్ హ్యాస్ 28 డేస్? అంటే ఏ మంత్లో 28 డేస్ ఉంటాయి?
1: 28 డేస్ ఉంటుంది అక్క, అన్ని మంత్లో.
0: ఓకే, యాక్చువల్గా ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి అంటారు కదా, నువ్వు అన్ని మంత్స్లో 28 డేస్ ఉంటాయని ఎలా చెప్తున్నావు?
1: ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది, అందరూ దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. బికాజ్ దాన్ని కరెక్ట్గా ఆలోచించాలి, అన్ని మంత్స్లో 28 డేస్ ఉంటాయి, కానీ ఫిబ్రవరిలో మాత్రమే 28 డేస్ అనేది ఒక లాస్ట్ నెంబర్, లాస్ట్ డేగా ఉంటుంది. కానీ అన్ని మంత్స్లో జనవరి నుండి డిసెంబర్ దాకా అన్ని మంత్స్లో 28 డే అనేది ఒకటి ఉంటుంది, అందుకే నేను ఈ అన్ని మంత్స్ అని చెప్పాను.
0: ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు సాత్విక్. ఇంకో క్వశ్చన్, వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ క్లాప్? అంటే హ్యాండ్స్ ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది?
1: క్లాక్, ఐ థింక్.
0: ఓకే, రైట్ ఆన్సర్, అబ్సల్యూట్లీ కరెక్ట్. క్లాక్కి హ్యాండ్స్ ఉంటాయి కానీ క్లాప్ చేయలేదు. సరే సాత్విక్, ఇంకో క్వశ్చన్. మనందరికీ నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్లవర్ తెలుసు, కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ ఏంటో నీకు తెలుసా?
1: కొంచెం హింటే ఇస్తారా?
0: ఓకే, హింట్ ఏంటంటే మన స్టేట్ సాంగ్ మా తెలుగు తల్లికిలోనే ఆన్సర్ ఉంది. ఒకసారి ఆ పాట ఫస్ట్ లైన్ పాడతావా?

0: ఓ, ఇప్పుడే గుర్తొచ్చింది అక్క. అంటే ఈ పాట పాడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ జాస్మిన్ కదా.
1: ఎగ్జాక్ట్లీ సాత్విక్, చాలా బాగా గుర్తుపట్టావు. హింట్ ఇచ్చిన వెంటనే ఆన్సర్ కనిపెట్టేశావు. నిజంగా నువ్వు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వింటున్నావు.
2: సరే సాత్విక్, ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ పూర్తి చేసుకుంది కదా. ఈ కాలంలో యూత్ గ్రోత్, డెవలప్మెంట్ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్, అచీవ్మెంట్స్ ఉన్నాయి. వాటిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. మరి నీకు మెకానికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి విషయాలపై ఆసక్తి ఉంది కాబట్టి వందే భారత్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలను నీ మాటల్లో మాకు తెలియజేయవా.
0: ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో ఎన్నో రంగాలు అభివృద్ధి సాధించాయి. అందులో యువత తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ను మొదటిసారి 2019లో ప్రారంభించారు. ఇండియాలోనే రూపకల్పన చేసి తయారు చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF తయారు చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా ఈ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం ఢిల్లీ టు వారణాసి, చెన్నై టు మైసూర్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం వంటి అనేక మార్గాల్లో వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి వేరుగా ఇంజిన్ ఉండదు. ట్రైన్లోనే పవర్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. దీనివల్ల వేగంగా యాక్సిలరేషన్ పొందగలుగుతుంది. అలాగే వందే భారత్లో ఆటోమేటిక్ డోర్స్, GPS బేస్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంఫర్టబుల్ సీట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, CCTV కెమెరాస్, బయో వాక్యూమ్ టాయిలెట్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ ట్రైన్ రూపొందించబడింది. ఇలాంటి ప్రాజెక్ట్స్ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ రంగాల్లో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోందని ఇవి చూపిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్స్, రైల్వే టెక్నాలజీ వంటి రంగాలపై ఆసక్తి ఉన్న యువతకు వందే భారత్ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అని నేను చెప్పవచ్చు.
2: అవును సాత్విక్, నువ్వు చెప్పిన కీ అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్ గురించి వింటుంటే దేశం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తోందని అర్థమవుతుంది. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై కూడా ఉంది. యూత్ అనేవాళ్లు ఇండియాకి మెయిన్ పిల్లర్స్ కాబట్టి మన స్కిల్స్, ఐడియాస్, ఇన్నోవేషన్స్తో దేశ ప్రగతిలో మనవంతు పాత్ర పోషిద్దాం. సరే సాత్విక్, నీ ఆలోచనలు మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. నువ్వు అనుకున్నట్లే మెకానికల్ ఇంజనీర్గా మంచి స్థాయికి చేరుకుని నీ గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సాత్విక్.
0: థ్యాంక్స్ అక్క ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్.
3: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేత సాత్విక్ వన్డే ఆర్జేగా కార్యక్రమాన్ని మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. గోల్కొండ హైస్కూల్ చిత్రం నుంచి హేమచంద్ర గానం చేసిన ఈ పాట

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న సిరివేనెల గీతాన్ని హేమచంద్ర, సందీప్, కౌసల్య, చైత్ర గానం చేశారు క్లాస్మేట్స్ చిత్రం నుంచి.

0: దేవదాస్ చిత్రం నుంచి కార్తీక్ రమ్య బెహ్రా గానం విన్నారు. లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలో

0: వ్యక్తం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తీ బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారీ యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారీ తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై ఔర్ ఉన్హే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేని హై.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని స్థిరమైనవని వాటిని మరింత చైతన్యవంతమైన భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యం అని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: Anantara Maina, 14th Kulantara చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్విడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పట్టుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలు అటువంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-2025 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ICC తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్పు ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం వింటారు.
4: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వై దుర్గాప్రసాద్ బృందంచే శ్రీరామ జననం బుర్రకథ వింటారు.

తగదా జంగ దగ జరిగిన జరిగినదా అయ్యా సభయులారవో సజ్జనులారా తంధాన పూజనీయులకు పెద్దల్లారా అయ్యా అన్నదాతలకు ఆర్యుల్లారా అన్నా దేశ భక్తులకు పౌరుల్లారా మహిత పైన గల జన్మలన్నిట అన్నా మహిత పైన గల జన్మలన్నిట ఈ మానవ జన్మమే మహా దుర్లభం పుణ్యము చేసిన జీవే మనిషి అయిపో

0: అయితే సోదర, వాల్మీకి రచించినటువంటి పవిత్రమైన రామాయణంలో శ్రీరామ జననం అనే ఘట్టాన్ని బుర్రకథగా చెప్పబోతున్నాం సోదర. అయితే ఈ కథా విధానం ఏ విధంగానయ్యా?
1: అయ్యా, శ్రీకరముగా శ్రీరామచంద్రుని

0: కదా కోసల దేశపు రాజధాని, అది గొప్ప పుణ్యక్షేత్రం. కోసల దేశమునందున దేనికి కొరత అన్నది లేదు. పరిగిటాజం తరిత అయితే ఆధ్యాత్మిక దేశమని దేశ దేశాలలో అఖండ ఖ్యాతిని ఆర్జించినటువంటి పరమ పవిత్రమైన భారతదేశంలో కోసల దేశమన్న గొప్ప పుణ్యక్షేత్రం ఉంది నాయన. అయితే అటువంటి కోసల దేశ రాజధాని అయోధ్య నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా?
1: ఎవరు పరిపాలిస్తున్నారని
0: అయ్యా? సూర్యవంశపు సంజాతుడైనటువంటి దశరథుండే.

అయ్యా కడు చక్కని కులసతులు ముగ్గురు తొకల కళ అలాడుచును. ఈ విధంగా చల్లగా చక్కగా పరిపాలించేటటువంటి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారెవరయ్యానగా కౌసల్యా, సుమిత్ర, కైకేయే. కడు చక్కని కుల సతులు ముగ్గురో పతిపద సేవ.

0: తరిగిడజంతరిత. ఈ విధంగా ముగ్గురు భార్యలతో ఎన్నో భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే మించినటువంటి సంతాన భాగ్యం లేక కృంగిపోయాడు దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయినా తన ఆశ వీడక
1: వీడక
0: తన ధర్మ

0: అయితే
1: ఈ విధంగా ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతములు ఆచరించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించినా ఫలితము మాత్రము కలగలేదు నాయన. కడసారి ప్రయత్నముగా దశరథుడు తమ కులగురువైనటువంటి వశిష్ఠిని చేరి
0: ఇలా దుఃఖిస్తూ ఇలా అడుగుతూ ఉన్నాడు, మహాత్మా వశిష్ఠ మహర్షి, కరములు

0: అంతట వశిష్ఠుడు, రాజా నీవు దిగులు పడవద్దు, పుత్రకామేష్ఠి అను యాగాన్ని చేసినట్లయితే నీకు తప్పగా పుత్రోదయమవుతుంది. యాగఫల సిద్ధులైనటువంటి నీ కుమారులు కారణ జన్ములై రఘువంశ కీర్తి ప్రతిష్టలు ఆ చంద్ర తారార్కం వెలుగొంద చేస్తారు. అయితే పుత్రకామేష్ఠి యాగాన్ని జరిపింపగల సమర్థుడు పాండకుని కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు మాత్రమే అని చెప్పగానే అంతట దశరథుడు ఆ ఋష్యశృంగుని ఆశ్రమానికి వచ్చి ఆయనను ఒప్పించి అతనిని ఆ యొక్క అయోధ్య నగరానికి రప్పించి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రారంభించాడు.
1: అయితే ఈ కథ ఇలా ఉండగా లంకాపుర సామ్రాజ్యాధినేత అయినటువంటి రావణుడు బ్రహ్మ వలన అనేక వరములు పొందిన బలగర్వంతో దేవతలను బాధిస్తూ ఉంటే ఆ యొక్క దానవ బాధలు తాళలేకయా అమర అయ్యా వనజ భవునితో విష్ణు దర్శనము చేసి విన్న వినంచే దానవ బాధలు తాళలేక బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్ద వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఈ విధంగా
2: మహాత్మా శ్రీమన్నారాయణ
1: అయ్యా,
2: యా భ్రష్టులకు వరములిచ్చి మమ్మల్ని ద్రష్టలుగా నికృష్టులుగా చేసి వారి ఇష్టమొచ్చినట్లు అష్ట కష్టములు పెడుచు, మా యజ్ఞగుండములు పాడు చేయుచు, మా ఋషుల గడ్డములు ఊడబెరిగి ఆనందించుచున్నారు స్వామి. మా చెడ్డ అల్లరీ పెడుతుంటే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని సరిపెట్టుకుంటూ ఊరకుంటున్నాము దేవదేవా
0: అనగానే అంతట విష్ణుమూర్తి, ఆ బ్రహ్మాది దేవతలను భయపడకండి, భూలోకములో దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేయుచున్నాడు, రాక్షస సంహారార్థమై నేను దాశరథనే జన్మించి ఈ దుష్ట సంహారం చేయగలవాడను అనగానే వారంతా సంతుష్టులై వెళ్లిపోయారు. అదిగో ఇక్కడ దశరథుని పుత్రకామేష్ఠి యాగం ఋష్యశృంగుని ఆచార్యకత్వమున మహోజ్వలంగా ప్రజ్వలతుంది. ఏ విధంగానయ్యా?
1: ఋష్యశృంగున చాధ్వర్యమున ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులకు యజ్ఞశాలయే నిండిపోయరా, యజ్ఞం మది మొదలగు చుండరా,
3: యజ్ఞం మది మొదలగును చుండరా,
1: అయ్యా మంత్రోచ్చరణతో బూది వంబులే మారు మ్రోగుచు ఉన్నాయా,
3: ఫలాన్ని
1: జరిగిడ అయితే ఋష్యశృంగున

0: హోమగుండమంద అగ్నిహోత్రుడు ప్రత్యక్షమైనాడా. పాయసాన్నముతో పరమ పురుషుడు
1: ప్రత్యక్షమైనాడా.
0: తరిగిట జం తరిత ఈ విధంగా అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యి హోమగుండంలో పాయసానాన్ని మరి ఎప్పుడైతే ఆనందంతో ఇవ్వగానే ఆ యొక్క దశరథ మహారాజు అమితానంద భరితుడై పాయసానమును రెండు భాగములు చేసి అగ్ర సతులకిచ్చి అందులోన సగము సగము తీసి సరయు సుమిత్రకిచ్చి ఆరగింప చేశాడు ఆ యొక్క దశరథ మహారాజు.
2: దశరథ మహారాజు
0: అదిగో నాయన యాగముతోడా దశరథ.

0: మనుమోదముతో భార్యలతో కడుపారాగా త్రాగి ఉంచే అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి పాయసాన్నమును ముగ్గురు భార్యలతో కడుపరా త్రాగించాడు ఇక దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయితే మరి అదే అదునగా భావించినటువంటి ఇక శ్రీ మహావిష్ణు రాణుల గర్భప్రవేశం చేస్తున్నాడు. ఏ విధంగా నాయన చంకు చక్రముల ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందునా.

0: భక్తి శేషువును సుమిత్రయందునా తాను వెడల కౌసల్య గర్భమున శంకు చక్రములు ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందున
1: శంకు చక్రముల ముందుగా పంపెను కైక

0: ఈ విధంగా ముగ్గురు రాణులు కూడా ఒకేసారి నెలతెప్పారు అన్న వార్త విన్నటువంటి దశరథ
1: మహారాజు
0: మరియు రాజ్య ప్రజలకు కూడా ఆనంద అవధులు దాటింది నాయన. అయితే ఇక క్రమక్రమముగా నవమాసములు నిండగానే కౌసల్యదేవికి కుమారుడు పుట్టాడా. కన్నుల పండుగ కౌసల్యదేవి.

0: అయ్యా కన్నులొద్దు కని బాలుని ముద్దాడు మురిస సంతసానా
1: తందానా ఓహో తందానా దేవందనా
0: చైత్రమాసము శుద్ధ నవమి బుధవారము.

0: తరిగితాజం తరితా. ఈ విధంగా పుట్టినటువంటి బిడ్డలకు తమ కులగురుడైనటువంటి వశిష్ఠ మహర్షిని రప్పించి పదకొండవ దినమున మహావైభవపీతముగా చైత్రమాస శుద్ధ నవమి బుధవారం పునర్వాసు నక్షత్ర కర్కాటక లగ్నమందు కౌసల్యకు జన్మించినటువంటి బిడ్డకు శ్రీరామ అనే పేరు పెట్టారు నాయన. రామ అనే పదం చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి నిత్యము కూడా స్మరించేటటువంటి నామస్మరణంగా భావించి ఆ వశిష్ఠ మహర్షి పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రములోని బీజాక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని తీసి, పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రము నుండి మా అనే బీజాక్షరాన్ని తీసి రామ అనే పేరు పెట్టారు నాయన.
1: ఓహో, చాలా సంతోషం.
0: అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడి నోటి వంట ఉచ్చరించేటటువంటి పవిత్రమైనటువంటి నామశబ్దమే రామ అనే అక్షరాలు నాయన.
2: ఓహో, అంతే కాకుండా పుష్యమేన లగ్నమందు కైకొకు జన్మించినటువంటి బిడ్డకు భరతుడని, పణితారక కర్కాటక లగ్నమందు సుమిత్రకు జన్మించినటువంటి జంట బిడ్డలకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశారు.
1: ఓహో,
2: అయితే పుట్టినటువంటి ఆ బాలుడు ఏ విధంగా ఉన్నాడయ్యా?
0: పుట్టిన బాలుడు ఎవలా ఉన్నాడయ్యా అనగా, బాలుడే

0: అంటే పుట్టినటువంటి బాలుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనే పేర్లు పెట్టి ఎంతో ఆనందంగా ఉంటూ, అయితే మరి ఆ కౌశల్యాదేవి ఆ శ్రీరామును చూడగానే
1: చూడగానే
0: సారిగా దివి నుండి

ఆ శ్రీరామచంద్రుని తన ఎదలు కత్తుకుని ముద్దాడి బంగారపు ఉయ్యాల తొట్టులో వేసి ఆ కౌసల్యాదేవి చక్కగా జోలపాట పాడుతుంది. రామాలాలి మేఘశ్యామాలాలి రామారవి కుల సోమ.

ఈ విధంగా కన్నతల్లి కౌసల్యాదేవి చక్కని జోల పాటలు పాడుతూ ఉంటే మరి ఆ రాజ్య ప్రజలందరూ కూడా ఆనందంతో వేడుకలు ఉత్సవాలు చేసుకుంటూ ఆ రామచంద్రమూర్తి ఈ విధంగా మంగళ నిరాజన పాడుతూ ఉన్నారు.

0: మంగళం మధ్యాచార్య మంగళరత్వజ మంగళం శ్రీ గోవిందో మాధవ శ్రీ కృష్ణార్పణం రామార్పణం మహారుద్రేశ్వరం మంగళం.
1: మీరింతవరకు శ్రీ వై దుర్గాప్రసాద్ బృందంచే శ్రీరామ జననం బుర్రకథ విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: జర చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగున చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ గానం విన్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రేమ కథ చిత్రం, ఈ చిత్రానికి రేవంత్ లిప్సిక గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్టాల ప్రగతి, కేంద్ర రాష్ట సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో

0: అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, యోగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ,
1: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో స్ట్రెస్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒకపక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చెయ్యాలి.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పురంధేశ్వరి తెలిపారు. రాష్టంలోని ముద్రణా రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముద్రణా రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ,
2: 12 వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని, ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు రెండు కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్లడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్టంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే 2 కల్పిస్తామని వెల్లడించారు. రాష్టంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను

0: స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేట్ రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్‌బ్యాక్ పొందండి. अरे वाह, భలేగుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉమ్మడి కుటుంబాలు, పిల్లల మానసిక భద్రత ఈ అంశంపై శ్రీమతి సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు.
8: కుటుంబమే సత్వర శిక్షణకు ప్రథమ పాఠశాల అని ప్రఖ్యాత రాగనీతిజ్ఞుడు ప్లేటో పేర్కొన్నారు.

వైవాహిక సంబంధాలు బాధ్యతలు విధులు కలిసి నివసించడం తల్లిదండ్రులు వారి సంతానాల మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం అని లూయి శాస్త్రజ్ఞుడు అభిప్రాయం. మానవ శాస్త్రజ్ఞుడు జార్జ్ పీటర్ ముండర్ 192 సమాజాలను పరిశీలించి ఒకే చోట నివసించడం ఆర్థిక సహకారం విద్యుత్పత్తి అనే లక్షణాలు కలిగి ఉండే సమూహమే కుటుంబం అని తెలియజేశారు. ప్రాచీన కాలంలో ఏ విధమైన సామాజిక సంబంధాలు తెలియని రోజులలో కూడా కలిసి నివసించడం సంసారిక సేవలకు సంబంధించిన ఒప్పందాలు పిల్లల్ని కనటం పెంచడం వీరి విషయంలో పరస్పర ఒప్పందాలు ఏర్పరచుకుని తర్వాత కాలంలో వివాహ వ్యవస్థ ఆవిర్భావంతో శాశ్వత సంస్థగా కుటుంబం ఏర్పడినది. ప్రపంచంలో కీలక స్థానం వహించినది కుటుంబ వ్యవస్థ. కుటుంబాలు వంశం ఆధారంగా అధికారం ఆధారంగా వివాహం ఆధారంగా నివాసం ఆధారంగా సభ్యుల కూర్పు ఆధారంగా ఇలా ఎన్నో రకాల సమాజంలో ఉన్నాయి. సభ్యుల కూర్పు ఆధారంగా కుటుంబాలు కేంద్ర కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ప్రాశస్త్యం పొందాయి. వివాహిత జంట మరియు వారి సంతానం కలిసి ఉండే కుటుంబాలు కేంద్ర కుటుంబాలు. 3-4 తరాల ప్రజలు కలిసి ఒకే చోట నివసించే కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు. అనేక కేంద్ర కుటుంబాలు కలిగి ఉంటుంది. అవిభక్త కుటుంబంగా పేరొందిన ఉమ్మడి కుటుంబం భారతీయ సమాజ ప్రత్యేక అంశం. భారతీయ గ్రామీణ ఆర్థిక సామాజిక రంగాల్లో ఈనాటికి ప్రధాన పాత్ర వహిస్తుంది. ధార్మిక గ్రంథాల ప్రకారం హిందువులు ఉమ్మడి కుటుంబం అనే ఒక ప్రత్యేక కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నారు అంటారు. భారతీయ సమాజంలో ప్రాధాన్యత పొందిన ఇస్లాం క్రైస్తవ మతాలలో ఉమ్మడి కుటుంబాలు మనం గుర్తించవచ్చు. కుటుంబ సభ్యులంతా కలిసి నివసించగానే అది ఉమ్మడి కుటుంబం కాదు. ఐరావతి కార్వే అనే సమాజ శాస్త్రజ్ఞురాలి మాటల్లో 3-4 తరాలకు చెందిన ప్రజలు ఒకే పైకప్పు కింద నివసిస్తూ ఒకే కొయ్యపై వండిన ఆహారం తింటూ అంటే ఒంటిల్లో ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడిగా ఆస్తిని నిర్వహిస్తూ ఉమ్మడిగా పూజల్లో పాల్గొంటూ ఒకరితో ఒకరి సంబంధ బాంధవ్యాలు కలిగి పరస్పర హక్కులను బాధ్యతలను నిర్వహించేదే ఉమ్మడి కుటుంబం. సమిష్టి కుటుంబంలోని సభ్యులందరికీ ఉపాధి ఆర్థిక సామాజిక మతపరమైన రక్షణ వినోదం మొదలైన సౌకర్యాలు సమకూరుతాయి. ఆ కుటుంబంలో సభ్యులైన వితంతువులకు తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు కోల్పోయిన పిల్లలకు వృద్ధులకు భద్రత చేకూరుతుంది. ముఖ్యంగా కుటుంబంలోని సభ్యులందరికీ ఆర్థిక భద్రత చేకూరుతుంది. కొన్ని కారణాల వలన ధన సముపార్జన చేయలేని వ్యక్తికి ఆ వ్యక్తి కేంద్రక కుటుంబానికి ఆర్థిక భద్రత రక్షణ ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసికట్టుగా ఉంటారు కనుక ఇతర వ్యక్తులతో పని లేకుండా స్త్రీలు తమ పనిని భాగాలుగా పంచుకోవచ్చు. పురుషులు వారి కార్యకలాపాలకు ఇతర లేబర్ ని పిలవనవసరం లేదు. లార్జ్ ఎకానమీ అన్నట్లు అన్ని వస్తువులు ఎక్కువగా తీసుకుంటారు కనుక వస్తువు ధరలో ఎంతో పొదుపు కనపడుతుంది. బాధ్యత అంతా ఒకరిది కాదు కనుక స్త్రీ పురుషులు ఇరువురికి విశ్రాంతి ఎక్కువగానే ఉంటుంది. సమాజంలో ఎంతో ఉపయోగపడే మంచి గుణాలు ఉమ్మడి కుటుంబం నుంచి అలవర్చుకోవచ్చు. త్యాగం చేసే అలవాటు, ప్రేమ, అనురాగం, సహకారం, స్వార్థం లేకపోవడం, ఉన్నత మనస్తత్వం, ఏ అంశమైనా కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించటం, అందరూ మేమంతా ఒకటే అనే భావంతో ఉండటం, ఆ భావమే కమ్యూనిటీ ఫీలింగ్ ని పెంపొందిస్తుంది. ఒంటరితనాన్ని పోగొడుతుంది. ఉమ్మడి ఆస్తిపై ఇంటి పెద్ద యజమాని అధికారం కలిగి ఉండటం వలన నాది అనే అభిప్రాయం తొలగి మాది మనది అనే భావజాలం పెరుగుతుంది. అలాగే సాంఘిక భద్రత లభిస్తుంది. ముఖ్యంగా అవివాహితులకు, వితంతువులకు, వృద్ధులకు, రోగగ్రస్తులకు రక్షణతో పాటు భద్రత దొరుకుతుంది. పిల్లలకు సాంఘిక ఆర్థిక ఆరోగ్య మానసిక భద్రత సంపూర్ణంగా లభిస్తుంది. నేటి కుటుంబాలను ఒక్కసారి పరిశీలిస్తే పూర్తి స్థాయి కేంద్ర కుటుంబాలున్న మెగా సిటీలను పట్టణాలను పరికిస్తే తల్లి తండ్రి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు లేదా ఆర్థిక సముపాదనలో బిజీగా ఉంటే ఆ చిన్నారులు ఒంటరిగా ఉండాలి. ఆ వారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్కూల్ లేని సమయంలో బేబీ కేర్ సెంటర్లలో ఉండాలి. ఎవరి తన వారు ఎవరు ఇతరులు తెలియని స్థితిలో ఎక్కడా కనబడని రక్త బంధుత్వం అన్ని ఆర్థిక బంధాలే. హాయిగా మానసిక భద్రతతో జీవించలేకపోతున్నారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అదేమైనా పెద్దదవుతుందేమో,
మరలా మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, సెలవు దొరకదు అని దూరంగా ఆలోచించి పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించి పిల్లల్ని మానసికంగా భయపడేలా చేస్తుంది రెడ్డి వ్యవస్థ. పిల్లలు బాధపడతారేమో అని ఆ బాధ భయాన్ని ధనంతో పోగొట్టడానికి ఎక్కువగా వారికి డబ్బు అందిస్తున్నారు. ఆర్థిక విలువ, పొదుపు, కష్టం ఇవేవి పిల్లలకు తెలియకుండా చేస్తున్నారు. నేటి ఎన్నో ఆకర్షణలకు, సాంకేతిక పరికరాలకు అడిగినంత ధనం అందిస్తున్నారు. ఫలితంగా పిల్లలు ఎంతో డిస్ట్రాక్షన్స్ ఎదుర్కొంటున్నారు. వారికి సమాజం, కుటుంబం, బంధాలు, ప్రేమ, అనురాగం, బంధువుల గురించి, బాధల గురించి, మంచి మర్యాద, పెద్దలకు ఇవ్వవలసిన గౌరవం ఇవేమీ తెలియకుండా పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలలో తామంతా ఒక్కటే అనే భావాన్ని వారికి తెలియచేస్తే సాంఘికంగా తమ ఇంటి పేరు, తమ కుటుంబం, ఎంతమంది, ఎక్కడ, ఎవరు, ఎలా ఉంటారు, తమ బంధువులంతా ఏం చేస్తుంటారు, ఒకనాటి ఉమ్మడి కుటుంబాలు ఇవి, ఆ కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళందరూ ఒకరికొకరు ఒకరు ఎలా బంధంగా అనుబంధంగా అనేది ప్రతి ఒక్కరు తమ పిల్లలకు చెప్తుంటే మంచిది. ఎందుకంటే సహజంగా భారతదేశంలో ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే, నేటికి చాలా ప్రాంతాలలో సమిష్టి కుటుంబాలు కనబడుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 1789లోని ఫ్రెంచ్ విప్లవం, 17-18 శతాబ్దాలలోని పారిశ్రామిక విప్లవం ఉమ్మడి కుటుంబాలలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ, నగరీకరణ, ఆధునిక విద్య, స్త్రీ విద్య, రవాణా సదుపాయాలు, భావ ప్రసార సాధనాలు, స్త్రీలకు ఆస్తి హక్కు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వ్యక్తి స్వేచ్ఛ, గ్రామీణ ప్రాంతాలలోని వర్షాభావ పరిస్థితి, తమకు సరిగా పంటలు పండించలేని స్థితి, కుటుంబ సభ్యులకు ఆర్థిక కొరత, తమ పిల్లల్ని పట్టణాల్లో ఉంచి చదివించటం ఇష్టం చూపటం, 2 తరాల వరకు ఉమ్మడి కుటుంబంలో నివసించి 3వ తరాన్ని ఉద్యోగానికి, విద్యకు పంపించటం వల్ల వారు మంచి హోదాల్లో, పట్టణాల్లో, విదేశాల్లో స్థిరపడటం, అంతా అందరూ ఒకటి అనే భావాన్ని పోగొట్టుకోకుండా కేంద్ర కుటుంబాల్లో నివసిస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సమాజంలో కొంతవరకు తగ్గిపోతుంది. అయితే పాశ్చాత్య దేశాలలో వలె మన దేశంలో సమిష్టి కుటుంబాల స్థానంలో పూర్తిగా కేంద్రక కుటుంబాలు ఏర్పడలేదు. నూతన పరిస్థితుల ప్రభావం వలన ముఖ్యంగా ఉద్యోగరీత్యా సమిష్టి కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలలో వేరువేరుగా నివాసం కలిగి ఉన్నప్పటికీ సమిష్టి కుటుంబం పట్ల వారి బాధ్యతలు పూర్తిగా విస్మరించలేదు. ఉమ్మడి కుటుంబానికి చెంది వేరు ప్రాంతాల్లో నివసించే చిన్న కుటుంబాలు స్వతంత్రంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అవి వాస్తవంగా ఉమ్మడి కుటుంబానికి చెందిన యూనిట్లు మాత్రమే. వీరు ఈనాటికి తమ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, వారి పిల్లల చదువు, చెల్లెళ్ళ వివాహ విషయంలోనూ అనేక సందర్భాలలో కలుసుకుంటూనే ఉన్నారు. కష్టాలలో ఆదుకుంటున్నారు. పండగలకు వారి ఇంటి విందులకు రావడం, సెలవు దినాల్లో ఉమ్మడిగా అందరూ కలవడం జరుగుతుంది. రవాణా సౌకర్యాలు పండుగ సెలవుల్లో పెంచడమే దీనికి నిదర్శనం. ఉమ్మడి కుటుంబాల్లో తాత, మామ, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, పిన్ని, తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అవివాహిత అత్తయ్యలు, మరి కొన్ని చోట్ల అత్తయ్య, మామయ్య వారి పిల్లలు, ఇలా ఎంతో మందితో కలివిడిగా ఉంటూ మా అక్క, మా అన్న అని కజిన్ అనే పదం తెలియకుండా పెరుగుతుంది. వారిలో ఎంత సాంఘిక భద్రత ఉంటుందంటే ఏదైనా చిన్న సందేహం వస్తే మా ఇంటి వాళ్ళు తీరుస్తారు, సమస్య వస్తే వారంతా నాకు రక్ష, మాది ఒక పెద్ద కుటుంబం, మేమెంతమందో తెలుసా అని స్నేహితులతో లెక్క చెప్పే పిల్లలు ఎందరో నాడు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ చిన్న రుగ్మతం వచ్చినా మా అమ్మ నాన్న కావాలి అనే ధోరణి కంటే అందరికీ చెప్పి తగ్గించుకోవాలి అని ఆరోగ్య భద్రతను పొందుతారు. ఉమ్మడిగా భోజనం చేస్తూ అందరిలాగా తాము నేర్పుగా తినాలి అనే ఆహార భద్రతను, తద్వారా మంచి అలవాటును తెలుసుకుంటారు. మానసికంగా ఎంత భద్రంగా ఉంటారంటే భయము, బాధ, కోపం, ఆవేశం, ఆందోళన, అలసట, వేదన, అలజడి ఇవేమి తెలియకుండా వీటి స్థానంలో తనకు ఎంతమంది ఉన్నారు, ఒక అంద, ఆనందం, అభిమానం, ప్రేమ, అనురాగం చూపేవారు ఎంతమందిలో నేనెంత అదృష్టవంతుడిని అని భావించి ఏదైనా మానసిక సమస్య వస్తే అందరితో పంచుకుంటారు.
సమస్య పరిష్కారానికి బంధువులు ఇచ్చిన సలహాలు తీసుకుంటారు. బహుశా ఉమ్మడి కుటుంబాల్లో లభించినంత మానసిక భద్రత మరెక్కడా దొరకలేము. నేటి ఒంటరితనం

వెనక్కి నాటి ఉమ్మడి కుటుంబం ఒక్కసారి పిల్లలకు గుర్తు చేస్తే మరలా వెనక్కి వెళుతుందేమో సమాజం. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ లో స్కూల్ నుంచి వచ్చే తర్వాత ఇక్కువెక్కువంటూ ఎవరూ అనలేక తమలో ఉన్న భయం, బాధ, ఆవేశం, ఆనందం, ఆక్రోశం, కోపం, అలజడి, రుగ్మత ఎవరికి చెప్పలేక ఎంత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో పెద్ద నగరాల్లో ఉండే పిల్లల మానసిక స్థితి గురించి, వారికి అలవడిన అలవాట్ల గురించి సైకాలజిస్టు చెప్తూ కేవలం మానసిక భద్రత లోపించడంతో వారు బింకంగా, మొండిగా, తమ ఇష్టానికి జీవించే స్థితికి, కొన్ని అలవాట్లు చేసుకునే స్థితికి వచ్చారంటారు. తమకు వచ్చిన ఆనందము కూడా ఫోన్ లోనూ వాట్సాప్ లోనూ కాకుండా ముఖాముఖిగా పంచుకోకపోతే ఆనందం ఆవేదనగా మారుతుందంటారు. అది మానసిక అస్వస్థతకు దారితీస్తుంది. నేటి సమాజంలో జరిగే ఎన్నో పరిణామాలకి ఒంటరితనం కారణం. ఈ స్థితి కూడా ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో తక్కువ. దానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. ఒక వర్గం ఉమ్మడి కుటుంబాలలో ఉండే సమస్యలు ఏర్పడతాయి అని విమర్శిస్తూ ఉంటారు. కారణం ఎక్కువ మంది కలిసి ఉండటం వల్ల ప్రత్యేకంగా తమ పిల్లలను ఆ తల్లిదండ్రులు పట్టించుకునే అవకాశం ఇవ్వరు. తాత, మామ, ఇతర కుటుంబ సభ్యుల దారాభంతో వారు చెడిపోతారు అని భావించేవారు, వాదించేవారు సమాజంలో ఉన్నారు. వారిలో ఉన్న ధైర్యం, తెలివి, విద్య, స్ఫూర్తి, ప్రజ్ఞ పెద్దల దారాభంతో తగ్గిపోతాయంటారు. వారు ఏమి చేయకపోయినా హాయిగా తిండి లభిస్తుంది, ఇతర ఆర్థిక సౌకర్యాలు ఉంటాయి అని సోమరులుగా తయారవుతారు. కష్టపడే స్వభావం ఉండదు. సోమరులకు నిలయంగా ఉమ్మడి కుటుంబాలు చెప్పేవారు ఉన్నారు. ఎన్నో ఆటంక పరిస్థితులు వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందనీయదు. కారణం నిర్ణయం తీసుకునే కర్త, యజమాని చిన్న పొరపాటు చేసినా, సరైన నిర్ణయం తీసుకోకపోయినా కుటుంబం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటుంది, స్వతంత్రత లోపిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ కోరుకునే నేడు స్వతంత్రం లేకుండా ఉమ్మడి కుటుంబాలలో నివసించడం అంటే చాలా మంది ఇష్టపడటం లేదు. ఎన్నో రకాల గొడవలు దయాగ్రహించి ఉంటాయి. తరాల అంతరం వలన కుటుంబ సభ్యులు నిత్యం మదన పడుతుంటారు. పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినరు, పిల్లలను పెద్దలు అర్థం చేసుకోరు. నూతనంగా కుటుంబం ఏర్పరచుకున్న వారికి ఉన్న స్వేచ్ఛ ఉమ్మడి కుటుంబంలో ఉండదు. ఉమ్మడి కుటుంబంపై చాలా విమర్శలు ఈ కారణాల వలన వస్తాయి. వారు ఎంతమంది పిల్లలను తనాలో పెద్దలే నిర్ణయిస్తారు. ధనం ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో అర్థం కాని స్థితిలో ఉంటారు. ఈ గందరగోళంలో పెద్దల కంటే పిల్లలు మానసికంగా భద్రంగా ఉండలేరు, శ్రద్ధగా చదువుకోలేరు, బద్ధకం పెంచుకునే స్థితికి వస్తారు. తమ పిల్లల చదువులకు, వివాహ సంబంధాలకు తమ పెద్దల సలహా సంప్రదింపులు తీసుకోవాలి. స్వతంత్రం, స్వేచ్ఛ తక్కువ. తమ వలన తమ పిల్లలు నష్టపోతారేమో, బాధపడతారేమో అనుకుని సమిష్టి కుటుంబానికి దూరంగా ఉంటున్న తల్లిదండ్రుల పెద్దలు ఎన్నో కష్ట నష్టాలు ఉన్నా ఉమ్మడి కుటుంబాలలో పొందే ప్రయోజనం మాత్రం ఎక్కువ. ముఖ్యంగా నేటి పిల్లలకు తమ తాత ముత్తాతల ఇల్లు ఉమ్మడి కుటుంబాల గురించి తెలియచేసి ఉమ్మడి కుటుంబం ఒక వ్యవస్థగా నిర్వహించే విధానం తెలియజేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తనను క్రమబద్ధం చేయటం, క్రమశిక్షణలో ఉంచటం, సమాజానికి కుటుంబానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, భావానుబంధాలు, ప్రవర్తనా రీతులను యువతరానికి చెందిన సభ్యులకు అందజేస్తుంది. ఆర్థిక, మత సంబంధమైన భద్రత చేకూరుస్తుంది. అందరికీ చెందిన సుఖ దుఃఖాలు ఉంటాయని తెలుపుతుంది. పిల్లల మానసిక భద్రతకు తోడ్పడుతుంది. పిల్లలకు ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పూర్చి పూర్తిగా తెలియచేయాలి. పాశ్చాత్యీకరణ, పారిశ్రామికీకరణ, గ్రామీణ వర్తకం, వ్యవసాయం తగ్గటం, ప్రపంచీకరణ మొదలైన వాటి వల్లనే సమాజంలో ఉమ్మడి కుటుంబ నిర్వహణ కొంచెం కష్టమే. కానీ భారతదేశంలో 68% ప్రజలు ఇంకా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కనుక ఉమ్మడి కుటుంబ సభ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా తమ పిల్లలకు ఉమ్మడి కుటుంబం అందించే మానసిక భద్రతను తాము అందిస్తూ తమ కుటుంబం గురించి చెబుతూ పండుగలకి, వినోద ప్రత్యేక సమయాలలో వారికి ఆ గ్రామీణ ఉమ్మడి కుటుంబ పరిసరాలకు తీసుకుని వెళ్లి వారిలో ధైర్యం,

0: మానసిక భద్రత పొందుతారు. తమ ఆలోచనలు తాత మామలకు చెప్పుకొని సేద తీరుతారు. అయినా అందరి పిల్లలలోనూ ఉమ్మడి కుటుంబ బంధాల పట్ల బాధ్యతను పెంచాలి. తద్వారా పిల్లలలో మానసిక భద్రతతో పాటు భారత సమాజ ప్రత్యేక లక్షణమైన ఉమ్మడి కుటుంబాలు కాపాడబడతాయి.
1: మీరు ఇంతవరకు ఉమ్మడి కుటుంబాల పిల్లల మానసిక భద్రత ఈ అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగ్ అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలా మంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్ గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలో ఒక చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఎరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కాని పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్ కి పైన కవర్లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.

వింటున్నా ఈ పాట దిల్. ఈ చిత్రానికి అనురాధ పౌడ్వాల్, సురేష్ వాద్కర్ గానం చేసిన పాట.

టీన్ టైంలో మీరు విన్న ఆ పాటను కుమార్ సాను గానం చేశారు దిల్వాలే చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కాక్టైల్, ఈ చిత్రానికి మిస్ పూజ, నేహా కాకర్, నఖాష్ అజీజ్ గానం.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కభీ ఖుషీ కభీ గమ్. ఈ చిత్రానికి సుదేష్ భోన్స్లే, ఆల్కా యాగ్నిక్, సునిధి చౌహాన్, అమితాబ్ బచ్చన్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఉదిత్ నారాయణ్ గానం చేసిన ఈ పాట.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో అడగబోయే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866248882, 0866248812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. మరి అడగబోయే ప్రశ్నలకు కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏమంటే, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? ఇదండి ప్రశ్న, విన్నారు కదా. నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? మరి ప్లేయర్ పేరు పంపించండి. ఈలోగా ఒక పాట విందాం.

లవర్స్ చిత్రం నుంచి పాట విన్నారు కదా. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ్య. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. మరి మొట్టమొదటి సమాధానం, సరైన సమాధానాన్ని పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి పంపించారు. ఆ తర్వాత శేషాద్రి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి, మల్లేశ్వరి ఫ్రమ్ మార్కాపురం ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు. ఇంకా రమేష్ బాబు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబ్హాని గారు పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. ఆ తర్వాత ఎవరంటే రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. మల్లవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు సాయి కృష్ణ లక్ష్మి శ్రీ శ్రీ సైకియా అండి పేరు. తర్వాత ప్రశాంతి జయంతి కొన్ని పేర్లు అర్థం కావట్లేదు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి, అశోక్ రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత గణేష్ గారు నెల్లూరు నుంచి పంపించారు, అలాగే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారండి వైసీహెచ్ డేవిడ్ గారు దనకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరందరూ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. తర్వాత

రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే వైష్ణవి వావిళ్ళ భానుప్రకాష్, వీరు వావిళ్ళ నుంచి పంపించారా, మీది ఊరు పేరా అండి అది. తర్వాత ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వీరంపల్లి నుంచి రాము గారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి విజిలి వెంకటేష్ శ్యామల అయాన్సీ సియోన నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు టెక్కలి శ్రీకాకుళం నుంచి పంపించారు, పేరు అనన్యశ్రీ. ఓకే అండి, మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరామ్ తనుజ శ్రీవత్స హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. తర్వాత రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ గారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు. ఇంకా ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతికాసిరి గహన స్నిగ్ధ రైట్ ఆన్సర్. ఓకే అండి, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి పంపించారు అడిగారా. ఓకే అండి, అలా రిపీట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, తర్వాత ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్ని పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి గారు నరేంద్రారెడ్డి మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి. తర్వాత వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు మధుసూదన్ రెడ్డి పాపిన్నపాళ్యం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దస్తగిరి సంధ్య ఎవరు యాష్మిన్ సాదియా ప్రొదుటూరు కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు అమ్మ వెంకట నరసమ్మ రైట్ ఆన్సర్ అండి. తర్వాత కేకే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఓకే అండి, ఎవరంటే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఎక్కడి నుంచి పంపించారు, దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి పంపించారు. ఇంకా ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుండి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. తర్వాత గుండుగొలను కొనకల్ల రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే అండి, ఎవరంటే నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి హ్యాపీ హోమ్ కాలనీ నుంచి పంపించారు దైడ త్రివేణి చిన్మయి ప్రీతం. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు జవాబు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత వలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాస్వినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్ అండి. తర్వాత దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని.
ఓకే.

ఈ తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు నుంచి సమీన పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత నమస్తే క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఓకే అండి. క్వశ్చన్ ఏంటంటే, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? ఇదండి ప్రశ్న, ఓకేనా. తర్వాత కారంచేడు మండలం నుంచి పంపించారు మీరు, ఓన్లీ నేమ్స్ పంపించారు, ఓకే, మరి ఆన్సర్ పంపించలేదు, ఓకేనా. తర్వాత ఎవరంటే అత్తిలి నుంచి పంపించారు, అత్తిలి నుంచి దొడ్డిపాట్ల కోటేశ్వరరావు గారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే అండి, తర్వాత ఎవరు, ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత వైసీహెచ్ డేవిడ్ గారు ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత సుబ్రహ్మణి పెతనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాహుల్ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్. మీరు ఆన్సర్ పంపించలే, ఓకే. తర్వాత సులోచన కరీంనగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత రాంబాబు సుశీల నర్సాపురం నుంచి పంపించారు, మీరు ఆల్రెడీ పంపించారు కదా, ఓకే. తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్, వీరందరూ కూడా నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత దేవులపల్లి హనుమంతరావు గారు క్వశ్చన్ ప్లీజ్ చెప్పాను కదా ఇప్పుడే, ఓకేనా. తర్వాత ఓకే అండి, తర్వాత దమ్మోజ్ వెంకటాచారి మీరు ఆన్సర్ పంపించారా అండి? ఓకే, మీరు ఆన్సర్ పంపించలేదండి. నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆధ్యశ్రీ, శ్రీ గాయత్రి, రమా మనోహర్, తెనాల నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు, ఎస్బీఐ కాలనీ టీచర్స్ ఎవరు, విజయ శేఖర్ వీరు పంపించారు, రైట్ ఆన్సర్ని పంపించారు, ఓకే అండి. తర్వాత సుభాషిణి గారు ఎనుమడుగు నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఎవరు అంటే హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్ అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే, మరి లాస్ట్ మెసేజ్ చూద్దాం. అనంతపూర్ నుంచి హరినాథ్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్ని పంపించారు, ఓకే అండి. నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు అని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్ ప్రజ్ఞానంద, రమేష్ బాబు ప్రజ్ఞానంద ఫుల్ నేమ్ అన్నమాట, ఓకేనా. మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న, సూర్యుడు నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది? ఇదండి ప్రశ్న, విన్నారు కదా. సూర్యుడు నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది? మరి ఈ ప్రశ్నకు సమాధానం పంపించండి, నంబర్ తెలుసు కదా, 0866 248 8812. ఇలాగా మరొక పాట విందాం.

ఓకే అండి, ప్రశ్న మరొకసారి. సూర్యుడి నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది అని అడిగాను. ప్రశ్న విన్నారు కదా మధుసూదన్ రెడ్డి గారు, మీది ఆన్సర్ ఓజోన్ లేయర్ అన్నారు, నా ప్రశ్నలోనే ఉంది సమాధానం, అది కాదండి. ఓకేనా, తర్వాత ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు అంటే రాధా గారు ఖమ్మం నుంచి పంపించారు, మొదటి ప్రశ్నకు కూడా సమాధానం రెండు ప్రశ్నలు కలిపి పంపించేశారు. ఓకే అండి, రెండు కూడా రైట్ ఆన్సర్స్. తర్వాత ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం పంపించారండి ఎవరంటే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి, అయిపోయిన ప్రశ్నకు సమాధానం పంపించారు చందంపేట చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్. ఓకే అండి, తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి రైట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మి, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎస్పీఆర్ విటర్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనుష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమ మనోహర్ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్ సమాధానం పంపించారు లలిత మల్లిక్ సత్పల్లి నుంచి. తర్వాత హరినాథ్ బాబు, హర్ష, సాయి నగర్ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత

పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఏనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, శైలజ తర్వాత రవళి, రవళి రెడ్డి, మధుమిత, వీరు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత శేషాద్రి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాము వీరంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అతిల్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం నుంచి పంపించారు వీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత అశోక్, రమ్య, దినకర్, దేవాంశు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి. తర్వాత యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఎవరు, విజయశేఖర్ టీచర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి పంపించారు. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుంచి, తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మల్లీశ్వరి మార్కపురం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి పంపించారు విశాఖపట్నం నుంచి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, అమ్మనగుర్తు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుంచి సాయి కృష్ణ, లక్ష్మి, శ్రీ సాఖ్య, వరేణ్య, ప్రశాంతి, జయంతి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. ఓకే అండి, తర్వాత రైట్ ఆన్సర్. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా యువి హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ నుంచి దైడా త్రివేణి, చిన్మయి, ప్రీతం, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఇంకా కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన్ పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స. తర్వాత ఎం మురహరి, యశోద, జానకిరాజు నిజామాబాద్ నుంచి, సిహెచ్ రేవతి, కృష్ణారావు టెక్కలి శ్రీకాకుళం నుంచి. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. తర్వాత పంపించారు, ఆన్సర్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు కానీ మీ పేరు పంపించాల. ఓకే అండి. తర్వాత ఎవరంటే చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియ, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపిన్నపాళ్యం నుంచి, సమీన నెల్లూరు నుంచి. తర్వాత దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ ఇనమడుగు నుంచి. తర్వాత రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి ఫతే ఖాన్, మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఓకే, తర్వాత దస్త నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు, వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి నుంచి పంపించారు మీరు ఆన్సర్. మీది ఆన్సర్.

0: కుంకలమారు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ పంపించారు. మీరు పంపించారు కదా ఆల్రెడీ. తర్వాత ఎం రావు గారు ఒంగోలు నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఓకే అండి. ఎస్ రేవతి గారు, మీరు కూడా ఆల్రెడీ పంపించారు. మరి ఇవ్వండి మెసేజెస్. మరి మనకి టైం కూడా అయిపోవచ్చింది. మరి రెండో ప్రశ్నకు సమాధానం, సూర్యుడి నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది, అంటే అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ అన్నమాట. ఓజోన్ పొర అనేది భూమి వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఉండే ఒక రక్షణ కవచం. ఇది సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాలను అబ్జార్బ్ చేసుకుని భూమిపై ఉన్న జీవరాశిని కాపాడుతుంది. ఓకేనా? మరి ఇదండి ఇవాళ ఈవలయ. తిరిగి రేపటి ఈవలయ కార్యక్రమంలో కలుసుకుందాం. ఓకే. మరి ఇప్పుడైతే విందాం హిందీ పాఠం.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాహతీ హూ. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహా డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాన్తే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ కా నామ్ హై కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లేకి
3: మొహల్లేకి
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే బోహ్ బైహేం
3: బౌహే
2: బౌహే సికార్తే హే
3: సికోడ్తే హే
2: సికోడ్తే హే లేకిన్ కుడేదాన్ ఇసి గందగీ కో దేతే హుయే
3: ధోతే హుయే
2: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
3: అచ్చా సునో, ఘర్ గావ్ గల్లీ ఔర్ మొహల్లేకి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహల్లా అంటే మనం నివసించే ఏరియాలు. గందగీ అంటే చెత్త చెదారాన్ని దేక్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడితే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసీ గందగీ కో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియోంసే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గావ్ ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
2: మే కయీ రంగోంబే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హే, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, రోడ్, సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కీ సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే
3: ఆతా హూ మే
2: సబ్కే కామ్.
3: అచ్చా సునో, మై కయీ రంగోం మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయీ ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, సడక్ ఇంట్లో గాని, స్కూల్లో, ఆఫీసుల్లో, లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రహతాము నెలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను, జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతాం, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు, బాస్వన్ కౌన్ సా హే వో చీజ్ బతావ్?
2: కుడేదాన్ అధ్యాపికా జీ.
3: సహీ బతాయా తుమ్నే, ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా బాగే పడో.

0: अब तो समझे? हाँ, मेरा नाम कूड़ेदान है। आज मैं आपको पत्ते की बात बताऊँ। संसार में एक मात्र में ही हूँ जो अपने शरीर पर लिखकर चलता हूँ। यूज मी, मेरा उपयोग करे।
1: సునో అమ్మయ్య, నన్ను గుర్తుపెట్టారు కదా? మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చెదలబాండి. ఆప్కో పతే కీ బాత్ బతాతా హూ. ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒకదాన్ని అండి, జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరే, యూజ్ మీ, నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగే పడు.
0: పహలే లోగ్ పురాణీ బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ్ కూడే డాల్నే కే లియే కర్తే తే, పర్ అబ్ సమయ్ బదల్ గయా హే। అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే। పహలే తో మేరా మూహ్ కులా రహతా తా, అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హే। जब मेरे आवश्यकता हो ढक्कन के खोलो और मुझे उपयोग में लाओ।
1: अच्छा सुनो, पहले लोग पुरानी बाल्टी डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे। మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను, డబ్బాను, ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మై ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్సే బనాయా జానే లగాహం, ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరామోహ కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో, మూతను తెరవండి, ఆర్ ముజే ఉపయోగమే లావో, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడవు.
0: జాగో లోగో జాగో, సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే, మే భీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ। అబ్ మేనే అప్నే భాయ్యో కే కో భీ కామ్ కర్నా సికా దియా హే। నీలా వ కాలే బా కుడేదాన్ మేరా భాయి హే, ఔర్ మే హూ హరా। కుడేదాన్ ఆప్ మేరా నీలా భాయి కా ఉపయోగ్ ఏసా కూడా డాల్నే కే లియే कर सकते हैं, जैसे
1: जो
0: जो
1: नष्ट नहीं होता।
0: जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहे आदि। काले बाई का उपयोग
1: जीवाणु
0: जीवाणु फैलने वाली वस्तु ओम को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सारी सनी इंजेक्शन की सुई आदि।
1: అచ్చా సును, జాగో లోగో జాగో, చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మై బీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను, అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యోం కో భీ కామ్ కన్నా సిఖా దియా హే, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయి కా ఉపయోగ్, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహ ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలే బాయి కా ఉపయోగ్, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువు

0: డాల్నే కేలియే హోతాహే. జీవాణు ఫైలనే వాలే వస్తువు అంటే విషాణువులను, అంటే వైరస్ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా, అబ ఆగే పడో.
1: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కేలియే కర్ సక్తే హే, జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే ఆది.
0: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బా అని, దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి. ఆగే పడు.
1: ఆప్ ఏక్ బార్ బతావు, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంకతే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే.
0: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగే పడు.
1: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమిత్
0: కో ఆమంత్రిత్ కర్ రహే
1: హై. ఆమంత్రిత్ కర్ రహే హై.
0: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హై. మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని. ఆగే పడం.
1: ఎది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్ గయ్యేతో గందగీ ఫైల్తీ హే, గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కి సంభావన హే. యహ్ సచ్ హై కి స్వాస్థ్య హీ హమారా లియే
0: హమారే లియే
1: హమారే లియే అనుమూల్ ఖజానా హే, కై వ్యక్తి
0: కోయి వ్యక్తి
1: చాహియే కితనా బి ధన్వాన్ క్యో నా హో, యది ఉస్కా స్వాస్థ్య టీక్ నహీ హో తో ఉస్కే లియే సభీ సుఖ్ బేకార్ హే, రోగీ వ్యక్తి తో కోయీ బి కార్య టీక్ తరహ్ సే నహీ కర్ పాతే హే, కేవల్ స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖోం కో పా సక్తే హే. ఇస్లియే యహ్ ధ్యాన్ మే రఖనా చాహియే కి ఆప్ కుడే కర్కట్
0: కూడా కర్కట్
1: కూడా కర్కట్ డాల్నే కేలియే అధిక సే అధిక మేర ఉపయోగ కరే
0: అన్యదా
1: అన్యదా నుక్సాన్ ఆపర్
0: ఆప్కాహి హోగా.
1: సును,
0: ఏది అంటే ఒకవేళ మీరు చెత్త చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థ్యతో హమారే లియే అన్మోల్ ఖజానా హై, ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం, ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగీ వ్యక్తికో తో కోయి బి కారి టీక్ తరసే నహి కర్పాత, రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పాసక్తాయే, అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కేలియే అధిక సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదరం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా, ఆగే పడు.
1: స్వచ్ఛతా కా సందేశ దేనే ఆయా కుడే దాన్, స్వచ్ఛతా కా కార్య హి బడా మహాన్,
0: కార్య హై బడా మహాన్,
1: గందగీ సే పైలే బీమారి స్వచ్ఛతా కి అబ్ ఆయి బారి, ఆవో బీమారియోం బగాయి సారి జిందగీ నిరోగ్ బనాయి హమారి.
0: అచ్చా సును, స్వచ్ఛత కా సందేశ్ దేనా దేనే ఆయా కూడేదాన్, పరిశుభ్రత స్వచ్ఛత మనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి, స్వచ్ఛతాకి ఆయి అబ్ బారి. కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా భగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకీ నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్ మే ఆ గయా భాష్వంత్
1: జీ అధ్యాపికా జీ,
0: యానీ ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట దాని వల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్కా పాట ఇహి సమాప్తి కరేంగే భాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింత వరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు భజనావళి. ఈ కార్యక్రమంలో శ్రీ సీరం రామాంజనేయులు బృందం ఆలపించిన భజనలు వింటారు.

0: మీరు ఇంతవరకు భజనావళి కార్యక్రమంలో శ్రీరామ్ రామాంజనేయులు బృందం ఆలపించిన భజనలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను అంజనా సౌమ్య గానం చేశారు మికిజే మేయర్ సంగీతంలో, కేరింత చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను శ్రీకృష్ణ సత్యయామిని గానం చేసిన పాట బ్రాండ్ బాబు చిత్రం నుంచి.

మీరు విన్న పాట అతడు చిత్రం నుండి రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల. చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట అన్నవరం చిత్రం నుండి టిప్పు కళ్యాణి పాడిన గీతం

కార్యక్రమంలో తరువాత డాడీ ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన గీతం, శ్రీనివాస్ రచనకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట చందమామ. ఈ చిత్రం నుండి ఆశా భోన్స్లే, కెఎం రాధాకృష్ణన్ పాడిన గీతం. అనంత శ్రీరామ్ రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం.
1: ధీమ్ ధనక ధీమ్ తగిన ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తగిన ధనక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తగిన ధనక ధీమ్ ధనక ధీమ్.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: హే గురు జరా చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగునా చూసినడు. హే గురు,
2: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
3: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ ఎస్ఏ కాంపిటీషన్లో అందులో విన్ అయిన వాళ్ళు మేఘన, భువన, తిరుపతమ్మ మనతో ఉన్నారు. మేఘన గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు మేఘన. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సిద్ధార్థ మహిళలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను, బీబీఏ బీపీఎం. థ్యాంక్ యూ.
0: ఇంకా మీరు తిరుపతమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: నమస్తే అండి, బాగున్నాను. థర్డ్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరంగా, అలాగే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే చాలామంది నా మాటలు వింటున్నారు. ఎప్పుడూ నేను వాళ్ళ మాటలే వింటాం కాకుండా, నేను ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తానా, వాళ్ళు నా మాటలు ఎప్పుడు వింటారా అనే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను.
0: మీ ఎగ్జైట్మెంట్ మీ మాటల్లోనే తెలుస్తుంది తిరుపతమ్మ గారు.
2: థ్యాంక్ యూ.
0: భువన గారు హాయ్ అండి.
3: హాయ్,
0: ఎలా ఉన్నారు?
3: బాగున్నాను.
0: సో మీరేం చేస్తూ ఉంటారు?
3: నేను మహిళా కళాశాలలో థర్డ్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ చదువుతున్నాను.
0: మరి మేఘన గారు, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్లాగా వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు, ప్లస్ రేడియోకి వచ్చారు కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు?
1: థ్యాంక్ గాడ్ అండి, నాకు చాలా సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు. అండ్ చెప్పచ్చలేదో తెలీదు, మా అత్తయ్య కూడా ఇక్కడే పనిచేస్తారు, సో చిన్నప్పటి నుంచి ఆవిడ వాయిస్ వినడం నాకు చాలా అలవాటు అలాంటిది. సో నాకు చాలా ప్రోత్సహించారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడడానికి. ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ అండ్ ఎవ్రీవన్ ఇస్ సపోర్టివ్ ఇన్ మై ఫ్యామిలీ.
0: అంటే మీ అత్తయ్య మీ ఇన్స్పిరేషనా రేడియోలోకి?
1: యా, చాలా. ఆవిడ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అ వాయిస్.
0: మరి భువన గారు, మీరు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అండ్ మీకు ఎలా ఉంది?
3: మా పేరెంట్స్ రేడియో వింటూ ఉంటారు, నేను మాట్లాడుతున్నానని తెలిసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు నా వాయిస్ వినడానికి.
0: తిరుపతమ్మ గారు, మరి మీ పేరెంట్స్ గురించి చెప్పలేదు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో?
2: మా పేరెంట్స్ చాలా బాగా ఫీల్ అవుతారు. నేను ఫస్ట్ టైం విజయవాడకి రావడం, అంటే నా డిగ్రీ కోసం, అలాగే ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం ఇక్కడికి రేడియో కూడా ఎక్స్పీరియన్స్ కోసం అని ఇక్కడికి వచ్చాను. మా పేరెంట్స్ విలేజ్లో ఉంటారు, వాళ్ళు ఇంత దూరమైన పంపించడానికి వెనకాడకుండా ఎంతో సపోర్ట్ చేసి నా ఎడ్యుకేషన్ కోసం, అలాగే ఎటువంటి కాంపిటీషన్లో అయినా సరే వెళ్ళాలి అని ముందడుగుతో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా నాకంటే మా పేరెంట్స్ బాగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నా వాళ్ళ ప్రౌడ్ కోసం, వాళ్ళని ఎప్పుడు సంతోష పెట్టడం కోసమే నేను ఇలాగా రావడానికి ముఖ్య కారణం.
0: అవునండి, పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే పిల్లలు చాలా బ్రైట్గా షైన్ అవుతూ ఉంటారు ఫ్యూచర్లో. మరి మేఘన గారు, మీ ఫ్యామిలీ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది అండ్ మీ ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ నుంచి?
1: కరెంట్లీ ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే ఇప్పుడు పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని చదవాలి చదవాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు, బట్ నెవర్ వన్ డే కూడా మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు. లైక్ ఎప్పుడు వాళ్ళు నీకేమనిపిస్తే అదే చేయి, లైక్ ఐఎమ్ అ డాన్సర్, సో వాళ్ళు నన్ను ఎప్పుడు డ్యాన్స్లో ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, స్పోర్ట్స్లో సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళ సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా ఎక్స్పోజర్ అనేది ఎక్కువ పెరిగింది. ఒక ఎడ్యుకేషన్లో మాత్రమే కాదు, అన్నిట్లో ఉండాలని చెప్పి నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మేబీ దాట్స్ ఫర్ ద రీజన్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్.
0: మీరు చెప్పారు కదా మీరు ఒక డాన్సర్ అని, సో ఎప్పటి నుండి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు? డ్యాన్స్ అనేది మీ ప్యాషనా లేకపోతే ఇంట్రెస్టా?
1: యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా ఒక కళాకారులు అని చెప్పచ్చు. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్గా 2 ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను ఘంటసాల కాలేజ్లో. సో ఇప్పుడు నేను 3rd ఇయర్కి వచ్చాను అండ్ వెస్ట్రన్ డాన్స్ ఐ కెన్ సే ఇట్స్ ఇన్ మై డిఎన్ఏ, బికాస్ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ మై మదర్ మంచి డాన్సర్, సో అలా ఆ జీన్ మిక్స్ అయ్యి నాకు ఐఎమ్ ఏ వెరీ గుడ్ డాన్సర్. సో అలా నాకు మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మా పేరెంట్స్.
0: నైస్, మీరు చెప్పింది కరెక్టే అండి, ఫ్యామిలీ మొత్తం ఒక మంచి కళాకారులు ఉన్నారు.

0: అనుకుంటా. భువన గారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీరు ఎలా ఫీల్ అవుతారు మీ పేరెంట్స్ మీకు అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు?
1: మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు, ఏ విషయంలో ఎక్కువ ఫోర్స్ చేయరు, ఎలా అయినా ఉండమంటారు, ఏం చేసినా ఏం అనరు. రేడియోలో మాట్లాడడానికి కూడా నర్వస్గా ఉంది, వెళ్ళనని చెప్తే వాళ్ళే పంపించారు సపోర్ట్ చేస్తూ.
0: మరి భువన గారు మిమ్మల్ని ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు, మీ మదరా లేకపోతే ఫాదరా?
1: మా మదర్ కన్నా మా ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు.
0: యువర్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట.
1: యా మేబీ.
0: తిరుపతమ్మ గారు, మీరు ఇందాక ఒకసారి అన్నారు కదా, నేను విలేజ్ నుండి వచ్చాను అండ్ నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అని. సో అది ఎలాంటి సపోర్ట్?
2: సపోర్ట్ నా చిన్నప్పటి నుండి నేను అన్ని పనులు మా అమ్మ మా నాన్నగారు నేర్పించారండి. అంటే మనకి చదువు విషయంలో ఒక్కోసారి మనం సక్సెస్ అవ్వచ్చు లేకపోవచ్చు, అలాగే మాకు పొలాలు ఉన్నాయి, అంటే పొలాలలో ఎలా పనిచేయాలి చిన్నప్పటి నుండి. కొన్నిసార్లు ఏంటి అంటే పొలాలు అనేవి మనకి పండవు, కానీ మా నాన్నగారు ఏం చేశారంటే పొలాలు పండకపోయినా కూడా ఇంకా ముందు రోజుల్లో బాగా పండుద్దేమో అనే ఓపికతో హోప్తో ముందుకు అలా కొనసాగుతూ వెళ్ళేవారు. అలాగే ఆ హోప్ మా తల్లిదండ్రుల నుండి తీసుకొని ఒక దాంట్లో సక్సెస్ కాకపోతే మళ్ళీ దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటాను. అంటే ఎలాగ, నేను చెస్ ఆడతానండి, చెస్లో నేను చాలాసార్లు ఓడిపోయాను. పోయినసారి యూనివర్సిటీకి వెళ్ళాను, కాకపోతే సౌత్ జోన్కి ఓడిపోయాను, సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు ఇంకా నేను ఆపేద్దాం, డ్రాప్ అయిపోదాం, ఎందుకు మనం సెలెక్ట్ అవ్వట్లేదు కదా ఎంత. కానీ నేను మా పేరెంట్స్ని చూశాను, ఇంటికి వెళ్ళాను. అయిపోగానే ఇంటికి వెళ్ళి మా ఫాదర్కి మా మమ్మీకి చెప్తే, ఎందుకు ఒక్కసారి ఓటమి అనేది ఎప్పుడూ కాదు, నువ్వు ఎన్నిసార్లు అయితే ఓడిపోతూ ఉంటావో దాని నుండి నువ్వు ఎంతో పవర్ని, అలాగే అప్పుడే నువ్వు మంచి పేరును గుర్తింపు తెచ్చుకోగలవు. ఒకసారి ఓడిపోయావు కదని అంతటితో ఆపకూడదు, అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉండు, అంటే లైక్ డ్రాయింగ్, గేమ్స్, అలాగే ముగ్గులు పోటీలు, అలాగే ప్రతి ఒక్క దాంట్లో బాగా మా పేరెంట్స్ వల్లే వచ్చాను. ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తూనే ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తారు మా పేరెంట్స్.
0: అవును తిరుపతమ్మ గారు, ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఒక స్టెప్ లాంటిది, మనం అది క్రాస్ చేస్తేనే డెఫినెట్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. వీళ్ళ మాటలు వింటుంటేనే మనకు తెలుస్తుంది కదా, మేఘన గారేమో ఒక డాన్సర్, ఇంకా తిరుపతమ్మ గారు ఒక చెస్ ప్లేయర్, ఇంకా భువన గారి విషయానికి వస్తే ఒక సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మార్క్స్ ఇంపార్టెంటా లేకపోతే స్కిల్స్ ఇంపార్టెంటా అని ఈ రోజుల్లో ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మనం రానివ్వాలి అని చెప్పి వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఆ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒక మంచి సాంగ్ విందాం. మేఘన గారు చెప్పండి ఒక మంచి సాంగ్.
3: సో నేను రజనీకాంత్ ఫ్యాన్ అండి. సో నరసింహ మూవీ నుంచి చుట్టూ చుట్టి వచ్చావా అన్న సాంగ్ ఇస్తారా?
0: తప్పకుండా అండి. సో నరసింహ చిత్రం నుంచి చుట్టూ చుట్టూ వచ్చావా సాంగ్ మేఘన గారి కోసం.

0: సో ఇప్పటిదాకా వీళ్ళ గురించి తెలుసుకున్నాం కదా, అయితే ఇప్పుడు స్కిల్స్ ఇంపార్టెంటా లేకపోతే మార్క్స్ ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. తిరుపతమ్మ గారు, మీరు చెప్పండి, స్కిల్స్ ఇంపార్టెంటా లేకపోతే మార్క్స్ ఇంపార్టెంటా?
1: మార్క్స్ అవసరమే, ఓన్లీ అవి పాస్ పర్సంటేజ్ వరకు ఉంటే చాలు. అలాగే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా మనం మన ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలన్నా, మనకున్న వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా సరే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఒక స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలామందిని చూసుకున్నామంటే ఓన్లీ వాళ్ళు చాలామంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే కాకుండా మిగిలిన వాటిలో లైక్ స్పోర్ట్స్ కానీ డ్యాన్సెస్ కానీ మిగిలిన అదర్ యాక్టివిటీస్లో మాత్రం చాలామంది సక్సెస్ అవుతున్నారు. ఎలాగా, ఓన్లీ వాళ్ళకి మార్క్స్ ఏం లేవు కదా, అంటే స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాత్రమే వాళ్ళు ముందుకు కొనసాగలుగుతున్నారు. మనకి తెలిసిన వాళ్ళే చూద్దాము, అంటే చెస్ ప్లేయర్స్ ఉన్నారు, గుకేష్ వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు చదువు చదువు అనేమి ఉండరు, ఓన్లీ పాస్ వర్క్ అలా చదువుతూ ఉండొచ్చు, మేబీ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ వాళ్ళు పర్టికులర్గా ఒక ఏం అనుకొని వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి వచ్చిన స్కిల్ ఏంటి, గుకేష్కి తీసుకుందామంటే చెస్ వచ్చు, అతను ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్గా అయ్యారు. అలాగే క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళని తీసుకుందాం, క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ వరకు సర్టిఫికేట్ మాత్రమే చూసుకున్నారు, అలాగే వాళ్ళకి క్రికెట్ బాగా వచ్చు కాబట్టి ఆ స్కిల్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ప్రతి ఒక్క నేమ్ని మనం తలుచుకుంటూ ఉన్నాం. చదువు విషయంలో తీసుకున్నామను, ఓకే అందరూ బాగా చదువుతున్నారు, ఏ గ్రేడ్లు తెచ్చుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏమైనా కొంతమందికి స్కిల్ ఉండదు, ఓన్లీ చదువు మాత్రమే ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు నవ్య డేస్ తీసుకుంటే ఏ అనేది వచ్చింది, ఏ రావాలంటే మనకి మార్క్స్ ఉంటే సరిపోదు. ఓన్లీ ఒక స్కిల్ అనేది ఏఐని మనం దానికి ఎలాగా ప్రాంప్ట్ ఇవ్వడం కానీ అదనేది ఒక స్కిల్, మార్క్స్ వల్ల మాత్రం అది రాదు. ఇలాగా నేను స్కిల్స్ని చాలా ఇంపార్టెంట్ చెప్తా, అలాగని మార్క్స్ని తక్కువ చేయను. మనం పాస్ అయితేనే మనకి రేపు జాబ్ రావాలన్నా కూడా ఎక్కడైనా మనం మన సర్టిఫికేట్ని యూజ్ చేసుకోవాలన్నా పాస్ పర్సంటేజ్ కావాలి, అలాగే స్కిల్ కూడా చాలా ముఖ్యం.
0: మరి మేఘన గారు, తిరుపతమ్మ గారు అన్నారు కదా స్కిల్స్ ఇంపార్టెంటే మార్క్స్ కూడా ఇంపార్టెంటే అని, మరి మీరు దేన్ని నమ్ముతారు, స్కిల్సా లేకపోతే మార్క్సా?
2: ఫస్ట్లీ నేను చాలా పక్కా బ్యాక్ బెంచర్ని అండి, సో నేను ఆబ్వియస్లీ స్కిల్స్ అనే చెప్తాను బికాస్ నాకు మార్క్స్ ఎప్పుడు చాలా దూరంగా ఉంటాయి. సో కమింగ్ టు మీ, నేను ఎప్పుడు స్కిల్స్ మీదే నా కాన్సన్ట్రేషన్ పెట్టాను. సో మార్క్స్ కూడా ఉండాలి, అండ్ అంటే మార్క్స్ ఉండాలి కానీ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. బికాజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఏదైనా ఆఫీసెస్ కానీ ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటే వాళ్ళు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతారు కానీ మన పర్సంటేజ్ అడగరు. సో మనం ఎంత చదివినా కూడా కామన్ సెన్స్ లేకపోతే మనం బతకలేము మన సొసైటీలో. సో ఐ మోస్ట్లీ ఫీల్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ మార్క్స్.
0: భువన గారు, ఇప్పటిదాకా తిరుపతమ్మ గారు ఇంకా మేఘన ఇద్దరు స్కిల్స్ ఇంపార్టెంట్ ఇంకా మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అని అన్నారు, కానీ మేఘన గారు అయితే స్కిల్స్ ఇంపార్టెంట్ అని అన్నారు, మరి మీ విషయంలో స్కిల్సా లేకపోతే మార్క్సా?
3: రెండు ఇంపార్టెంటే కానీ స్కిల్స్ కన్నా మార్క్స్ ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ జాబ్ అనేది కానీ వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది కానీ ఉంటుందని మనకి ఒక క్లారిటీ ఉండదు. కానీ మనం ఒకవేళ మార్క్స్ అనేది తెచ్చుకుంటే దానివల్ల కొంచెమైనా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఓన్లీ స్కిల్స్ పెట్టుకుంటే మనకి మార్క్స్ లేనప్పుడు ఓన్లీ స్కిల్స్తో మనకి ఏ యూజ్ రాదు. అంటే స్కిల్స్ ఉన్నా కానీ రేపు ఫ్యూచర్లో ఆ స్కిల్స్ మీదే మొత్తం ఫ్యూచర్ అనేది బేస్ అవ్వదు అందరికీ. కొంతమంది సక్సెస్ అవుతారు స్కిల్స్తో బట్ కొంతమంది అవ్వరు కదా. సో నా ఒపీనియన్లో మార్క్స్ ఉంటే వాళ్ళకి ఒక గుడ్ ఫ్యూచర్ ఉంటుంది అని నా ఫీలింగ్.
0: తిరుపతమ్మ గారు, మీరు ఇందాక అన్నారు కదా మార్క్స్ లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మనకి స్కిల్స్ ఉంటే మనం చాలా వరకు సక్సెస్ అవ్వచ్చు అని, కానీ భువన గారు అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, మార్క్స్ లేకపోతే మనల్ని ఎవరు కన్సిడర్ చేయరు కదా, మరి దానిపై మీ ఆన్సర్ ఏంటి?
1: ఓకే అండి, మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి బల్బును కనిపెట్టిన అతను ఉన్నాడు కదా, ఆయన ఉన్నారు కదా, అతను స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు వాళ్ళ టీచరు ఆయనకి పాఠాలు చెప్పలేక ఒక పేపర్లో రాసిచ్చారు, ఏమని మీ అబ్బాయికి మేము పాఠాలు చెప్పలేమని అది వాళ్ళ మదర్కి చూపించమని ఏమని అడిగితే అతను వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఏమని చెప్పారు, అతను డిసప్పాయింట్ చేయకుండా నీకు వాళ్ళు పాఠాలు చెప్పేంత స్టేజ్లో లేరంట, నీకు అన్నీ వచ్చేసాయని చెప్పారు. కానీ అతను అంతటితోనే డ్రాప్ అవ్వకుండా బల్బుని 1000 సార్లు అట్లాగా ఫెయిల్ అయ్యారు, కానీ లాస్ట్ 1001 సార్లు మాత్రం సక్సెస్ అయ్యారు. అంటే తనకున్న స్కిల్ అది అక్కడ, కానీ స్కిల్తో ఉంటే ఎవరైనా ఎక్కడైనా సక్సెస్ అయితే ఖచ్చితంగా అవ్వగలరని నేను చెప్తా.
0: మేఘన గారు, మీరు ఇందాక అన్నారు కదా నేను ఒక బ్యాక్ బెంచర్ని, నాకు నేను మార్క్స్కి చాలా దూరంగా ఉంటాను అని, కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ చూసేది మీ మార్క్ షీట్, దానిలో ఉంటే మీ పర్సంటేజ్, మరి అది ఇంపార్టెంట్ కాదు అని ఎలా అనగలుగుతారు?
2: పర్సంటేజ్ యాక్చువల్లీ ఇంపార్టెంటే. బేసిక్ పర్సంటేజ్ ఉంటే బాగుంటుంది. లైక్ మార్క్స్ వస్తున్నాయి సరే, మార్క్స్ ఇంపార్టెంట్ అంటున్నారు సరే, మరి అప్పుడు అందరూ మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, మరి నాలెడ్జ్ అందరూ మార్క్స్ మార్క్స్ అని అంటున్నారు కానీ నాలెడ్జ్ తీసుకోవట్లేదు. సో వాట్ ఐ మెంట్ ఇస్ మార్క్స్ రావాలి కరెక్ట్, దాంతోపాటు నాలెడ్జ్ కూడా రావాలి. మార్క్స్ వస్తున్నాయి కానీ ఆ నాలెడ్జ్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో కూడా మనకు తెలిస్తేనే ఆ మార్క్స్కి వాల్యూ ఉంటుంది నా అభిప్రాయం.
0: భువన గారు, మేఘన గారి మాటలు విన్నారు కదా, మార్క్స్ ఉండాలి కానీ అది వితౌట్ నాలెడ్జ్ ఉంటే వేస్ట్ అని అంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి? అంటే మార్క్స్ ఓన్లీ నాలెడ్జ్ కోసమేనా, లేదు ఇంకా అది ఎక్కడ యూజ్ అవ్వదనా?
3: మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే మార్క్స్ వల్ల మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు దాంట్లో మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది, కాబట్టి నేను మార్క్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు అందులో కొంచెం మీకు నాలెడ్జ్ వస్తుంది, మీరు దాంట్లో నుంచి స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు, మీరు దాని ద్వారా కూడా షైన్ అవ్వచ్చు.
0: కానీ భువన గారు, మార్క్స్ రావడానికి సబ్జెక్ట్ చదవాల్సిన అవసరమే లేదు, బై హార్ట్ చేయొచ్చు అనే ఒక చిన్న ప్రాసెస్ కూడా ఉంది కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి?
3: ఓకే, బై హార్ట్ చేయొచ్చు కానీ అది మీరు బై హార్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసినంత వరకే గుర్తుంటుంది, కానీ దాని నుంచి మీకు ఎలాంటి నాలెడ్జ్ అనేది రాదు కదా. అది మీరు ఒకవేళ ఇప్పుడు నేర్చుకున్నా మీకు రేపు పొద్దున్న ఫర్దర్గా ఎందులో యూజ్ అవ్వదు. మీరు రేపు పొద్దున్న ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ కానీ ఎన్ని ఇంటర్వ్యూస్కి కానీ మీరు అటెండ్ అయినా సరే మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, అలాంటప్పుడు మీకు ఎన్ని మార్క్స్ ఉన్నా యూజ్ అవ్వదు. సో యూనిట్ స్కిల్స్ అండ్ మార్క్స్ రెండు మీకు ఇంపార్టెంటే.
0: కాన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది కదా, అయితే ఈ కాన్వర్జేషన్ని కంటిన్యూ చేసే ముందు ఒక మంచి సాంగ్ విద్దాం. తిరుపతమ్మ గారు, మీ ఫేవరెట్ మూవీ నుండి ఒక ఫేవరెట్ సాంగ్ చెప్పండి.
1: నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్, అందుకని అతని సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఎక్కడు పుట్టి ఎక్కడు పెరి అనే సాంగ్ తీసుకోవాలని అనుకుంటాను.
0: తిరుపతమ్మ గారి కోసం ఈ సాంగ్ విన్నాక కంటిన్యూ చేద్దాం.

0: సో ఇప్పటిదాకా మనం స్కిల్స్ ఇంపార్టెంటా లేకపోతే మార్క్స్ ఇంపార్టెంటా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నాం కదా. మరి మేఘనా, అసలు స్కిల్స్ అంటే ఏంటి?
1: సో నా గురించి చెప్తే నాకున్న స్కిల్స్ అంటే డ్యాన్స్ అండ్ ఐ కమ్యూనికేట్ వెరీ వెల్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ మా ఫాదర్ పుణ్యం అంటూ నాకు సిచ్యువేషన్ని ఎలా మేనేజ్ చేయాలి, సో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వచ్చాయి. సో నేను లాస్ట్ రెండు చెప్పిన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సొసైటీకి అని అనిపిస్తుంది. బికాజ్ ఈ మధ్య అందరూ బుక్ వామ్స్ అయిపోతున్నారు అండ్ బయట సొసైటీతో ఎలా బిహేవ్ చేయాలి అవి ఎవరికి ఈ మధ్య రావట్లేదు, దీస్ జెన్జీ టైప్ అందరికీ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి, సిచ్యువేషనల్ మేనేజ్మెంట్ స్కిల్స్ మంచిగా ఉండాలి, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే మనం బేసిక్ మన లివింగ్ స్టైల్ బాగుంటుంది అని నా అభిప్రాయం.
0: మరి తిరుపతి అమ్మ గారు, మీరేమనుకుంటున్నారు స్కిల్స్ అంటే?
2: స్కిల్స్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్లో మనం ఎలాగ సొసైటీలో బతకగలమో అది నా దృష్టిలో స్కిల్ అంటే. అంటే మనం ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఇంటర్వ్యూ, మన జాబ్ పర్పస్ కోసం మనం ఇంటర్వ్యూకి వెళ్తాం, అక్కడ ఓన్లీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే చూస్తారు, మనం ఎలా ఐ కాంటాక్ట్ చేస్తున్నాము అలా కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే మన సొసైటీలో అంటే బయట అలా తిరుగుతున్నప్పుడు మనకి తెలియని వ్యక్తులతో కూడా మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అదొక స్కిల్, మన బిహేవియర్ అనేది ఎలా ఉండాలి. అలాగే ఒక రంగంలోకి మనం వెళ్ళామంటే దానికి తగిన స్కిల్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది దాని మీద ఉండాలి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిల్ అని నేను అనుకుంటున్నాను. అంటే సమాజంలో మనం బతకాలి అంటే మనకి స్కిల్ అనేది చాలా అవసరం.
0: భువన గారు, తిరుపతమ్మ గారు, ఇంకా మేఘన గారు చెప్పారు కదా స్కిల్స్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఇంకా లైఫ్ స్కిల్స్ అని చెప్పి. మరి మీ విషయంలో స్కిల్స్ అంటే ఏంటి?
3: స్కిల్స్ అంటే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నా సరే, ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏ స్కిల్స్ అయినా సరే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కానీ మీకు ఎలాంటి స్కిల్స్ అనేవి ఉండవు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి కేర్ చూపిస్తున్నామన్న దాంట్లో ఒక ఏజ్ వచ్చేదాకా వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు తిరుగుతూ అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నామన్న నేమ్తో వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ అనేది లేకుండా పోతుంది, దానివల్ల వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎలాంటివి లేవు. సో పేరెంట్స్ అనేది కొంచెం బయట ఎలా మాట్లాడాలి, వాళ్ళని కొంచెం ఇండిపెండెంట్గా ఉండడం నేర్పిస్తే వాళ్ళకి అనేవి కొంచెం స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి.
0: మరి మీ పేరెంట్స్ మీకు అలాంటి ఫ్రీడమ్ని ఇచ్చారా, అంటే మీ స్కిల్స్ నేర్చుకోవడానికి మిమ్మల్ని చాలా సపోర్ట్ చేశారా?
3: మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తారు, బట్ వాళ్ళు చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటారు. నేను చాలా ఇంట్రోవర్ట్ని, ఎవరితో మాట్లాడడం కొంచెం భయమేస్తుంది. నాకు సపోర్ట్ ఇచ్చారు కానీ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ మా పేరెంట్స్తోనే బయటకు వెళ్ళడం కానీ ఏదైనా ఇండిపెండెంట్గా ఏది చేసేదాన్ని కాదు. సో ఈ మధ్య ఇలా ఇండిపెండెంట్గా వెళ్ళడం వల్ల ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను. సో అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అంతే.
0: సో నైస్ ఆఫ్ యూ. తిరుపతమ్మ గారు, ఇప్పుడు దాకా స్కిల్స్ ఉండాలి, మార్క్స్ ఉండాలి అన్నారు, అండ్ టైప్స్ ఆఫ్ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ మనం చూస్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి అని బాగానే చెప్పారు. అసలు ఏది మెయిన్ అని మీరు నమ్ముతారు? ఎందుకంటే స్కిల్స్ ఉంటే, ఎందుకంటే మార్క్స్ ఉంటేనే ఈ రోజుల్లో కన్సిడర్ చేస్తున్నారు. పాత రోజుల్లో అయితే మార్క్స్కి అంత విలువ ఉండేది కాదు. మీరు అన్నట్టు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడంటే అది కేవలం ఆ రోజుల్లో మార్క్స్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి. మరి ఈ రోజుల్లో మార్క్స్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని మరి ఎలా చెప్తారు?
2: ఓకే, మనం ఇప్పుడు తీసుకుంటే చాలా కాలేజీలలో, ఇంటర్ కాలేజీలలో అలా తీసుకుంటే చాలా వరకు బై హెడ్ మాత్రమే చేయిస్తున్నారు. అంటే ఓన్లీ వాళ్ళకి

0: ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళకి మార్క్స్ రావాలి, అంటే ఎంత పాస్ పర్సంటేజ్ ఉన్నారు పిల్లలు అని. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందా రావట్లేదని చాలా ఎడ్యుకేషన్ కానీ స్కూల్స్లలో కానీ పట్టించుకోవట్లేదు. ఇది ఒకటి, మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అని మనకి స్కూల్స్ అనేవి ప్రాక్టికల్స్ అలాగా పెడుతున్నారు, దానివల్ల మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. కానీ దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ అలాగా మనీతోనే తీసేసుకుంటున్నారు, అంటే మనీ ఇస్తే పాస్ చేయటం కానీ అలాగానే జరుగుతూ ఉంది. అంటే స్కిల్ ఇంపార్టెంట్. నేనేమన్నానంటే మార్క్స్ అనేది ఓన్లీ పాస్ వర్క్ ఉంటే చాలు, మార్క్స్ వల్ల ఇప్పుడు చాలామంది ఏంటంటే పేరెంట్స్ కొంతమంది బాగా అంటే తిట్టడం కానీ కొట్టడం కానీ అంటే పక్క పక్కని వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. అలాగా కంపారిజన్ అనేది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే తన ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోకుండా పేరెంట్స్ వాళ్ళకి నచ్చింది చేయమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మనం ఈ రోజుల్లో మార్క్స్ రిజల్ట్ తెలిస్తే చాలు, చాలా మనం న్యూస్లలో చూడొచ్చు చాలామంది చనిపోతున్నట్టు వింటూ ఉన్నాము. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ పాస్ అయితే చాలు, ఎందుకంటే అది కూడా సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి పాస్ అయినట్టు మనం రేపు జాబ్కి వెళ్తే స్కిల్ కూడా అవసరమని, స్కిల్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను.
1: మేఘన గారు, తిరుపతమ్మ గారు చెప్పారు కదా ఇట్లాగా స్కిల్స్ ఇంపార్టెంట్, మార్క్స్ కూడా ఇంపార్టెంటే, కానీ ఈ రోజుల్లో కంపారిజన్ అనేది ఎక్కువ అయిపోయింది అని, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
2: యాక్చువల్లీ టాపిక్ మీద ఐ వాస్ ట్రామటైజ్ అని చెప్పొచ్చు, బికాస్ నేను చెప్పాను కదా మా బ్యాక్ బెంచర్ అని. సో ఐ వాజ్ నేను ఎప్పుడు నన్ను టీచర్స్ ఎప్పుడు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, అండ్ చాలా హర్టింగ్గా ఉండేది అది. కానీ ఈ విషయంలో నన్ను మా పేరెంట్స్ ఎప్పుడు అలా కంపేర్ చేయలేదు ఎవరిని, ఎప్పుడు అనేవాళ్ళు. వాళ్ళు కంపేర్ చేసినా కూడా బీ యువర్ సెల్ఫ్, క్విట్ అవ్వ మాకు, ట్రై చేయి అనేవాళ్ళు. సో కంపారిజన్ ఈజ్ రియలీ హర్ట్ఫుల్, ప్లీజ్ డోంట్ డూ దాట్. సో యా, యాజ్ తృప్తమ్మ సెడ్, కంపేర్ చేయడం నిజంగా ఇట్స్ రియలీ హర్ట్ఫుల్. అలా కంపేర్ చేయడం వల్ల తెలియకుండానే ఒక స్టూడెంట్ అనేవాడు కార్నర్గా ఫీల్ అవుతారు, లోగా ఫీల్ అవుతారు. సో కంపారిజన్ ఉండకపోవడం అనే మంచిది. వీ నీడ్ టు బీ మోర్ ఆప్టమిస్టిక్ బికాస్ జనరేషన్స్ మారుతున్నాయి, ఇంకా ఆ పాత రోజులలానే చదివితేనే గొప్ప అలా కాకుండా స్కిల్స్తో కూడా మనం ముందుకి ఉండొచ్చు, ఫ్యూచర్ లీడ్ చేయొచ్చు, లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ని పెంచాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మనకి మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం రెండింటిని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటేనే లైఫ్లో ఒక స్టెప్ అనేది మనం పైకి రాగలుగుతాం. మరి భువన గారు, ఇప్పుడు మీ ఫేవరెట్ మూవీ ఇంకా మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్తారా?
3: ఓకే, నా ఫేవరెట్ హీరో ప్రభాస్. సో మిర్చి మూవీలో నుంచి మిర్చి సాంగ్ వేస్తారా?
1: తప్పకుండా భువన గారి కోసం మిర్చి మూవీలో నుంచి మిర్చి సాంగ్ మీకోసం.

చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్న తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTOను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ తెలిపారు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధాన ఉపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్దార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్ లో విద్యా బోధనా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మా పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయింది, తండ్రి లేదు, తల్లి లేదు, ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పటికీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎండ్లెస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి వీటిని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ పాలనా కాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలనే ఒక ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్తో పాటు మిగతా అభ్యర్థులు వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డిఎస్సి అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం డిఎస్సి పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, 2025 డిఎస్సిపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డిఎస్సి నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిర్వహించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డిఎస్సి ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజీజ్ జైన్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ విమానయాన రంగం అభివృద్దిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014 దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పురంధేశ్వరి వివరిస్తూ,
1: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2 టియర్ 3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
0: ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సీడీ క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె వెట్రిశెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ఓమాన్ దేశస్య ట్యాంకర్ ఆక్రమణస్య విషయే భారతేన ప్రబలం విరోధం ప్రకటితం. MT జలవీర నౌకాయాః సర్వే కర్మచారిణః సురక్షితాః ఇతి సూచనాస్తి. నీతి ఆయోగస్య సభాయాం ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వికసిత భారతస్య కృతే కౌశలస్య వృత్త్యవసరస్య చ మహత్వం ప్రతిపాదితం. ఆంధ్రప్రదేశస్య మద్య పరివహన భ్రష్టాచార ప్రకరణస్య హైదరాబాదే ED ఇత్యనేన సహసా అన్వేషణం కృతం. భారతేన మాల్దీవ్స్ దేశం ప్రతి ఖసరా రోగస్య సూచ్యౌషధీనాం చికిత్సా సహాయం ప్రేషితం. అపి చ అద్య రాత్రౌ బృహత్తమః ఫీఫా విశ్వ చషక క్రీడా ఆరభ్యతే యత్ర మెక్సికో దళం దక్షిణాఫ్రికా దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ఓమాన్ దేశస్య తటే ఏకస్యాః నౌకాయాః ఉపరి సద్యః ఏవ కృతస్య ఆక్రమణస్య భారతేన నిందితం, యస్మిన్ త్రయః భారతీయ నాగరికాః మృతాః. నవదిల్ల్యాం అంతర్మంత్రిమండలీయ వార్తాహార సమ్మేళనం అభిసంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయసవాలః అవదత్ యత్ సర్వకారేణ అమెరికాదేశస్య చార్జ్ డీ అఫియర్స్ ఇత్యేతాన్ ఆహూయ ప్రబలం విరోధం ప్రకటితమస్తీతి. సహ అస్మిన్ ప్రదేశే నౌకాయానస్య ఉపరి నిరంతరం ఆక్రమణాని అతీవ చింతాస్పదం వర్ణితాని తథా చ శాంతిం స్థిరతాం చ పునః స్థాపయితుం సంవాదస్య కూటనీతేః చ ఆహ్వానమపి అకరోత్.
1: हम अपने नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं. हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया. हमने इस घटना के विरोध में भारत अमरीकी मिशन उप प्रमुख को तलब किया था. क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं. ये हमले तुरंत बंद होने चाहिए. हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके.
0: గల్ఫ్ క్షేత్రస్య అపర సచివః అసీమ్ ఆర్ మహజనః అవదత్ యత్ సర్వకారః పశ్చిమ ఏషియా క్షేత్రస్య స్థితిం నికటతయా నిరీక్షమాణః అస్తి. భారతీయ అభియానేన చ అహోరాత్రం సహాయతా సేవాః అపి ఆరబ్ధవంతః. సః అవదత్ యత్ అస్మిన్ మాసే 8 ఓమాన్ దేశస్య సమీపే లక్షితాః MT మారివెక్స్ నౌకాయాః సర్వే 24 భారతీయాః కర్మచారిణః సురక్షితతయా రక్షితాః సంతి. తే శీఘ్రమేవ స్వదేశం ప్రత్యాగమిష్యంతి ఇత్యపేక్షయా అస్తి. పత్తర నౌ వహన జలమార్గ మంత్రాలయస్య అపర సచివః ముకేష్ మంగళః అవదత్ యత్ మృతకానాం నావికానాం పరివారాన్ సీమేన్ వెల్ఫేయర్ ఫండ్ సొసైటీ ఇత్యస్య మాధ్యమేన ప్రత్యేకస్మై 10 లక్ష రూప్యకాణాం అనుగ్రహరాశిః ప్రదీయతే. సహ అగ్రే సూచితవాన్ యత్ అద్య ఓమాన్ దేశస్య శినాసపత్తనస్య సమీపే సముద్రీయ సురక్షా ఘటనాయాం సంలగ్నాః గినీ బిసౌ ఇత్యస్య ధ్వజేన యుక్తః MT జలవీర ఇత్యస్మిన్ స్థితాః సర్వేపి 20 భారతీయ కర్మచారిణః సురక్షితాః సంతి. నిర్వాసన ప్రయాసాః చ ప్రచలంతి. అత్రాంతరే దేశే ఉర్వరకస్య ఇంధనస్య చ ఆపూర్తిః స్థిరాస్తి ఇతి ప్రశాసనేన ఆశ్వాసితం. ఉర్వరక విభాగస్య అపర సచివా అపర్ణా ఎస్ శర్మా ఇత్యేష అవోచత్ యత్ పర్యాప్తాని భండారాణి ఉపలభ్యంతే. అనేక దేశైః ఆయాతః చ సునిశ్చితః అస్తి. పెట్రోలియం ప్రాకృతిక్ ఇంధన మంత్రాలయస్య సంయుక్త సచివా సుజాతా శర్మా ఇత్యేష అకథయత్ యత్ ఆంతరిక శోధనాగారాణై ఉచ్చక్షమతయా కార్యం కుర్వంతి. అశోధితైలస్య పెట్రోల్ ఇత్యస్య డీజల్ ఇత్యస్య LPG ఇత్యస్య చ ప్రాకృతిక్ ఇంధనస్య ఆపూర్తిః అప్రభావితాస్తి ఇతి సా అవోచత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవదత్ యత్ సాంప్రతం విశ్వం అనిశ్చితతాయాః అస్థిరతాయాశ చ అన్కాలం అనుభవతి, పరం భారతదేశః ఆత్మవిశ్వాసేన దృఢసంకల్పేన చ అగ్రేసరతి. నవదిల్ల్యాం రాష్ట్రపతిభవనే నీతి ఆయోగస్య 10 శాసక పరిషదః అధ్యక్షతాం కుర్వన్ సః అకథయత్ యత్ యథా యథా భారతం వికసిత భారతస్య లక్ష్యస్య సమీపం గచ్చతి తథా తథా కేంద్ర రాజ్య సర్వకారయోః ఉత్తరదాయిత్వం వర్ధయంతి. తేన భణితం యత్ రాజ్యేషు పారస్పరిక సహయోగః సంవాదః విచారాణాం ఆదా

0: ఈనాటి పల్లెసెముల కార్యక్రమంలో తినదగిన పూలు ఆరోగ్యానికి మేలు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామనగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సాయిరత్న శర్వాణి గారితో పరిచయం వినండి.
1: డాక్టర్ సిహెచ్ సాయిరత్న శర్వాణి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనగూడెంలో ఉన్నటువంటి ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి. ఏ విభాగంలో చేస్తున్నారు?
2: పూల విభాగంలో పనిచేస్తున్నానండి.
1: ఇప్పుడు పూలు అనేసరికి మనం సాధారణంగా అలంకరణ కోసం ఉపయోగిస్తుంటాము, కొన్ని దేవుడి పూజ కోసం వాడుతూ ఉంటాము, తలలో పెట్టుకోవటానికని బొకేలుగా తయారు చేసి అలాగా వాడుతూ ఉంటాము. అయితే ఈ మధ్య కాలంలో మేము ఒక మాట వింటున్నాం, ఏంటంటే ఆ మాట ఈ తినదగిన పూలు అనేవి ఉన్నాయి, అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని. అంటే ఇప్పుడు మామూలుగా కూరగాయలు తింటాము, పండ్లు తింటాము, ఆహారానికి సంబంధించినవి తీసుకుంటాం. ఈ పూలు అనేవి ఎప్పుడు మనం అలంకరణ కోసం వాడటం మాత్రమే తెలుసు, కానీ ఈ తినదగిన పూలు అంటే ఏంటండి అసలు?
2: సాధారణంగా మనం పూల విషయానికి వస్తే ఎక్కువగా అలంకరణకు వాడుతూ ఉంటాం. అంతేకాకుండా పూలదండల తయారీకి అని, బొకేల తయారీకి గాను, లేదా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి గాను మనం ఎక్కువగా పూలను వాడుతూ ఉంటామండి. వీటన్నిటికీ భిన్నంగా మనం కొన్ని పూలను తినచ్చు కూడా, వాటినే తినదగిన పూలని కూడా అంటారు. ఏవైతే పూలు విషపూరితం కాకుండా ఉంటాయో, ఏవైతే పూలు తినటం వల్ల మన శరీరానికి ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కలగకుండా ఉంటాయో, వాటిని మనం తినదగిన పూలుగా భావించవచ్చు, మరియు వాటిని మనం తినదగిన పూలు అని కూడా అంటారు.
1: ఈ తినదగిన పూలు ఈ మధ్య కాలంలో మాకు తెలిసింది, కానీ పూర్వం రోజుల్లో కూడా ఉన్నాయా?
2: ఈ తినదగిన పూలు అనే అంశం ఈ మధ్యకాలం నాటిది కాదండి, పూర్వం నుండే ఇవి వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఆది మానవులు గులాబీ పూలను తినేవారు. కొన్ని శతాబ్దాల నుండే పూరేకులను టీ తయారీలకు వాడుతూ వస్తూ ఉన్నారు. చైనీయులు ఇప్పటికి కూడా ఈ తినదగిన పూలను, వాటి యొక్క పూరేకులను టీల తయారీలకు గాను, సూప్ల తయారీలకు గాను, లేదా ఫ్రై పదార్థాలకు గాను ఉపయోగిస్తూ వస్తున్నారు. రోమన్లు కూడా వాళ్ళు చేసే ప్రతి వంటకంలో కూడా ఈ తినదగిన పూలను వాడుతూ వస్తున్నారు. మన పూర్వీకులు ఉగాది పచ్చడిలో వేప పువ్వును వాడేవారు, అదే మనకు ఆచారంగా ఇచ్చారు. ఇప్పటికి కూడా మనం అదే పాటిస్తూ వస్తున్నాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ తినదగిన పూలు అనే అంశం ఇప్పటిదైతే కాదండి, మన పూర్వీకుల నుంచి వచ్చినదే.
1: మరి మన భారతదేశంలో దీన్ని ఉపయోగిస్తున్నారా ఇప్పుడు?
2: మన భారతదేశంలో వీటిని ఉపయోగిస్తున్నారండి. ఉదాహరణకు గులాబీ నుండి గుల్కండ్, పంకూరి, రోజ్ సిరప్, రోజ్ మిల్క్, రోజ్ స్క్వాష్, ఇలా వాటిని తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు. అలాగే చామంతి, మల్లె, మందారం మరియు శంఖు పుష్పాలను కూడా టీలలో ఉపయోగిస్తూ ఉన్నారు. వీటినే ఫ్లోరల్ టీస్ లేదా పూల టీలు అని కూడా అంటారు. ఈ పూల టీలు తాగడం వల్ల మన శరీరానికి మరియు మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. కమలం పూరేకులను సలాడ్లలో ఉపయోగిస్తున్నారు, మరియు వాటి విత్తనాలను మఖనా అంటారు. వీటిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. ఇవి రుచికరంగా ఉండటం కారణంగా సాయంత్రం మాటు పిల్లలకు అల్పాహారంగా కూడా పెట్టొచ్చు.
1: ఏదైనా ఒకటి మనం ఆహారం తీసుకోవాలి అంటే దాంట్లో పోషక విలువలు మనకి మెండుగా ఉండాలి. దీంట్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి?
2: సహజంగానే పూలల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రత్యేకంగా విటమిన్ ఏ మరియు సిలు, ఖనిజాలు ప్రత్యేకంగా ఇనుము మరియు పొటాషియం వంటివి, మరియు అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి పువ్వులో మనకు పోషకాలు లభిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు గులాబీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, చామంతిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ప్రత్యేకంగా విటమిన్ ఏ మరియు సి, ఖనిజాలు ఉంటాయి. బంతి మరియు నాస్టూషియంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే డాండిలియాన్ పూలల్లో విటమిన్ ఏ మరియు సి ఎక్కువగా ఉంటాయి. కమలంలో ఇందాక చెప్పినట్లే ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని పూలల్లో రకాన్ని బట్టి పోషకాలు మనకి లభిస్తూ ఉంటాయి.
1: మరి ఇప్పుడు చాలా రకాలు మనకి పూలు అందుబాటులో ఉన్నాయి కదా, ఒక్కొక్క పూల్ని ఒక్కొక్క రకంగా వాడు

0: వాడుతుంటాం. ఆ వాడుతూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు తినదగిన పూలు అంటున్నారు కదా, ఈ పూలన్నీ కూడా తినదగిన పూలేనా?
1: చామంతి, గులాబీ, మందారం, శంఖు పుష్పాలు ఇవన్నీ తినదగిన పూలే అండి. అయితే కొన్ని పూలు తినదగిన పూలు అయితే కావు. మనం చూసిన ప్రతి అందమైన పువ్వు తినదగిన కాదు. అందులో ఇందాక చెప్పుకున్నట్లే కొన్ని విషపూరితం ఉంటాయి, కొన్ని తినడం వల్ల మనకి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తూ ఉంటాయి. ముందుగా మనం ఏవైతే తినదగిన పూలు, ఏవైతే తినకూడని పూలు అనేటివి అంచనాకు రావాలి.
0: ఎలా తెలుస్తుంది?
1: తినదగిన పూలు ఉదాహరణకు గులాబీ, మందారం, చామంతి, మల్లె, ప్యాన్సీ, పెటూనియా, స్నాప్ డ్రాగన్, శంఖు పుష్పాలు ఇవన్నీ తినదగిన పూల కింద వర్గీకరించబడ్డాయి. కొన్ని తినకూడని పూలు కూడా ఉంటాయి, ఉదాహరణకు హైడ్రాంజియా, జిల్లేడు, రోడోడెండ్రాన్స్, ఆముదం పూలు, అజేలియా, డెఫోడిల్. వీటిని తినటం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, తలనొప్పి ఇలాంటి ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. అందుకని వీటిని తినకూడని పూలుగా విభజించబడ్డాయి. ఈ విధంగా మనకి ఏవైతే తినదగిన పూలో, ఏవైతే తినకూడని పూలో అలా మనకు అవగాహన వచ్చినట్లయితే మనం వాటిని ఎంచుకోవాలి.
0: ఇప్పుడు ఈ తినదగిన పూలని సలాడ్లో వాడుకోవచ్చు, ఇట్లా పిల్లలకి స్నాక్స్ రూపంలో చేసి పెట్టచ్చు, ఇట్లా రకరకాలుగా చెప్పారు కదా, అట్లా వాడుకునేటప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: తినదగిన పూలను వాడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి ఆస్తమా, అలర్జీలు ఉంటాయండి. సో ఇలాంటి వాళ్ళు వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళు తక్కువ మోతాదులో తిని పరీక్షించుకొని వాళ్ళ శరీరానికి అవి సూటబుల్ అయితే అప్పుడే వాటిని స్వీకరించవచ్చు. ముందుగా ఏదైనా తినదగిన పూలను ఉపయోగించుకోవాలంటే ఆ పూలను గుర్తించడం మంచిది, అదే మొదటి చేయాల్సిన పని. సేంద్రియ పద్ధతిలో పండించిన పూలలో ఎటువంటి క్రిమి సంహారక మందులు అవశేషాలు ఉండవు కనుక వాటిని స్వీకరించవచ్చు. రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల పూలను తినటం వలన మనకు కలుషిత ప్రభావం ఎక్కువగా కనబడుతూ వస్తుంది కనుక వాటిని అక్కడే వదిలేయటం మంచిది. కీటకాలు, రోగాలు లేని పూలను ఎన్నుకొని తినటం వల్ల మనకి ఆరోగ్యానికి శ్రేయస్కరం. పెరట్లో వేసుకొని సేంద్రియ ఎరువులను వాడుకొని ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడుకోకుండా చూసుకున్నట్లయితే మనం వాటిని తినచ్చు. ఈ తినదగిన పూలను ఉదయం మాట్లు సేకరించుకోవాలి. ఎప్పుడైతే ఎండ తక్కువగా ఉంటుందో లేదా ఎండ చొరపడకుండా ఉంటుందో ఆ టైంలో మనం వీటిని సేకరించుకోవాలి. పూర్తిగా విచ్చుకున్న పూలను సేకరించాలి. మొగ్గ దశలో ఉన్న కానీ లేదా బాగా పాడైపోయిన పూలు, బాగా వడిలిపోయిన పూలను సేకరించకూడదు, అక్కడే విడిచిపెట్టడం మంచిది. బాగా విచ్చుకున్న పూలను సేకరించుకోవడం మంచిది.
0: ఇప్పుడు మనం పండ్లు కానీ కూరగాయలు కానీ ఏమైనా తీసుకుంటున్నామంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు తల్లిదండ్రులు, వాటిని తీసుకుంటూ ఉంటాం, మన శరీరానికి ఏం కావు, మామూలుగా పెద్ద అయిన తర్వాత కూడా వాటిని భుజిస్తూ ఉంటాం. మరి ఈ తినదగిన పూలు అని అంటున్నారు కదా, వీటిని ఇందాక మీరు చెప్పారు కొన్ని తినదగినవి ఉంటాయి, కొన్ని తినకూడనివి కూడా ఉంటాయి అని చెప్పారు. మరి ఇట్లా ఈ తినదగినటువంటి ఈ పూలను మొదటిసారి మనం తీసుకోవాలి అన్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
1: జాగ్రత్తలు అంటే ఇందాక చెప్పినట్లే ఆస్తమా కానీ అలర్జీలు కానీ ఉన్న వాళ్ళు వీటిని స్వీకరించకపోవడమే మంచిది. ఒకవేళ మీరు దీన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం తక్కువ మోతాదులో పరీక్షించుకోవడం మంచిది.
0: ఇప్పుడు తక్కువ మోతాదులో పరీక్షించుకోవాలంటున్నారు. ఇప్పుడు పూలు అనేసరికి రేకులని ఇట్లా భాగాలు ఉంటాయి కదా, అండకోసం ఇట్లా ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఆ భాగాల్లో ఏ భాగాన్ని తీసుకొని మనం తినాలంటారు?
1: ఇవి పూలను బట్టి మారుతూ ఉంటాయండి. కమలాల విషయానికి వచ్చినట్లయితే కమలంలో ప్రతి భాగం మనం వాడుకోవచ్చు. పూరేకులు సలాడ్లలో వాడుకోవచ్చు. అలాగే అండకోశం నుంచి వెలువడిన విత్తనాలు, వాటిని మఖన అంటాం, వాటిని కూడా మనం రుచికరంగా ఉండటం వల్ల పిల్లలకు అల్పాహారంగా ఇవ్వచ్చు. ప్రోటీన్ శాతం కూడా అధికంగా ఉంటాయి. కానీ కొన్ని పూలల్లో ఈ అండకోశాలు, కేసరములు ఇవి మరియు పూ కాడలు చేదుగా ఉంటాయి, తినడానికి అంత రుచికరంగా ఉండవు కనుక వీటిల్లో మాత్రం పూరేకులు మాత్రమే తీసుకోవటం మంచిది. ఏదైతే విషపూరితం కానిదో, ఏదైతే మన శరీరానికి ప్రతికూల ప్రభావం చూపించదో వాటినన్నింటినీ తినదగిన పూలుగా చూసుకోవచ్చు. అయితే ఈ తినదగిన పూలు రుచికరంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు, మనం వాటిని రుచికరంగా మార్చుకోవచ్చు. ఎలా అంటే వాటిని పంచదార సిరప్లో వేసుకోవచ్చు, లేదా పైన కోటింగ్, పంచదార కోటింగ్ వేసుకొని కానీ లేదా తేనెతో కలిపి తాగటం కానీ చేసుకుంటే రుచి కొంచెం బాగుంటుంది. తినటానికైనా తాగ

0: ఎక్కడానికైనా అనువుగానే ఉంటుంది. కొత్తగా క్యాండిడ్ ఫ్లవర్స్, క్యాండిడ్ ఫ్రూట్స్ అని వస్తున్నాయండి. ఈ క్యాండిడ్ ఫ్లవర్స్ ఏంటంటే, ఈ పూరేకులు పైన పంచదార పాకం వేసుకొని వాటిని కొన్ని రోజులు అలా నిల్వ కూడా చేసుకోవచ్చు. వాటినే మనం క్యాండిడ్ పూలుగా వాడుకోవచ్చు. అవి మనకు రుచికరంగా ఉంటుంది, పోషక విలువలు కూడా పెద్దగా మారవండి. పంచదారతో మనకు కార్బోహైడ్రేట్స్ వస్తుంది, పూల నుంచి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ వస్తాయి.
1: మరి ఇప్పుడు ఈ తినదగిన పూలు అనేది యువత కానీ నిరుద్యోగ స్త్రీలు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళు పండించుకొని వ్యాపార సరళిలో ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉందా?
0: తప్పకుండా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మధ్యకాలం మనం కాఫీలు టీలు తాగకూడదు అంటున్నారు, ఎందుకంటే వాటిల్లో కెఫిన్ ఉంటుంది అంటున్నారు. ఈ పూల టీలలో మనకు కెఫిన్ అనేది ఉండదండి. వ్యాపార సరళిలో చూసుకున్నట్లయితే నిరుద్యోగ మహిళలు కానీ, ఇంటి పట్టునున్న స్త్రీలు కానీ వీటిని మందారం, శంఖు పుష్పాలు, మల్లె, చామంతి వీటిని ఎండబెట్టి రేకులను హెర్బల్ టీ సాచెట్స్గా మార్చుకొని వీటిని వ్యాపార సరళిలో వృద్ధి చేసుకోవచ్చండి. అదనపు ఆదాయం కూడా వాళ్ళకి లభిస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం అందరూ ఎక్కువగా హెల్త్ కాన్షియస్ బాగా పెరుగుతుంది కాబట్టి కాఫీలు టీలు బదులు ఇలా ఫ్లోరల్ టీస్ అని, ఫ్లోరల్ టీ సాచెట్స్ అని తీసుకుంటున్నారు. పొద్దున్నే కొంతమంది శంఖు పుష్ప టీలు తాగుతున్నారని, దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అందుతాయి.
1: ఇప్పుడు వాటిలో కలర్స్ అనేవి ఉంటాయి కదండి, ఏ కలర్ అయినా ఒకటేనా పోషక విలువలు మారుతూ ఉంటాయా?
0: మనకి పూల రంగును బట్టి యాంటీ ఆక్సిడెంట్స్ మారుతూ ఉంటాయండి. నీలం రంగు పూలు శంఖు పుష్పాల్లో ఒక విధంగా ఉంటాయి, ఎరుపు రంగు పూల్లో విధంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ పూలల్లో పిగ్మెంట్స్ అనేటివి ఉంటాయండి రంగుకు సంబంధించి. సో ఏదైనా మనకి యాంటీ ఆక్సిడెంట్ అంటేనే మనకి క్యాన్సర్ కారణమైన కణాలను పెరగకుండా నిరోధిస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం అనేది ప్రతి పువ్వులోనూ ఒక విధంగానే ఉంటుంది. సో ఇలా పూలు మారుతున్నాయి కదా అని చెప్పేసి దాని యొక్క పోషక విలువలు తగ్గుతాయి అనే అలాంటివి ఏమి ఉండవు. ప్రతి పువ్వులోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ప్రతి పువ్వులోనూ విటమిన్స్ ఉంటాయి. దాని తగ్గట్టుగా మనం వాటిని రుచిగా చేసుకొని, ఇలా ఒకవేళ మనం ఈ ఫ్లోరల్ టీ చేసుకోవాలనుకుంటే శంఖు పుష్పాలను సేకరించి కానీ, లేదా మందార పువ్వులు సేకరించి కానీ, లేదా చామంతి లేదా మల్లెపూలు సేకరించి కానీ వాటిని కాసేపు ఎండబెట్టి ఆ పూరేకులను మరిగే నీళ్ళల్లో వేసుకొని దాంట్లో కొంచెం తేనె నిమ్మరసం కలుపుకొని తాగితే అవి మన బాడీకి మానసిక ఉల్లాసానికి కానీ శారీరక వృద్ధికి కానీ ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం పూల టీలను చేసుకొని తాగొచ్చు. కొన్ని ఇందాక చెప్పుకున్నట్లు విలువాధారిత ఉత్పత్తులు అని చెప్పుకున్నాం కదా, గులాబీ నుంచి చాలా వస్తాయి. మనం పాన్, దాంట్లో గుల్కండ్ ఉంటుంది, ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, గులాబీ నుండి మనం విలువ ఆధారిత ఉత్పత్తులైన గుల్కండ్ రోజ్ సిరప్ చేసుకోవచ్చు. ఈ గుల్కండ్ ఎలా చేసుకోవాలంటే, ముందుగా మనం సేంద్రియ పద్ధతిలో పండించిన గులాబీ రేకులను మనం సేకరించుకోవాలి. ఈ గులాబీ రేకులను శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక గాజు పాత్రలో ఉంచుకోవాలి. తర్వాత ఎంత పాలనలో మనం గులాబీ రేకులను తీసుకున్నామో అలాంటి సమపాలనలోనే పంచదారను మనం తీసుకోవాలి. ఒక శుభ్రమైన గాజు పాత్ర తీసుకొని దానిలో పొరలు పొరలుగా ఈ గులాబీ రేకులను మరియు ఈ పంచదారను పొరలు పొరలుగా వేసుకోవాలి. తర్వాత ఆ గాజు పాత్రను మూత పెట్టుకొని 3 నుండి 4 వారాల వరకు సూర్యరశ్మి అందేలా ఉంచుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. దీన్నే గుల్కండ్ అంటారు. దీన్ని చాలా కాలం వరకు నిల్వ చేసుకోవచ్చు. రోజ్ సిరప్ కూడా తేలికగానే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం పంచదార పాకం ఒకటి తయారు చేసుకోవాలి. ఈ పాకంలో రోజ్ వాటర్ అనగా గులాబీ నీళ్లను వేసుకొని కలుపుకుంటే దీన్ని రోజ్ సిరప్గా మనం చాలా కాలం వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ రోజ్ సిరప్ను మనం రోజ్ మిల్క్ తయారీకి కానీ లేదా రోజ్ స్క్వాష్ తయారీకి కానీ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే రోజ్ మిల్క్ ఇలాగ మనం కొన్ని ఉత్పత్తులు తయారు చేసుకొని వాటిని కూడా విక్రయించుకోవచ్చు. ఇలా మీరు చెప్పినట్టు నిరుపేద స్త్రీలు కానీ, ఇంటి పట్టునున్న స్త్రీలు కానీ వాళ్ళు అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని
1: ఇవి నిల్వ ఉంటాయండి?
0: నిల్వ ఉంటాయండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎంతకాలమైనా నిల్వ ఉంటాయండి.
1: కాబట్టి సాయిరత్న శర్వణి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మన ప్రకృతి అనేది మనకి అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతుంది, కాబట్టి దాంట్లో పూలు అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆ పూలని మామూలుగా అలంకరణ కోసం ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక పుష్పగుచ్చాల కోసం అనే వాటితో ఉంటాం కాబట్టి అలా

0: కాకుండా తినదగిన పూలు అని కూడా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నారు కాబట్టి మన రైతు సోదరులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగ యువత కానివ్వండి, మీరు ఎవరైనా కానీ ఈ తినదగిన పూలను కనుక సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే దీనికి మార్కెట్లో కూడా ఉన్నది, దీనికి మంచి డిమాండ్. కాబట్టి మన రైతు సోదరులు అందరూ కూడా అంటే ఈ తినదగిన పూలను కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది వాళ్ళకి. నమస్కారం అండి.
1: నమస్కారం. మీరు ఇంతవరకు తినదగిన పూలు ఆరోగ్యానికి మేలు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామనగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సాయిరత్న శర్వాణి గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లెసీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పూలు కూరగాయ విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే విధానాలను గురించి తెలుసుకుందాం. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనాలు మొలకెత్తకపోతే వాటిల్లో నిద్రావస్థ లేదా సుప్తావస్థ ఉందంటారు. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని విత్తనాలు మొలకెత్తవు. దీన్నే విత్తనాల్లో నిశ్చల స్థితి అంటారు. నిద్రావస్థ విత్తనాల్లో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం చూసుకున్నట్లయితే, విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండడం వల్ల అననుకూల వాతావరణ పరిస్థితుల్లో, అంటే నీటి ఎద్దడి, వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంకా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు విత్తనాల్లో మొలక శాతాన్ని క్రమబద్ధీకరించవచ్చు. విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండడం ద్వారా విత్తన మొలక శాతం, విత్తనోత్పత్తి, విత్తనాల నాణ్యతలో తేడాలు గమనించవచ్చు. పూలు కూరగాయ విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండడం ద్వారా విత్తనాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాప్తి చెంది సమయానుసారంగా మొలకెత్తడాన్ని గమనించవచ్చు. విత్తనాల్లో నిద్రావస్థ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ప్రథమ నిద్రావస్థ, రెండవది ద్వితీయ నిద్రావస్థ. ప్రథమ నిద్రావస్థలో విత్తనంలోని జన్యువుల ద్వారా ఒక తరం నుండి మరో తరానికి ఇది సంక్రమిస్తుంది. ఇక ద్వితీయ నిద్రావస్థ విషయానికి వచ్చినట్లయితే, విత్తన పక్వస్థితి సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల విత్తనాల్లో నిద్రావస్థ కలుగుతుంది. కోతానంతరం గది ఉష్ణోగ్రత వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం ద్వారా నిద్రావస్థ కలుగుతుంది. ప్రథమ నిద్రావస్థను మూడు తరగతులుగా విభజించవచ్చు. అవి బాహ్య నిద్రావస్థ, అంతరనిద్రావస్థ, బాహ్య అంతరనిద్రావస్థ. బాహ్య నిద్రావస్థను మూడు రకాలుగా మనం తొలగించవచ్చు. అవేంటంటే భౌతిక పద్ధతులు, జీవన పద్ధతులు, అలాగే రసాయన పద్ధతులు. భౌతిక పద్ధతుల్లో నిద్రావస్థను తొలగించే విధానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, గట్టిగా ఉన్నటువంటి విత్తన కవచాన్ని మనం మెత్తపరచాలి. విత్తనం కవచంలో పగుళ్లను ఏర్పరచాలి. విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను గరుకు నేల మీద రుద్దడం ద్వారా లేదా విత్తనాలను మెరుగు కాగితంపై రుద్దడం ద్వారా విత్తన కవచంలో పగుళ్లు ఏర్పడి తద్వారా అంకురానికి గాలి, నీరు అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ధనియాలు ఇటువంటి విత్తనాల్లో అంకురం సున్నితంగా ఉంటుంది కాబట్టి విత్తనాలను రెండు అరచేతుల్లో తీసుకుని పరస్పరం ఒకదానితో ఒకటి రుద్దడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. కొన్ని రకాల విత్తనాల్లో విత్తన కవచానికి కోత పెట్టడం ద్వారా కూడా నిద్రావస్థను తొలగించవచ్చు. ఆగాకర లాంటి విత్తనాలను అధిక వేడిమికి లేదా ఉష్ణోగ్రతకి గురిచేసి విత్తన కవచంలో పగుళ్లను ఏర్పరచవచ్చు. పప్పుజాతి కుటుంబానికి చెందిన మొక్కల విత్తనాల్లో విత్తన కవచం లిగ్నిన్, సూబరిన్లతో తయారై మైనపు పొరలతో కప్పి ఉండడంతో అంకురానికి కావలసిన గాలి, నీరు అందక విత్తనాలు మొలకెత్తవు. ఈ రకమైన విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో 5 నిమిషాలు ఉంచినట్లయితే లిగ్నిన్, సూబరిన్, మైనపు పొరలు కరిగిపోయి విత్తన కవచం మెత్తబడడం ద్వారా అంకురానికి గాలి, నీరు అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇవన్నీ కూడా భౌతిక పద్ధతుల ద్వారా విత్తనాల్లో ఉన్న నిద్రావస్థను తొలగించే పద్ధతులు. ఇక జీవన పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే, విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను మొలకెత్తడానికి భూమిలో పాతినప్పుడు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఎంజైమ్లను స్రవిస్తాయి. ఈ ఎంజైమ్లు విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్, సూబరిన్, మైనపొరలను కరిగించడం ద్వారా విత్తన కవచం మెత్తబడుతుంది. అంకురానికి కావలసిన గాలి, నీరు విత్తన కవచం ద్వారా అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక రసాయన పద్ధతుల ద్వారా విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే విధానాన్ని మనం పరిశీలించినట్లయితే, విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాల్లోకి గాలి, నీరు చొరబడకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తవు. గాఢ గంధకీకాంలం, గాఢ నత్రికాంలాలలో విత్తనాలను శుద్ధి చేస్తే విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్, సూబరిన్ లేదా మైనపు పొరలు కరిగిపోతాయి. వెంటనే మంచినీటితో 4 నుండి 5 సార్లు కడగాలి. తర్వాత సున్నపు ద్రావణంతో కడిగితే గాఢ ఆమ్లాల వల్ల అంకురం దెబ్బతినకుండా ఉంటుంది. ఆ తర్వాత విత్తనాలను నీడలో ఆరపెట్టి విత్తుకోవచ్చు. విత్తన కవచం మెత్తపడడం ద్వారా అంకురానికి గాలి, నీరు బాగా అంది విత్తనాలు మొలకెత్తుతాయి. హార్మోన్లు ఉపయోగించి అంకురం పెరుగుదలను వృద్ధిపరచడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. లెట్యూస్ రామములగ విత్తనాల్లో వేరు మూలం చుట్టూ ఉన్న పొరను తొలగించడం ద్వారా లేదా కణాల గోడల్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ చర్యలను పెంచడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. కొన్నిసార్లు అంకురఛేదం, పరిచ్ఛేదం లేదా విత్తన కవచాల్లో రసాయనిక పదార్థాలు నిల్వ ఉండడం వల్ల విత్తనాల్లో రసాయనిక నిద్రావస్థ ఏర్పడుతుంది. తులిపా, లిల్లీ, గ్లాడియోలస్ దుంపల్ని, ఊదారంగు శంకుపూల విత్తనాలను తడి ఇసుకలో పొరలు పొరలుగా అమర్చి 5 నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 1 నుండి 3 నెలల పాటు ఉంచి నిద్రావస్థను తొలగించవచ్చు. గ్లాడియోలస్, లిల్లీ పూల దుంపలను వెంటనే విత్తుకోవాల్సి వచ్చినప్పుడు జిబ్బరిల్లి ఆమ్లం లేదా పొటాషియం నైట్రేట్ లేదా థయోయూరియా రసాయనాల్లో 24 గంటలు నానబెట్టినట్లయితే దుంపల్లో లేదా విత్తనాల్లో నిద్రావస్థని తొలగించుకోవచ్చు. ఈ రకమైన నిద్రావస్థ కలిగిన విత్తనాలను కోతానంతరం గది ఉష్ణోగ్రతల దగ్గర నిల్వ చేయడం ద్వారా విత్తనాల్లోని అంకురంలో ఉన్న అవరోధకాల పరిమాణం తగ్గి అంకురాల పెరుగుదలకు తోడ్పడే ఉత్ప్రేరకాల పరిమాణం పెరగడం ద్వారా విత్తనాల్లో అంతర్గత నిద్రావస్థను తొలగించవచ్చు. బెంగళూరు మిరప, దోస, ముల్లంగి, రామములగ, వంగ విత్తనాలను, బంగాళాదుంపలను కోతానంతరం కొంత సమయం గది ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచినట్లయితే విత్తనాల్లో మొలక శాతం పెరుగుతుంది. కొన్నిసార్లు విత్తనాలని తక్కువ తీవ్రత కలిగిన ఎరుపు రంగు కాంతికి గురి చేస్తే బీజ పొరలో ఉండే పైటోక్రైమ్ పిగ్మెంట్ పనిచేయని స్థితికి మారి విత్తనాలు మొలకెత్తవు. దీనిని కాంతి నిద్రావస్థ అంటారు. తోటకూర, బెంగళూరు మిరప, ముల్లంగి అనే కూరగాయలు విత్తనాలను ఎరుపు రంగు కాంతికి లోను చేసి నిద్రావస్థను తొలగించవచ్చు. లెట్యూస్ ఆకుకూర విత్తనాలను నానబెట్టిన తర్వాత ఎరుపు రంగు కాంతికి గురి చేయడం ద్వారా ఆ విత్తన కవచం లోపల బీజదళ పొరల్లోని ఫైటోక్రోమ్ పిగ్మెంట్ ఉత్తేజితమై విత్తనాలు మొలకెత్తుతాయి. కొన్నిసార్లు విత్తనాలు అతి వేడికి లేదా చల్లదనానికి సున్నితంగా ఉండి నిద్రావస్థను కలిగి ఉంటాయి. తోటకూర, చిలక ముక్కు పూల విత్తనాలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 86 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతల దగ్గర మొలకెత్తుతాయి. నేల ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తవు. సెలోరీ విత్తనాలు కూడా నేల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొలకెత్తవు. దీనిని ఉష్ణ నిద్రావస్థ అంటారు. విత్తన వయస్సు పెరిగే కొద్దీ ఉష్ణ నిద్రావస్థ తొలగిపోతుంది. ఇక బాహ్య అంతర నిద్రావస్థ ఈ విషయాన్ని గనక మనం చూసుకున్నట్టయితే కొన్ని విత్తనాలు అంటే విత్తన కవచం గట్టిగా ఉండడం వల్ల ఇక బాహ్య అంతర అంకురాలు సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల నిద్రావస్థను కలిగి ఉంటాయి. ఈ రకమైన విత్తనాల్లో అవరోధకాలను క్రమ పద్ధతిలో తొలగించడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. లిలియం, తులిప్ విత్తనాల్లో అంకురంలోని బీజదళాల పైభాగంలో ఉన్న కాండంలో నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఈ రకమైన నిద్రావస్థను కలిగిన పూల విత్తనాలను ముందుగా 1 నుండి 3 నెలలు వేడి ఉష్ణోగ్రతకి గురి చేస్తే దుంపలు మొలకెత్తి వేరు మూలం బీజదళాల కింది భాగంలో ఉన్న కాండం ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్లీ 1 నుండి 3 నెలల పాటు శీతల ఉష్ణోగ్రతలకు గురి చేస్తే అంకురంలోని బీజదళాల పైభాగంలోని కాండంలో నిద్రావస్థను తొలగించవచ్చు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నిద్రావస్థ లేని విత్తనాల్లో మొలక శాతం క్రమబద్ధీకరించడాన్ని ద్వితీయ నిద్రావస్థ అంటారు. నేలలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, అతివేడి, అతి శీతల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు దీర్ఘకాలం బలమైన ఎరుపు రంగు కాంతికి లేదా చీకటికి లోను చేయడం ద్వారా నేలలో ప్రాణవాయువు శాతం తక్కువగా ఉన్నప్పుడు విత్తనాలు ద్వితీయ నిద్రావస్థను కలిగి ఉంటాయి. లెట్యూస్ ఆకుకూర విత్తనాలు కోతానంతరం నిద్రావస్థను కలిగి ఉంటాయి. ఈ విత్తనాలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎరుపు రంగు కాంతికి లోను చేయడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. లెట్యూస్ విత్తనాలను నిరంతరాయంగా 8 రోజులు నీటిలో నానబెట్టి చీకట్లో ఉంచితే అంకురాలు తిరిగి సుప్తావస్థకు చేరుతాయి. ఉల్లి విత్తనాలు చీకటిలో బాగా మొలకెత్తుతాయి. అలా కాకుండా ఉల్లి విత్తనాలను ఎరుపు రంగు కాంతికి గురి చేస్తే ద్వితీయ నిద్రావస్థను పొందుతాయి. విత్తనాలను అత్యల్ప శీతల ఉష్ణోగ్రతలకు ఎరుపు రంగు కాంతికి గురి చేయడం ద్వారా లేదా విత్తనాల్లో మొలక శాతాన్ని పెంచే జిబ్బరిల్లిక్ ఆమ్లం కలిగిన నీటిలో నానబెట్టడం ద్వారా ద్వితీయ నిద్రావస్థను తొలగించవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన పద్ధతుల్లో పూలు, కూరగాయ విత్తనాల్లో నిద్రావస్థను తొలగించి విత్తనాల్లో మొలక శాతాన్ని గనక వృద్ధి చేసుకున్నట్లయితే మొక్కలు దృఢంగా ఉండి తక్కువ సమయంలో మొక్కల సాంద్రతను పెంచుకుని రైతులు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.
0: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట శిమల కార్యక్రమంలో అరటి సాగులో నానుభవాలు, కళ్ళం శివరామరెడ్డి గారితో పరిచయం, అంతర పంటల సాగుతో లాభాలు వివరాలు. 7:45 వికసిత్ భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రీ సాగర్ శ్రీరామ కవచం గారి స్వీయ కవితలు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు

పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి 9:30 పాత తెలుగు సినిమా పాటలు, 10:00 జలం రక్షతి రక్షిత సంగీత రూపకం, రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: కళ్యాణి చిత్రానికి పి సుశీల పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు

0: వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ది పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకోవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G Summit on issues of importance to India as well as to the Global South. This will be India's 13th participation at the G7 Summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: జూన్ 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్డ్ అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్ఘడ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసిమ్మలు కార్యక్రమంలో అరటి సాగులో నా అనుభవాలు. ఈ అంశం గురించి ఆదర్శ రైతు శ్రీ కల్లం శివరామిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు మనతో రైతు సోదరులు శివరామిరెడ్డి గారు ఉన్నారు. వీరు ప్రోగ్రెసివ్ రైతే కాకుండా వీరు గుంటూరు జిల్లా వ్యవసాయ సలహా మండలిలో సభ్యులు కూడా. ప్రోయాక్టివ్గా ఉంటూ రైతులకు సలహాలు ఇస్తూ అలాగే సొంతంగా అరటి, పసుపు, వరి ఇవన్నీ సాగు చేస్తూ ఉన్నారు. వ్యవసాయంలో వారి అనుభవాలు మన సాటి రైతులకి ఈరోజు చెప్పడానికి మనతో ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి శివరామిరెడ్డి గారు.
2: నమస్కారం, రైతు సోదరులందరికీ శుభాభినందనలు.
1: ఒకసారి మీరు చెప్పండి, మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా మొదలు పెట్టారు, మీరు ఏమన్నా చదువుకొని ఉన్నారా, మీ వివరాలు ఒకసారి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ వివరాలు చెప్పండి.
2: నేను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామ పంచాయతీ నుంచి స్టూడియోకి వచ్చాను. నేను 95 వరకు వ్యవసాయం చేశాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఎస్సీ చదువుకున్నాను. 95 నుంచి ల్యాబొరేటరీస్లో 2001 సంవత్సరం వరకు జాబ్ చేశాను.
1: ఏం జాబ్ చేశారండి?
2: కెమిస్ట్ నుంచి షిఫ్ట్ ఇన్ఛార్జ్ వరకు వెళ్ళాను. తర్వాత ఇది మనకి సూట్ కాదు, వ్యవసాయం కుంటుపడిపోతుంది, నాన్నగారు ఒక్కరే చేయలేకపోతుంది అనే ఉద్దేశంతో 2001 తిరిగి వచ్చి నా సొంత గ్రామానికి వచ్చి నాకు 12 ఎకరాల వ్యవసాయం ఉంది. అది నేను సొంతంగా సాగు చేసుకుంటా ఉన్నాను. ఇది నా ప్రస్థానం.
1: వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు ఏ పంటతో మొదలు పెట్టారండి, ఏమి సాగు చేయడం మొదలు పెట్టారు?
2: నేను అరటి సాగు చేశాను, పసుపు సాగు చేశాను, వరి సాగు చేశాను, మొక్కజొన్న సాగు చేశాను, మినుము సాగు చేశాను. నా ప్రత్యేకమైన ఆసక్తి ఏంటంటే ఉద్యానవన పంటల మీద అరటి, పసుపు. దాని మీదే నాకు 2018 ఒకసారి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు గుంటూరు జిల్లాలో ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. కొవ్వూరు వనాన్న రిజిస్ట్రేషన్లో ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు.
1: వెరీ గుడ్. ఎందుకండి, అంటే మీరు ఎలా అరటిలో ఏమన్నా స్పెషల్ వంగడాలు తీసుకురావడం కానీ లేకుంటే ఉత్పత్తిలో ఏమన్నా సాధించడం కానీ జరిగిందా? ఎందుకండి అవార్డు?
2: దీనికి ప్రస్థానం 2001 నుంచి నేను వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే అప్పుడు గ్రాండ్ నైన్ అనేటువంటి వెరైటీ ఒకటి టిష్యూ కల్చర్ ఉన్నది. తదిమంత సాంప్రదాయ పిలక పద్ధతులే. సాంప్రదాయ పిలక పద్ధతిలో వ్యవసాయం చేసేమవుతుందంటే ఆ మొక్కలకి ఒక్క వయసు ఉండదు, రకరకాల వయసు ఉంటుంది. అది మనం కరెక్ట్గా అప్పుడు గమనించలేదు, రైతులకు కూడా పెద్దగా అవగాహన లేదు. కాంట్రాక్ట్కి ఇస్తే ఎకరానికి ఇన్ని మొక్కలను వాళ్ళు తీసుకొచ్చి చెలో పాతి పెట్టడం, తర్వాత ఇవి కోత సమయం ఒకటి వచ్చేది కాదు, రకరకాలకి 2-3 నెలలు కోత సమయం పట్టేది. మనం అనుకున్న దిగుబడి సాధించేవాళ్ళం కాదు. అత్యధికమైన దిగుబడి సాధించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు ఎంత చేసినా సరే దాంట్లో వచ్చేది కాదు, ఒక వయసున్న మొక్క దొరికేది కాదు. దాని మీద దృష్టి పెట్టి 2009 మా గ్రామంలో పొలంబడి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. అప్పుడు ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా వచ్చారు. సరే, ఇది అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర లంచ్ బ్రేక్ టైంలో నేను ఉద్యానవన డైరెక్టర్ గారిని అడిగాను, సార్ ఒక పచ్చరటి అంటే గ్రాండ్ నైన్ వెరైటీయే టిష్యూ కల్చర్ దొరుకుతుంది, అది కూడా అప్పుడు చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. అట్లా కాకుండా ఇక్కడ ట్రెడిషనల్ వెరైటీలు కర్పూర అరటి, చక్కెరకేళి, అమృతపాణి, ఇట్లా ఈ వెరైటీలో టిష్యూ కల్చర్ దొరికితే నాకు ఆసక్తిగా ఉంది. దాని మీద నేను కూడా చదువుకునేలాగా స్టూడెంట్ లాగా ఉండి సాటి రైతులకు మేలు చేయాలనుకుంటున్నాను. నేను లాభం పొందిన తర్వాత అంటే అప్పుడు కొవ్వూరు బనానా రిజిస్ట్రేషన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కృష్ణ భగవాన్ ఆయన నెంబర్ ఇచ్చారు. ఆయనతో కాంటాక్ట్ చేస్తే నాకు ఇట్లా టిష్యూ కల్చర్ కర్పూరం కావాలి సార్ అని అడిగితే 2 ఎకరాలకు ఉన్నాయి మొక్కలు, వచ్చి తీసుకెళ్ళనన్నారు. 2009 ఇది నా ప్రస్థానం. అప్పటి నుంచి నేను టిష్యూ కల్చర్ అయితే సాగు చేస్తున్నాను. ప్రజెంట్ డాక్టర్ రవీంద్ర కుమార్ ఉన్నారు, కొవ్వూరు బనానా రిజిస్ట్రేషన్. దూరదర్శన్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు, మన స్టూడియోలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. నా అనుభవాలు తెలుసుకున్నా సార్ దగ్గర కూడా నేను వాళ్ళ అనుభవాలు ఎట్లాగో తెలిపి నేను రైతులకు ఏ విధంగా ఉపయోగపడగలను అని మొదలుపెట్టాను. 2009 నా ఈ టిష్యూ కల్చర్ అరటి ప్రస్థానం మొదలైంది.
1: అయితే శివరామిరెడ్డి గారు, సాంప్రదాయంగా అరటి సాగు చేయడానికి ఇట్లా మీరు టిష్యూ కల్చర్లో సాగు చేయడానికి ఏంటి తేడా?
2: సాంప్రదాయంలో అరటి పిలకలతో సాగు చేయడంలో మనం అనుకున్న దిగుబడి తీయలేకపోతున్నాం ఒకటి. తర్వాత ఏంటంటే పంట కాలం అనుకున్న టయానికంటే దాటిపోతుంది ఒకటి, ఎక్కువ కాలం పడుతుంది. తర్వాత కోత సమయం కూడా ఎక్కువ పడుతుంది. కొన్ని రకాల తెగుళ్ళని తట్టుకునే శక్తి సాంప్రదాయ పిలకలు ఉండటం లేదు. దానివలన నేను ఈ టిష్యూ కల్చర్ 2009 నుంచి ప్రస్థానంలో 1 ఎకరంతో మొదలుపెట్టి ఇప్పుడు తాడేపల్లి, మంగళగిరి, దుక్కిరాల, కొల్లిపర 4 మండలాల్లో 100 హెక్టార్లకి మొక్కలు రైతులకి నేను చెప్పి ఇప్పించి వేయించి నేనే ఏ రకమైతే లాభం పొందానో అదే రకంగా రైతులందరూ లాభం పొందుతున్నారు. ఇప్పుడు అందరూ నన్ను టిష్యూ కల్చర్ శివరామిరెడ్డిని పిలుస్తారు మా ఏరియాలో.
1: సంతోషంగా ఉందండి. ఒక రైతు సంతోషంగా నేను సాగు చేస్తూ లాభం పొందుతున్నాను అనే విషయం చాలా తక్కువగా ఉంటున్నాను, అది మీ నుంచి రావడం ఇంకా సంతోషంగా ఉంది. అయితే శివరామిరెడ్డి గారు, మనం ఇప్పుడు మీరు ప్రధానంగా అరటి సాగు చేస్తున్నా అంటున్నారు కదా, అరటి సాగు చేయాలంటే అసలు ముందు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒకసారి చెప్పండి.
2: నేలని గుల్లబారే విధంగా 3-4 సార్లు ట్రాక్టర్ కల్టివేటర్తో దుక్కి బాగా మెత్తగా దున్నుకోవాలి. అది ప్రధాన భూమిని తయారు చేసుకోవడం. తర్వాత మనం ఎంచుకున్న వెరైటీని ముందే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం.
1: మీరు ఏ రకాలు సాగు చేసినారు ఒకసారి చెప్పండి.
2: మొత్తం 10 రకాలు సాగు చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ కర్పూర వెరైటీ, తెల్ల చక్కెర కేళి, ఎర్ర చక్కెర కేళి, తర్వాత నెల్లూరు అమృతపాణి, తర్వాత దాంట్లో నుంచి ఒక పొట్టి వెరైటీ తయారు చేశారు. ఈ సంవత్సరం చిన్న మినీ కిట్స్ R&D ఫ్లాట్ కింద మా ఊర్లోనే రైతులకి, నాతో పాటు 7 రైతులకి ఇప్పించాను. కావేరి కలికనే వెరైటీ మన భారతదేశంలో అత్యంత రుచికరమైన అరటిపండు. అది సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, తిన్న తర్వాత కూడా ఆ ఫీలింగ్ త్రూఅవుట్ లో ఫీలింగ్ అట్లాగే ఉంటుంది.
1: ఏ రకం అండి?
2: కావేరి కల్కి. తర్వాత అది సికటోకాని తట్టుకుంటుంది. 100 కిలోమీటర్ల స్పీడ్తో మనకు తుఫాన్ వచ్చినా సరే చెట్టు పడిపోదు. గెల 40-50 కేజీల తూకం ఉంటుంది. అత్యధిక దిగుబడి ఇస్తుంది అన్నమాట. ఈ వెరైటీ వచ్చే సంవత్సరం నుంచి రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నారు కొవ్వూరు బన్నారా రీసెర్చ్ చేసిన వాళ్ళు. తర్వాత నేను ఎంగాంబి అనేటువంటి దక్షిణాఫ్రికా వెరైటీ ఒకటి సాగులో తీసుకొస్తున్నాను, ఉంది నా దగ్గర ఆల్రెడీ ఉన్నది. తర్వాత మైసూర్లో పండేది యాలకి, బెంగళూరు మార్కెట్, అది యాలకి ఒకటి సాగు చేస్తున్నాను. ఇవల్ల తినే వెరైటీలు ఇప్పటివరకు. తర్వాత కూరటిలో 3 వెరైటీలు, కొవ్వూరు బంత, తర్వాత మామూలు కూరటి 2 రకాలు, 5-3 అనేటువంటి కూరటి, అది డ్యూయల్ అనమాట. అంటే 80% మెచ్యూరిటీ వచ్చేదాకా కూరక పనికి వస్తుంది. తర్వాత 80% మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఫలం తయారైన తర్వాత పండుగ తినొచ్చు.
1: రెండు విధాలుగా
2: పనికొస్తుంది. అది కూడా సాగులో ఉన్నది నా దగ్గర. ఈ సంవత్సరం కొత్తగా పొప్పలు అనేటువంటి వెరైటీ ఒకటి, ఓన్లీ చిప్స్, కేరళ వెరైటీ. ఇక్కడ మనకు కూడా కొవ్వూరు బనానా రీసెర్చ్ చేసిన వాళ్ళు చేస్తున్నారు చిప్స్ వెరైటీ, అది ఒకటి. తర్వాత ప్రధానంగా ఇంకా 2-3 వెరైటీలు ఉన్నాయి.
1: అయితే ఇప్పుడు మనం ప్రధానంగా నేలని తయారు చేసుకున్నాం అనుకోండి, తర్వాత మొక్కను ఎలా నాటుకోవాలి, దానిలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? మొక్కకి మొక్కకి దూరం
2: ఇది చాలా ప్రధానమైన. ఇక్కడే రైతులు చాలా ఇబ్బందులుగా, అంటే సాంప్రదాయ పద్ధతిగా వచ్చే పద్ధతులను అవలంబిస్తున్నారు. నేను 2009 నుంచి గమనించింది ఏంటంటే దుక్కి లోతుగా ఉండాలి, భూమిని మెత్తగా దున్నుకొని ఉండాలి, రెడీ పెట్టుకుని. తర్వాత మనం మొక్కలు వేయాల్సిన సంఖ్య, ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకోవాలనుకుంటున్నాం అంటే ఒకటి, దాని ప్రకారం కొలతలతో 2x2 గజాల పాతిక గజంతో వేస్తే ఎకరానికి 1000 పడతాయి. అదే 2.5 వేస్తే 940 మొక్కలే పడతాయి. అదే 3x3 గజాలు పెడితే 870 మొక్కలే పడతాయి. అట్లా మనం నిర్ణయించుకోవడమే. తర్వాత ఏంటంటే లోతుగా సాలు తోలుకోవాలి, కనీసం 1 అడుగు లోతన్నా సాలు తోలుకొని మొక్కని దాంట్లో లోతుగా పెట్టిన తర్వాత ఆ పక్కన ఉన్న మట్టిని ఎగరేసుకోవడమే. అంతేకాని మన రైతులు ఏం చేస్తున్నారంటే తర్వాత ఇప్పుడంతా ఆల్మోస్ట్ 90% మంది డ్రిప్ ఇరిగేషన్ మీదే వ్యవసాయం చేస్తున్నారు. నీళ్ల కట్టుడు విధానం, పాలించే విధానంలో చేయాలనుకున్నా సరే ఇంతకుముందు ఏం చేసామంటే అరటి మొదలకు మట్టి ఎక్కదోయటము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సాంప్రదాయం పిలుచుకునే పద్ధతులు ఉంటాయి, కుందులు చేయడం అని అట్లా అంటారు. నేను గమనించింది ఏంటంటే అరటికి అనే దానికి మట్టి ఎక్కతోయకూడదు, కుందిలాగా చేయటం లేకపోతే సపోర్ట్ ఇవ్వవసరం లేదు. లోతుగా మొక్క పెట్టుకుంటే ఆ ప్రధాన దుంప భూమిలోనే ఉండిపోద్ది, గాలి వచ్చినా పడదు. దీనివల్ల ఏమవుతుందంటే ఖర్చు తగ్గించడం, పెట్టుబడిలో ఖర్చు తగ్గించడం. మేలైన యాజమాన్య పద్ధతులు ఎకరానికి 5-7 వేల మధ్యలో తీసుకుంటున్నారు ఈ మట్టి ఎగదోయటం. ఇటువంటి పనులు రైతు సోదరులు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మొక్క పెట్టుకునేటప్పుడే లోతుగా పెట్టుకోండి, నీళ్ళు ఫ్లడ్ ఇరిగేషన్ అయినా సరే డ్రిప్ ఇరిగేషన్ అయినా సరే చక్కగా పారదాయి.
1: అయితే మనం మొక్కలు మీరు వాళ్ళ అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నారు, దగ్గరగా దూరం కానీ. మనకు ఎలా వేస్తే మంచిది అంటారు, మంచి దిగుబడి వస్తుంది? దగ్గరగా పెడితే మొక్క దిగుబడి బాగా వస్తుందా, దూరంగా పెడితే బాగా వస్తుంది?
2: అయితే దీంట్లో కొన్ని వెరైటీలు ఏంటంటే రీసెర్చ్ చేసిన సైంటిస్టులు రికమెండ్ చేసిన విధంగా అయితే కర్పూర అరటి, చక్కెరకేళి అరటి, ఇవి 940-70 మొక్కలు ఒక ఎకరానికి సరిపోతుంది. లేదు కర్పూర వెరైటీ అయితే తర్వాత 2వ పంట తీసుకోవాలనుకున్నప్పుడు ఎత్తు ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే 870 మొక్కలు వేసుకుంటే ఎత్తు తక్కువ ఉంటుంది. 2వ పంట 3వ పంట కూడా తీసుకోవచ్చు, మొదటి పంట 2వ పంట 3వ పంట కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే కర్పూర వెరైటీకి, చక్కెరకేళి వెరైటీకి, అమృతపాణి వీటికి ఈ రోజుల్లో కర్ర ఊతం పెట్టాలి, బొంగు, వెదురు బొంగు. అటువంటిప్పుడు ఏంటంటే ఎత్తు పెరగకుండా ఉండదు కాబట్టి ఊతం పెట్టుకోవచ్చు గెల మోయటం కోసం. నేను 9 మొక్కలు వేసి సాగు చేశాను, 950 వేసాను. అయితే ఏంటంటే 870 మొక్కలు అయితే సక్రమంగా, అదే వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండి గాలి అది లేకుండా, వర్షాలు సక్రమంగా లేకుండా, అంటే పంట చేతికి వచ్చే టయానికి గాలి దుమ్ములు వర్షాలు లేకుండా ఉంటే 800 గెలలు కోసుకోవచ్చు. నా అనుభవం నేను చాలాసార్లు కోసాను. అట్లా రేట్ అనేటువంటిది అది తర్వాత విషయం. క్వాలిటీ, నాణ్యమైన పండుని ఉత్పత్తి చేయొచ్చు మనం.
1: అయితే మీరు దీనికి డ్రిప్ ఇరిగేషన్ మంచిది అన్నారు కదా, ఇది అరటి ఎటువంటి పంట అండి? నీళ్లు ఎక్కువగా కావాల్సి ఉంటుందా? ఏ కాలంలో ఏ స్థాయిలో అంటే అది పెరిగే దశలో ఏ దశలో మనం ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సి?
2: మామూలుగా అరటి ఉష్ణ మండలం పంట. ఒక పంట కాలము సంవత్సరం పడుతుంది. మొక్క పెట్టినప్పటి నుంచి డ్రిప్ ఇరిగేషన్లో అయితే ప్రతిరోజు 2 లీటర్ల నీళ్ళు కావాలి మొక్కకి. దాని వయసు పెరుగుతున్న కొద్దీ పంట కోతకు వచ్చేసరికి ప్రతిరోజు 40 లీటర్ల నీళ్లు కావాలి. దాన్ని క్యాల్కులేట్ చేసుకొని 2 మొక్కల మధ్యలో 5 డ్రిప్పర్లు ఉంటాయి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చేది ప్రతి ఒక్కొక్క డ్రిప్పరు గంటకు 2 లీటర్లు డిశ్చార్జ్ ఇస్తుంది నీళ్లు. దాని ప్రకారం చూసుకొని నీళ్లు కొన్ని దాచుకుంటుంది భూమిలో తీసుకోవడానికి. అట్లాగే ప్రతిరోజు 40 లీటర్లు తీసుకుంటుంది పంటకు వచ్చేటప్పటికి. దాని ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకొని ఎన్ని డ్రిప్పర్లు ఉన్నాయి, ఎన్ని లీటర్లు నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది, ఎన్ని గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తుంది. దాంట్లో మన మొక్క వయసు మొదటి నెలలో 2 లీటర్లు మొదలు పెట్టిన దగ్గర నుంచి వయసు మొక్క పెరిగిన కొద్దికి నీళ్లు పెంచుకుంటా వెళ్ళాలి. దాని ప్రకారం ఇన్ని గంటలు క్యాలిక్యులేట్ చేసుకుంటా వెళ్ళిపోతే 9 గంటలు ఇస్తుంటే ఒక్కొక్క డ్రిప్పర్లో 2 లీటర్లు డిశ్చార్జ్ ఇస్తుంది. 5 డ్రిప్పర్లు ఉంటాయి 2 మొక్కల మధ్యలో, అంటే 9×2 = 18 లీటర్లు ఒక్కొక్క డ్రిప్పర్ 18 లీటర్లు ఇస్తుంది. అంటే అప్పుడు 18×5 = 90 లీటర్లు అవుతుంది. అంటే వాస్తవం కావాల్సింది 40 లీటర్ల నీళ్లే కావాలి మొక్కకి. తద్వారా నీళ్లు భూమిలో దాచుకుంటుంది ఉంటాయి. లేని పక్షంలో కరెంటు ఆదా చేయడానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఒకటి. రెండవది భూమికి నీళ్లు కట్టడం కాకుండా మొక్కకు నీళ్లు ఇవ్వడం డ్రిప్ ఇరిగేషన్ కాన్సెప్ట్. రైతులందరూ అది గమనించండి, ఎందుకంటే ఈ నీళ్లు చాలవు అనేటువంటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అరటికి నీళ్లు పెడితే ఈ నీళ్లు చాలవు అరటి మొక్కకి అనేటువంటిది ఒక అపోహలో ఉన్నారు రైతులు. అప్పుడు ఏంటంటే దాన్ని క్యాల్కులేట్ చేసుకుని 9 గంటల్లో 2 గంటలు ఇవ్వాలా, 3 గంటలు ఇవ్వాలా, 4 గంటలు ఇవ్వాలా. ఇది వాతావరణం చలికాలం ఉన్నప్పుడైతే కొంచెం తక్కువ నీళ్లు తీసుకుంటుంది. దాన్ని క్యాల్కులేట్ చేసింది. ఇప్పుడు మే నెలలో మళ్ళీ ఎక్కువ టెంపరేచర్ 40 దాటి ఉంటుంది. అప్పుడు 9 గంటలు ఇచ్చేయండి, నష్టం లేదు. లేకపోతే ఏమవుతుందంటే బయట ఉన్న వాతావరణం వేడికి మొక్కలు సరిపోను నీళ్లు అందకపోతే మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని దాన్ని మీరు రైతులు అనుభవంలో నిదానంగా అనుభవం వస్తే లెక్కలు వేసుకొని నీళ్లు ఇవ్వండి.
1: అయితే శివరామరెడ్డి గారు, ఇప్పుడు ఈ అరటి అనేది సంవత్సరం కాలం పంట అన్నారు కదా, ఈ సంవత్సరం కాలంలో మనం ఎన్నిసార్లు దిగుబడి తీసుకోవచ్చు, అంటే ఒక అరటి మొక్క జీవిత కాలంలో మనం ఎన్నిసార్లు గెలలు కోసుకోవచ్చు, అలాగే ఒక చెట్టుకి ఒకసారి ఎన్ని గెలలు సుమారుగా వస్తాయి చెప్పండి?
2: సంవత్సరకాలం పంట ఒక చెట్టుకి ఒక్క గెలే వస్తుంది. ఆ పంట నాణ్యమైన పంట పండించుకోండి రైతులు, తర్వాత 2వ పంట 3వ పంట అంటే పక్కన మళ్ళీ పిల్లలు వదిలిపెట్టుకుంటే వస్తూ ఉంటుంది. 3 పంటల వరకే తీసుకోవచ్చు టిష్యూ కల్చర్లో. తర్వాత మన దగ్గర పిలకలు ఉంటే కొంతమంది మాది టిష్యూ కల్చర్ అరటి పిలక, టిష్యూ కల్చర్ నుంచి మొక్క నుంచి వచ్చిన పిలక 1 రూపాయి 2 రూపాయలు అని చెబుతా ఉంటారు. రైతు సోదరులకి ఉచితంగా ఇవ్వండి పక్కన కూడా. అయితే నేనైతే అదే కాన్సెప్ట్తో చెబుతాను, నా దగ్గర ఉంటే నేను ఉచితంగా ఇస్తాను రైతులకి ఎవరికైనా సరే పిలకలు.
1: అయితే ఈ అరటికి మనం మొక్క పెట్టుకున్నాం, నేల తయారు చేసుకున్నాం, పాతుకున్న తర్వాత దానికి ఎరువులు కూడా అవసరం. ఎరువులు ఎటువంటి అందిస్తే బాగా పెరుగుతుంది అంటారు?
2: టిష్యూ కల్చర్ మొక్క పెట్టిన తర్వాత అయితే మొదటి నెల రోజులకి అది బ్రతికుంటుంది. మన భూమిలో దాని వేర్లు బాతుకొని అది స్వతంత్రంగా ఆహారం తయారు చేసుకుని నీళ్ల ద్వారా ఆహారం తీసుకోవాలంటే 4 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత రసాయనికంలో చేయాలనుకున్నప్పుడు ప్రతి మొక్కకి 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక పంట కాలంకి, అదే ఇంకా 30 రోజుల తర్వాత ఇచ్చేయండి. పక్కన కొంచెం దూరంగా వేర్లు ఉన్న దగ్గర చిన్న గొయ్యి తీసి దాంట్లో వేసేసి మట్టి కప్పేయండి. ఇంకా పంటకాలం అయిపోయే వరకు సూపర్ ఫాస్ఫేట్ అనేటువంటిది, భాస్వరం అనేటువంటి ఎరువు అవసరం లేదు అసలు అరటికేక. అక్కడ తర్వాత నుంచి నత్రజని, మ్యూరేటా పొటాష్, ఇవి 2 ఎరువులే అవసరం దానికి. మ్యూరేటా పొటాష్ని డ్రిప్లో కరిగించవచ్చు, నత్రజని కరిగించవచ్చు. ప్రతిరోజు

0: వందల గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవడం వలన సూట్ ఎరువులు రైతుకి ఖర్చు తగ్గుతుంది. కంపెనీల వాళ్ళు ఏంటంటే ఎరువుల కంపెనీల వాళ్ళు కానీ ఎరువుల డీలర్లు కానీ షాపుల వాళ్ళు కానీ మా కాంప్లెక్స్ వేయండి బ్రహ్మాండంగా వస్తుంది అని అంటారు. సూట్ ఎరువులు ఉన్నాయి మార్కెట్లో, సూట్ ఎరువులు వేసుకోవడం వలన ఖర్చు తగ్గుతుంది, ఆదాయం ఏం తగ్గదు. ఆదాయం అంటే కెలకొచ్చిన తర్వాత మార్కెట్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది, మార్కెటింగ్ అనేటువంటి మన చేతిలో ఉండదు. అయితే నాణ్యమైన పంట పండించడం కోసం పెట్టుబడి ఖర్చు తగ్గించండి.
1: ఎరువులు ఇచ్చాము, పెరుగుతూ ఉన్నాయి. మీ అనుభవంలో చెప్పండి, ఇప్పుడు అరటి పెరుగుతున్న దశలో, బాగా కాపుకొచ్చే దశలో అది ఎదుర్కొనే చీడపీడలు ముఖ్యంగా ఏమి ఉంటాయి, వాటిని ఎలా మనం దూరం చేసుకోగలం?
0: అరటికి ప్రధాన శత్రువు సిగటోక ఆకుమచ్చ తెగులు. అన్ని పంటలకి అన్ని రకాల వెరైటీలకి వస్తుంది. ఒక రెండు ఎంగాంబి అనేటువంటి దక్షిణాఫ్రికా వెరైటీ ఒకదానికి, తర్వాత నెల్లూరు అమృతపాణికి ఫైర్ త్రీ అనేటువంటి వెరైటీ, తర్వాత కావేరీ కలికి అనేటువంటి వెరైటీ, ఈ నాలుగు వెరైటీలు సిగటోకాన్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇప్పుడు వచ్చిన కొత్త వెరైటీలు ఇవి. ఇంతకుముందు మనకున్న సాంప్రదాయ పద్ధతులు అమృతపాణి, కోరరటి, తెల్ల చక్కెరకేళి, కర్పూర వెరైటీలు. కర్పూర వెరైటీ కొంచెం తట్టుకుంటుంది, తదిమా అన్ని సున్నితంగా ఉంటాయి. దీంట్లో ఇందాక నేను చెప్పాల్సింది గ్రాండ్ నైన్ అనేటువంటి వెరైటీ కూడా సాగు చేస్తున్నాను. గ్రాండ్ నైన్ వెరైటీ కొవ్వూరు బనానా రిజిస్ట్రేషన్ వాళ్ళ వెరైటీ కూడా సాగు చేస్తున్నాను. తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిందనమాట ఒకటి, ఆ వెరైటీ కూడా సాగు చేస్తున్నాను. ఈ రెండు వెరైటీలు గ్రాండ్ నైన్ కూడా సాగు చేస్తున్నాను నేను. ఇవి తట్టుకోలేవు సిగటోక, ప్రధాన శత్రువు సిగటోక. ఆ సిగటోక ఏమవుతుందంటే 18 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు శిలీంధ్ర బీజం, అది విపరీతంగా ఆకులు మాడిపోయినట్టు పెట్రోల్ కిరోసిన్ వేసి తగలబెట్టినట్టుగా కాలిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండటం కోసం దాన్ని ఏంటంటే సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కంపెనీల వాళ్ళు రకరకాల మా మందు వాడిని ఆ మందులు వాడిని అంటున్నారు. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే మ్యాంగో జబ్ 45, కార్బనిజం, ఈ రెండు శిలీంధ్ర నాశనలు కనుక మార్చి మార్చి ఆకులు తడిసే విధంగా స్ప్రేయింగ్ ఇస్తే సిగటోకాన్ని కంట్రోల్ చేయొచ్చు, అది ఒకటి. రెండోది పొటాష్, అంటే యాంటీబయాటిక్ పొటాష్ మొక్కలో రోగ నిరోధక శక్తి తగ్గితేనే ఈ సిగటోక దాని మీద దాడి చేస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే మొక్క రెసిస్టెన్స్ పవర్ పర్ఫెక్ట్గా నిలబడాలంటే మ్యూరేటా పొటాష్ అది స్ప్రేయింగ్ ఇచ్చినా ఆగుతుంది. పొటాష్ లాభం ఉంటేనే సిగటోక దాడి చేస్తుంది. సిగటోక అధికంగా ఉన్నప్పుడు ఏముందంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్ర బీజాలు భూమిలో ఉంటాయి, అక్కడే ఉంటాయి. వర్షాలు పడ్డప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి శిలీంధ్ర బీజాలు ఆకును పట్టుకుని ఉంటాయి.
1: అయితే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు ఏమైనా వాడతారా మీరు?
0: భూమిని పాడు చేయకుండా ఉండడం కోసం భావితరాలకి పాత తరంలో అందించినంత నాణ్యమైన భూమి కాకపోయినా ఇప్పుడున్న స్థితిగతులు ఈ ఉన్న భూమిని పాడు చేయకుండా
1: సాధ్యమైనంత వరకు
0: మనకు సాధ్యమైనంత వరకు భావితరాలకి ఆరోగ్యకరమైన భూమి అందించాలంటే రసాయనిక ఎరువులు తగ్గించుకుంటా పశువుల ఎరువు, ఆవు ఎరువు కానీ గేదెలు కానీ లేదా గొర్రెల నుంచి వచ్చే ఎరువు కానీ ఏదైనా సరే వేసుకొని వేస్ట్ డీకంపోజ్తో దాన్ని భూమిలో కలియబెట్టడం. వేస్ట్ డీకంపోజ్ కనుక స్ప్రేయింగ్ ఇవ్వటము, డ్రిప్లో ఫెర్టిగేషన్ చేస్తే 45 రోజులు అది సేంద్రీయ కర్బనంగా మారిపోయి మొక్కకు ఆహారంగా అందించింది నీళ్లతో పాటు. అది పశువుల ఎరువు, ఎకరానికి 4 ట్రక్కులు 5 ట్రక్కులు పశువుల ఎరువు అట్లా తోలుకుంటే, అరటి సాగులో ప్రధాన అంశం అది తోలుకుంటే, అది కూడా ఎప్పుడు 90 రోజులు అట్లా మొక్క పెట్టిన దగ్గర నుంచి మనం 90 రోజుల తర్వాత కనుక ఇవ్వదే 125 రోజుల వరకు ఎరువులు ఇవ్వాలి. ఆ టైంలో మన పశువుల ఎరువు ఇవ్వటం వలన మొక్క ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మొక్కలో, సహజసిద్ధంగా దానికి ఉన్న నిరోధక శక్తిని పెరిగి అది ఈ సిగటోక అనేటువంటి ఆకుమచ్చ తగిలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది.
1: అయితే మీరు పంటలో ఎకరాకి సుమారుగా ఎంత దిగుబడి తీసుకుంటారండి?
0: మనం సాగు చేసే వెరైటీని బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు గ్రాండ్ నైన్ వెరైటీ ఒక్కటే ట్రే కటింగ్ కేజీల్లో కొంటున్నారు, ఈ మధ్య ఎర్ర చక్కెరకేళి కూడా కొంటున్నారు అట్లాగే. తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము వేసిన కావేరీ కలికి అనే వెరైటీ కూడా ఇట్లా ట్రే కటింగ్కే అడుగుతున్నాడు అతను వ్యాపారస్తుడు. తదిమది చక్కెరకేళి కానీ కర్పూర వెరైటీ అనేటువంటిది, కూర వెరైటీ ఏమో మామూలుగా కాయల లెక్కనే వెళ్ళిపోతాయి. ఈ కర్పూర వెరైటీ, చక్కెరకేళి అనే వెరైటీ రెండు వెరైటీలు, అమృతపాణి అనే వెరైటీలు గెల్ల లెక్కనే, మార్కెట్ డిమాండ్ని బట్టి గెల్ల లెక్క ఉంటుంది. కరెక్ట్గా ఇంత ఉంటుందని చెప్పలేము రేటు. అయితే ఏంటంటే 2009 నుంచి నేను మామూలు ఇక్కడ సాంప్రదాయ పిల్లకి వేసిన వాళ్ళు 100 రూపాయలు అమ్మితే నా క్వాలిటీ క్వాంటిటీ చూసి నాది 200 కొంటారు. నేను గత 14 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాలు ఇప్పటికీ నేను టిష్యూ కజరాటిలో 15 సంవత్సరాల నుంచి ఆ వ్యత్యాసాన్ని గమనిస్తున్నాను. అధిక ఆదాయం అయితే నాకు వస్తుంది.
1: అయితే నేను అడుగుతుంది ఏంటంటే శివరామరెడ్డి గారు, సుమారుగా మన రైతు సోదరులకు అర్థం కావడానికి మనం ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం ఆర్జించవచ్చు, ఇదిగోండి ఈ 1000 రూపాయలు పెడితే నాకు ఒక 10,000 వస్తుంది, ఆ సుమారుగా లెక్కలు చెప్పాలంటే ఒక రైతు సోదరులకు ఏ విధంగా చెప్తారు?
0: ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఇది ప్రధానమైనది. నేను అరటి సాగు చేయడానికి భూమి సక్రంగా ఉండాలి, తర్వాత మంచి ల్యాబొరేటరీ

0: రెడ్డి నుంచి వచ్చిన టిష్యూ కలిసి రెడ్డి మొక్క వేసుకోండి. నా సలహా. సాంప్రదాయ పిలకలో రకరకాల తెగుళ్ళు ఉంటాయి. ఇదైతే ల్యాబొరేటరీలో మొత్తం అన్ని శుద్ధి చేసిన మొక్కలు వస్తాయి. అంటే అడగొచ్చు రైతులు కొంతమంది, ఏది ఈ టిష్యూ కల్చర్ వేయడం వల్ల తెగుళ్ళు రావా, మొక్కలు చనిపోవా అనేటువంటిది. అంటే మన భూమిలో వేరే శిలీంద్రం ఉంటే దానికి చనిపోతాయి. తర్వాత మొక్క కొనడం దగ్గర నుంచి గెల కోతకు వచ్చేటప్పటికి కవులు రైతు అయితే కవులతో సహా, తర్వాత గెలలు నిలబెట్టు గాలి దుమ్ములు కట్టి పడిపోకుండా ఉండాలంటే, నేను ఇప్పటి వరకు గమనించింది ఏంటంటే, నా అనుభవంలో ఏంటంటే 125,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరాకి. అంటే కొంతమంది రైతులు అడగొచ్చు ఎట్లా వస్తుంది 125,000, ఎందుకంటే ఎరువులు రేట్లు పెరిగినాయి, పశువుల ఎరువులు రేటు పెరిగింది. ఇవన్నీ సొంతంగా నేను చేసుకుంటానా, నా పొలంలో కూలీలు పెట్టుకుని నేను చేసుకోవడం వల్ల నాకు వచ్చిన ఖర్చు అది ప్రతి సంవత్సరం. ఇంతకుముందు చాలా తక్కువ వచ్చేది. తర్వాత 50,000 రూపాయలు కవులు ఉంది, 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. తర్వాత ఇతరత్ర ఖర్చులు వచ్చేసరికి 25 రూపాయలు ఒక బొంగుని డిప్రిషియేషన్ తీసేసుకోవాలి. వాస్తవంగా అయితే 110 రూపాయలు ఒక వెదురు గారే ఉంది. అయితే ఏంటంటే, మీరు 110 రూపాయలు అంటే మరి దగ్గర 100 రూపాయలు బొంగులే అవుతున్నాయి కదా, 125,000 మీకు ఎట్లా అవుతుంది కౌలు అని అంటారు. అయితే ఏంటంటే, దీన్ని 4 పంటలకు వాడుకోవచ్చు బొంగుని. అక్కడ 20 రూపాయలు 25 రూపాయలు డిప్రిషియేషన్ అరుగుదల తీసేసుకోవచ్చు అట్లా. అప్పుడు 125,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మార్కెట్లో ఇప్పుడు మనం 200 అమ్మామనుకోండి, 160,000 నుంచి 180,000 మధ్యలో 200 నుంచి 200 చిల్లరకి. ఈ సంవత్సరం మార్కెటింగ్ పెద్దగా లేదు కాబట్టి, రేట్ లేదు కాబట్టి పెట్టుబడి వరకే వస్తుంది. తజ్మా సంవత్సరాలు అయితే ఇదే కర్పూర వెరైటీ ఎలా నేను 200 నుంచి 800 రూపాయలకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి.
1: మార్కెట్ని బట్టి
0: ఉంటుంది అది, రైతు ఎవరు నిర్ణయించలేదు. పంట అయితే పండించుకోవచ్చు.
1: అయితే ఇంకొక డౌట్ అండి, మనం అరటి అనేది చాలా సున్నితంగా ఉంటుంది, మనకు అకాల వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు మొట్టమొదటిగా పడిపోయేది కానీ నష్టపోయేది కానీ అరటి చెట్లు, అరటి సాగు చేసే రైతులే. ఈ నేపథ్యంలో అరటి పంటకి మనకి ఏదైనా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకునే వెసులుబాటు ఉందా, చేసే ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుంది?
0: ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే 3.5 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లా వ్యవసాయ సలహా మండలిలో సభ్యులుగా ఉన్నాను. తర్వాత ఏంటంటే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో నేను ఒక మెంబర్ని. ఏ పంటకి ఎంత బ్యాంకర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లోన్ ఇవ్వచ్చు, తర్వాత నాబార్డ్లో కూడా ఇవన్నీ డిస్కస్ చేస్తాం మేము. ప్రతి సంవత్సరం మార్చిలో జరిగింది మాకు మీటింగు, గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జరుగుతుంది. తర్వాత ఏంటంటే, ఈ క్రాప్ బుక్ అయ్యి ఈ కేవైసీ అయిన తర్వాత ప్రతి పంటకి ఇన్సూరెన్స్ ఉన్నది. అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఉంది. దానికి ఒక రసీదు ఇవ్వటం కోసం ఫిజికల్కి 1 రూపాయి కట్టమని గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు అది కూడా లేదు. కాకపోతే ఏంటంటే, కొన్ని రకాల పంటలకి మండలం ఒక యూనిట్గా తీసుకుంటున్నారు అట్లా. తర్వాత పసుపు అనే పంటకి జిల్లాను యూనిట్గా తీసుకుంటున్నారు అట్లా తీసుకుని, అరటికి కూడా ఇన్సూరెన్స్ ఉన్నది.
1: అయితే శివరామరెడ్డి గారు, ఇప్పుడు మీ అనుభవంలో చెప్పండి, ఇప్పుడు మార్కెట్లో ఏ రకానికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ రకం ఎక్కువ పోతుంది, ఎక్కువ లాభం వస్తుంది?
0: మనకి ఫస్ట్ నుంచి ఉన్న వెరైటీలు కర్పూర అరటి. అంటే అది దాన్ని తాంబూలం ఇవ్వడానికి వాడతారు మన ప్రాంతంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కర్పూర వెరైటీ ఒకటి. ప్రతిదానికి ఫంక్షన్లకు కానీ దేనికైనా సరే, ఒక ఆడపిల్ల కాపురానికి వెళ్తుందంటే 2 అరటికాయలు పంపిస్తారు అక్కడ సారి కిందని,
1: సాంప్రదాయ
0: పద్ధతిలో ఇది బాగానే ఉంటుంది. రెండవది తెల్ల చక్రకేళి ఒకటి బాగుంటుంది, బాగా స్వీట్ అనమాట అది. తర్వాత అమృతపాణి వెరైటీ అంతరించిపోయింది మనకి, దేశవాళీ అమృతపాణి. ఈ మధ్య గత సంవత్సరం నుంచి మళ్ళా కొవ్వూరు మనాన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ రైతులకు ఇవ్వడం కానీ ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఫిజోరం విల్ట్ అనేటువంటి ఒక శిలేంద్ర తెగులు వల్ల అంతరించిపోయింది మనకు అది, దాన్ని మళ్ళీ ఇవ్వడం కోసం కొవ్వూరు బనాన రీసెర్చ్ వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
1: అయితే ధన్యవాదాలండి శివరామరెడ్డి గారు, ఈరోజు మా శ్రోతలకి అలాగే రైతు సోదరులకి అరటి సాగులో మీకున్న ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నారు. మరొకసారి ధన్యవాదాలండి.
0: ధన్యవాదం.
2: అరటి సాగులో నా అనుభవాలు ఆదర్శ రైతు శ్రీ కల్లం శివరామిరెడ్డి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.
3: జామురేతినేలా గడుపు గిడుపు మాని చెట్టు పుట్ట దాటి సైనులో నేనుంటే, మెల్లంగా వస్తాది నాయంకి, సల్లంగా వస్తాది నాయంకి. జామురేతినేలా గడుపు గిడుపు మాని చెట్టు పుట్ట దాటి సైనులో నేనుంటే, మెల్లంగా వస్తాది నాయంకి, సల్లంగా వస్తాది నాయంకి. పచ్చని సేలోకి పండు ఎన్నెల్లోన నీలి సీర గట్టి నీటూగొస్తా ఉంటే, వయ్యారా ములికించు నాయంకి, వనలచ్చి మనిపించు నాయంకి. పచ్చని సేలోకి పండు ఎన్నెల్లోన నీలి సీరా గట్టి నీటూగొస్తా ఉంటే

ములికించునా ఎంకి, వన లక్ష్మిని పెంచునా ఎంకి. ఎంకి వస్తాదని ఎదురుగానే పోయి గట్టు మీద దాని కంటి కాపడగానే, కాలు కదపలేదు నా ఎంకి, కరిగి నీరవుతాది నా ఎంకి. ఎంకి వస్తాదని ఎదురుగానే పోయి గట్టు మీద దాని కంటి కాపడగానే, కాలు కదపలేదు నా ఎంకి, కరిగి నీరవుతాది నా ఎంకి. జాము రేతిరి ఏళ్ళ జడుపు గిడుపు మాని చెట్టు పుట్ట దాటి సేనులో నేనుంటే, మెల్లంగా వస్తాది నా ఎంకి, సల్లంగా వస్తాది నా ఎంకి. మాటలన్నీ చెప్పి మంచ కిందకెళ్ళి గోని పట్టాయేసి గొంగడి పైనేసి, మాటలన్నీ చెప్పి మంచ కిందకెళ్ళి గోనే పట్టాయేసి గొంగడి పైనేసి, కులసగుంటాది నా ఎంకి, కులుకుసు పెడతాది నా ఎంకి. మాటలన్నీ చెప్పి మంచ కిందకెళ్ళి గోనే పట్టాయేసి గొంగడి పైనేసి, కులసగుంటాది నా ఎంకి, కులుకుసు పెడతాది నా ఎంకి. ఏత మెత్తే కాడ ఎదురుగా కూకుండి మళ్ళీ ఎప్పటల్లే తెల్లారబోతుంటే, సింధూరుణ్ణి తిట్టు నా ఎంకి, సూర్యుణ్ణు తిట్టు నా ఎంకి. ఏత మెత్తే కాడ ఎదురుగా కూకుండి మళ్ళీ ఎప్పటల్లే తెల్లారబోతు

0: జానపద గీతం విన్నారు. అంతర పంటల సాగుతో లాభాల గురించి తెలుసుకుందాం.
1: ఒక పొలంలో ఒక పంటతో పాటు వేరే పంటను ఒక క్రమ పద్ధతిలో ఒకేసారి సాగు చేయడాన్నే అంతర పంటలు అంటారు. ఈ అంతర పంటల వల్ల ఉపయోగాల్ని మనం చూసినట్లయితే, ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట నుండి కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పొలంలో రెండు పంటల్ని వేయడం వల్ల పొలం కప్పి ఉంటుంది. దీని ద్వారా నీటి ఆవిరి ద్వారా వృధా అయ్యే నీరు తగ్గి పొలంలో తేమ నిల్వ ఉంటుంది. పొలంలో కలుపు సమస్య కూడా తగ్గుతుంది. పొలంలో సహజ వనరులైన గాలి, నీరు ఇలాంటివి సద్వినియోగమయ్యి దిగుబడులు స్థిరంగా ఉంటాయి. భూమి సారం అలాగే నేల కోతను అరికట్టచ్చు. ఇక ఎంపిక చేసుకున్న పంటలు ఎత్తులో తేడా ఉండాలి. అంటే ఒకటి ఎక్కువ ఎత్తుకు పెరిగేది, వేరేది తక్కువ ఎత్తులో ఉండేది. ఇలా చూసుకున్నట్లయితే అంతర పంటల ద్వారా మనకి అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్కల వేరు వ్యవస్థలో కూడా తేడా ఉండే విధంగా మనం అంతర పంటల్ని ఎంచుకోవాలి. ఈ విధంగా అంతర పంటల సాగు చేసినట్లయితే రైతుకు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది.
0: అంతర పంటల సాగుతో లాభాల గురించి మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంట సిముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు

0: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యమేమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా ఆ కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణీ అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్లలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్లలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారము తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
0: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరు తెలియజేస్తారా?
1: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
0: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది, మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. రెండవది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
0: మేడం, మరి ఈ పథకం ద్వారా ఐసీడీఎస్ లో కానివ్వండి, లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనేవాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
1: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం ఒక యాంటీనేటల్ చెకప్ అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంటుకి జమ చేయటం జరుగుతుంది. రెండవ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల జన్మించే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
0: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
1: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్లినప్పుడు కూడా తెలియజేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని PMEY తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆవిడ ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా PMEY యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
0: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం? మరి ICDS ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
1: PMEY ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ICDS ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ICDS తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
0: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
1: PMEY దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు అంటే గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు MCP కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు అంటే రేషన్ కార్డు కానీ లేబర్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇంకేదన్నా BPL కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫారం 1A తో పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
0: మేడం, మరి PMEY పథకం మరియు ICDS మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
1: PMEY పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ICDS ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అంటే ఫస్ట్ 4 నెలలు పూర్తయినమ్మటే TT వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ PMEY ICDS కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
0: PMEY కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
1: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని PMEY నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ గనక అందులో నమోదై ఉండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంక్ ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
0: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
1: ముఖ్యంగా గర్భవతులు బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్లు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తన అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
0: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలమ్మా.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీ సాగర్ శ్రీరామ కౌచం గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక యమగండ ఎండాకాలం. యమగండ ఎండాకాలం మృత్యువుకి ఎండాకాలానికి ఏదో తెగని లింకు పాశం సంబంధం ఉంది. శిశలైన మృత్యుకాల విశాల మనోపరాభవాల అస్థి సంశయం గురించి నాకు ఎన్నో అనుమానాలు దిగుళ్ళు ఉన్నాయి. దుఃఖ సమయాలు నిత్యం వేలాడుతూనే ఎన్నో సంశయాలతో వేధిస్తా ఏడిపిస్తాయి. నిజానికి ఈ అవయవాలన్నీ అగ్నిగుండంలో నిర్దాక్షిణ్యంగా ఓ బందలో పారేసే బదులు ఓ బతికిన కాలేజీకి దానం చేయొచ్చు కదా. శృతి ఒప్పుకోదని నా భార్య అంటే నేనేమి బలవంతంగా ఆమెను ఒప్పించగలను? ఇది రికార్డు చేయకండి, మీ మనసులో దాచుకోండి. చాలు, మళ్ళీ బయటకొస్తాను. ఇది పాడు ఎండాకాలం. మా అమ్మ నాన్న మరణించింది ఎండాకాలంలోనే. మా పెద్దన్నయ్య కూడా మా అమ్మ పక్కనే మరణ తిథి రాసుకున్నాడు. చివరికి నా తమ్ముళ్ళు ఇద్దరు ఎండాకాలం వచ్చిందో లేదో శాశ్వత సెలవు తీసుకున్నారు. ఈ పరాభవ ఎండాకాలం ఇంత రణరంగా మృత్యుపాశంతో తిరుగుతున్నప్పుడు నేను కాలగది బంధంలో ఒంటరినై ఈ ఏసీ ఎప్పుడు పేలిపోతుందో అని ఈ మూల భయంతో బిక్కుబిక్కుమంటూ ఓ ఖైదీగా నా ఒంటరి చివరి పాడుగదిలో ఇలా చిక్కుకుపోయాను. చెప్పకూడదు గాని మొబైల్ కూడా వేడెక్కిపోతూ ఎప్పుడు పోయిపోతుందోనని భయమేస్తున్నది. ఇది కనబడని మహాయుద్ధకాలం. చివరికి బంగారం కూడా ఎండాకాలంలా మండిపోతున్నది యువరానర్. చివరికి బంగారం కూడా ఎండాకాలంలా మండిపోతున్నది యువరానర్. శీర్షిక విశ్వమానవుడు. ఓ ముసలికవి ఏమీ అనలేకపోవచ్చు. జరుగుతున్న ఈ సమస్త సంఘటనలకి చోద్యంగా చూస్తూ గిడసబారిపోయి నిట్టూర్పులు వది ఉండొచ్చు చాటుగా. ఆయన అన్న పళ్ళులేని పదాలు పెదాల నుంచి కొన్ని పదాలతో వరదలా దూకలేకపోవచ్చు. కానీ ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయన కళ్ళు చెప్తున్నాయి. కొన్ని చెమ్మల గీతలతో ఏదో ఆశ్రమంలో నుంచి ఇప్పుడే వచ్చిన తపోభంగ ఋషుల ఏదో సైగలు చేస్తున్నా అవి మనకు అర్థం అయ్యేలా లేదు. అతని అనుభవాలు నీరుగొప్పిన నిప్పుల్లా వేళ్లాడుతా ఆయనకు కొత్త రూప ప్రదర్శన ఇస్తుంటే ఆయన రాసిన కవిత్వం మనకెదురుగ్గా కూర్చొని ఎవరితో మాట్లాడుతుందేమో తెలియదుగాని పోని పలకరిద్దామంటే ఓ తెర అడ్డుగా నిలబడింది. దాన్ని ఛేదించుకుపోదామంటే ఏవో కొన్ని విడియాలు మొహమాటాలు తరాల అంతరాలు దూరంగా లాగుతున్నాయి. బహుశా భాష కూడా ఒకటి కాకపోవచ్చు. కానీ ఈ కవి నాకు బాగా తెలుసు, అతని కవిత్వమూ తెలుసు. ఇప్పుడు నేను ఆయనలోకి ఆయన నాలోకి ప్రవేశిస్తున్నాడు అనువాదం ద్వారా. అవును, అనువాదం సమస్త సరిహద్దులు చెరిపి ప్రపంచానికి విశ్వమానవుని పరిచయం చేస్తుంది. బాధలు భావాలు అనుభూతులు కష్టాలు కలలు అందరివి ఒకటే ఒకే తీరే. శీర్షిక మహామాయావి. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. మన మధ్య ఇంతకంటే మించిన సంప్రదింపులు వద్దు. పట్టుబిడుపులదేముంది, ఇవాళ కాకపోతే సయోచ్ఛ రేపటికి వాయిదా వేసుకుందాం. నిజానికి మన మధ్య సంధి అంటూ ఏమీ ఉండదు, అనవసరం కూడా. పట్టుబిడుపులదేముంది, ఇదొక వ్యాపార వాణిజ్య వ్యవహారం, ఓ క్రీడ మాత్రమే. రాజీ అంటూ ఏది ఉండదు, అది ఉత్తదే హుళిక్కే. నువ్వు ఆడవుండు, నేను ఏడ ఉంటాను, పరస్పరం అనుమానంతో మెలుగుదాం. నీవు నీ కత్తితో పొడుచుకో, నేను నా బాకుతో వాడిని పొడుస్తాను. అంతే, మన మధ్య ఈ తెరలు పదే పదే నాటుతా ఉంటే మజాగా ఉంటుంది. విడిపోయే రంగస్థలం ఆడుకునే రణరంగం ఎప్పుడూ రగులుతూనే ఉండాలి. నా మాట నువ్వు వినాలా, నీ మాట నేను వినేదే ఉండదు. అంతా ఏకపక్ష వ్యవహారం అనుకోకు. సంసారం ఓ సాగరం, గోడలు కూలుతాయి, సరిహద్దులు కొత్తగా తగలబెడతాము. అవి పాతవే, ఈ స్తబ్దత కొనసాగాలి. కొత్త పగలు కొత్త సూత్రాలు వికటించడం మంచిదే. నువ్వు చెప్పేది ఏదైనా పాచిపోయిన లడ్డే. నేను దేనికి సమ్మతించను, ఏది ఒప్పుకోను. పదే పదే సైరన్లు మోగుతాయి. నువ్వు ఊహించిన చోట నేను దెబ్బతీస్తాను. నువ్వు లొంగవని నాకు తెలుసు. ఈ మధ్యవర్తిత్వాల మధ్యన నా ఆభిజాత్య లక్షణములు ఏవి కొత్తవు కాదు. సమస్తం తుడిచేసి కొత్త ప్రాంగణాలు ఆవిష్కరించి కళ ఉంది చూశావు, అది నాకు వంటబట్టిన సౌకర్య చాతుర్యం, సహజ లక్షణం. నువ్వు విన్నా వినకపోయినా నేను ఇలాగే ఉంటాను. నీకు గుర్తుందో లేదో, నా పేరు మహామాయావి. శీర్షిక జేగూరు ఊదారంగు లాంటి రంగస్థల కవిత. రంగులు ఎప్పటివి, ఏనాటివి? మనిషి కంటే ఎంత ముందువి రంగులు? లేతవిగా ముదురుగా కొన్ని, చూడబడ్డవి కొన్ని, చూపులకు ఆనందవి ఎన్నెన్నో. మనిషి చూసిన రంగుల కంటే చూడని రంగులు ఉన్నాయి. మనిషి చూసిన రంగుల కంటే చూడని రంగులు ఉన్నాయి. జంతువులు మనకంటే జ్ఞానులు రంగుల విషయంలో. నేనింతకీ ఈ రాత్రి చీకటిలో నేను అనుభవించని రంగులను నా కంటి రెట్టినాపై ఆహ్వానిస్తున్నాను జ్ఞానాగ్నితో. నేనింతకీ ఈ రాత్రి చీకటిలో నేను అనుభవించని రంగులను నా కంటి రెటీనాపై ఆహ్వానిస్తున్నా జ్ఞానాగ్నితో. రంగులు రంగులు రింగా రింగా రంగులు, నిన్నటి నదీ ప్రవాహంలో కుంగిపోయిన దిగులు రంగులు, ఈ చివరి సైకతాన ఉనిగిన రంగుల నాటకరంగం ఈ దినాన ఎంత పాతదో అంత కొత్తది. రంగులు ధరించని యవనికను నేను ఊహించలేను. రంగుల పూలకొంతో ఊగే పాత్రలను గుర్తించలేము. రంగే మనిషి నిర్ధారించేది, అణిచివేసేది కూడా. ప్రపంచ నాటక రంగంలో ఏనాడో రంగులు పారేసుకుని తిరుగుతున్న ఏకైక సైబీరియా భికారికి వారసును నేనేనా? ప్రపంచ నాటక రంగంలో ఏనాడో రంగులు పారేసుకుని తిరుగుతున్న ఏకాకి సైబీరియా భికారికి వారసును నేనేనా? సహజ రంగు సహజ రంగస్థలం ఏ యుద్ధక్షేత్రం కంటే గొప్పవి కావు. సహజ రంగు సహజ రంగస్థలం ఏ యుద్ధక్షేత్రం కంటే గొప్పవి కావు. యుద్ధంలో శాంతికి తెల్లరంగు పొలమటం తెల్లబోయిన ఈ ప్రపంచానికి కుదుపునివ్వటమే. యుద్ధంలో శాంతికి తెల్లరంగు పొలమటం తెల్లబోయిన ప్రపంచానికి కుదుపునివ్వటమే. ఎంత రుధిర పారితే అంతగా ఇంద్రధనస్సుల్లోని రంగుల్ని కోల్పో

పోతాము మనం, ఎంత రుధిర పారితే అంతగా ఇంద్ర సరస్సులలోని రంగుల్ని కోల్పోతాం మనం. ఇక చూపు అవసరం లేకుండా బూడిద రంగు శాశ్వత స్థానంతో వర్ధిల్లుతుంది. సమస్త మానవ అస్థికలు ఒకే రంగుతో దీవించబడతాయి. మరిభూమికి ఎన్ని రంగులు అద్దితే ఏంటి లాభం? దుఃఖానికి, ఆకలికి, వలసలకి సహజంగా ఏ రంగు కంటికి నప్పుతుంది, ఏది నచ్చదు? ఇంతకీ మృత్యు ఏ రంగుతో కదిన రంగంలో విలాసంగా కులుగుతూ ఒరిగిపోతుంది? గుర్రాలు పారిపోయిన మృత్యురసం ఇక ఎప్పుడు కదులుతుంది? దిగబడ్డ రథాలని లాగుతా లాగుతా ఏ రంగులను ద్వేషించని మానవుణ్ణి నే కలగంటున్నాను ఆఖరి శ్వాసతో. దిగబడ్డ రథాలని లాగుతా లాగుతా ఏ రంగులు ద్వేషించని మానవుణ్ణి నే కలగంటున్నాను ఆఖరి శ్వాసతో. శీర్షిక: ఏమి శాంతి, ఎక్కడి శాంతి? అమృత దేహాలు తడుముతున్న నగ్నరాత్రులలో ఈ అస్థికలకి కోరికలేమి ఉంటాయి? లేనే లేవు. రోదనలు ఏవీ లేవు. ఈ చలి నగళ్లు భరించలేని ఆకాశాన్ని మాత్రం ఆ శవాలు కోరేది అన్ని గింజలా, లేక కేకులా, లేక ఎవరో విసిరేసిన ఎంగిలి ఎండు రొట్టెలా, లేక బుల్లెట్లా? ఆ ఎగిరి వస్తున్న పక్షికి ఏ రెక్కలు కదలకపోవటం ఏమిటి? దాని ముక్కున అన్నేసి అగ్నిపర్వత ఆనాళ్ళు ఏమిటికి కవ్యార్యా? ఇక్కడ బతికున్న కాయానికి కాళ్ళకి అడ్డం పడి ఉన్న మృతుడికి మధ్య ఎక్కడో పేగు కదిలిన వ్యాకరణంలో పోలికలు తారాడిన భాషకి కొత్త అనువాదం ఎవరు కోరుకుంటూ ఏ మూలను కరిగిపోవాలనుకుంటారు? ఇక్కడ బతికి ఉన్న కాయానికి కాళ్ళకి అడ్డం పడి ఉన్న మృతుడికి మధ్య ఎక్కడో పేగు కదిలిన వ్యాకరణంలో పోలికల తారాడిన భాషకి కొత్త అనువాదం ఎవరు కోరుకుంటూ ఏ మూలను కరిగిపోవాలనుకుంటారు? ఓ నా అనాది మృతిక, పలకవేమి, పక్కనే కదా రణభూమి. ఆ తరలివచ్చే నది నా పూర్వీకుల సందేశం మోసుకొస్తున్నదా? లేక ఇలాగే కాలం కోరికలు తలవంచి సిగ్గుపడిన జాబితాలతో ఏవేవో శాంతి సూత్రాలకి పరువు పద సోపానమై నిశ్చిల్ల మింగిన కాలంతో రాజీపడిందా? ఈ కన్నీటి గవ్వల తల్లులు పాడే లాలిపాటల సాక్షి ఇక పసిపిల్లలు ఏ గర్భంలోకి అడుగుపెట్టరు. ఈ కన్నీటి గవ్వల తల్లులు పాడే లాలిపాటల సాక్షి ఇక పసిపిల్లలు ఏ గర్భంలోకి అడుగుపెట్టరు. నిష్క్రమణ గొప్పదే కావచ్చు. ఆహ్వాన పత్రం రాసిన రాని శిశువు కోసం తల్లులు ఊయలలు ఊపటం మానేశారు. నిష్క్రమణ గొప్పదే కావచ్చు. ఆహ్వాన పత్రం రాసిన రాని శిశువుల కోసం తల్లులు ఊయలలు ఊపటం మానేశారు. వసంతాలు ఊరికే రావు, ఎవరిని అడిగి రావు. వసంతాలు ఊరికే రావు, ఎవరిని అడిగి రావు. చెట్టు చాట నిలబడిన కాలం ఎన్ని ఋతువుల ప్రార్థనలతో చిగురించిందో అక్కడ ఓ జలపాతం. నే రాసిన వీలునమ్మ తల ఒగ్గి వింటే మరణం కంటే సుఖనిద్ర ఎక్కడైనా మన నీడకి కొరియు దగ్గరే లొంగిపోవం. బూడిద పువ్వులు చనువాలు దార్చే నక్షత్ర కాంతులు ఈ నగరాన్ని దీపం తుడిచిన భ్రాంతుల కొసమెరుపుల మధ్య ఓ సరిహద్దులు మారే జామున ఈ సిమెంట్ రొట్టె ఎవరి ఆకలిని బాగా తీరుస్తుందో. ఈ సిమెంట్ రొట్టె ఎవరి ఆకలిని బాగా తీరుస్తుందో. ఆ ఎగిరి వచ్చే డ్రోన్లకు బాగా తెలుసు. ఈ ఆహార పొట్లాలు ఎవరి జీవితాలకు ములాఖాతులో ఎవరికి సాక్ష్యాలు దొరకవు. మనసున్న మనిషిగా నేను ఏ యుద్ధము సమర్థించను. మనసున్న మనిషిగా నేను ఏ యుద్ధము సమర్థించను. ఇంకొక కవిత, వజ్రం. అంతగా విషాదం భావించితే ఏమి లాభం? జీవితం చాలా చిన్నది. ఋతుచక్రంలో అనామకులం, ఇరుకు ఇరుకు బతుకులు, భద్రత మేరకే ఏకశ్వాస దిగశ్వాసల ఒళ్ళు నొప్పులు. అయినా సౌందర్యం ఆయుష్ని ధరిస్తుందేమో. సౌందర్యం ఆయుష్ను ధరిస్తుందేమో. చిన్న కిటికీ నుంచే వస్తుపోతున్న వాళ్లను చూస్తాము. చిన్న కిటికీ నుంచే వస్తుపోతున్న వాళ్లను చూస్తాము. ఎవరు ఏ బరువును మోస్తున్నారో ఏమో. ఎవరికి వారిగా వడలిపోయి ఖాళీ అయ్యే దారుల్లో రెప్పలార్చే చూపుతో ఏ అంచనాలతో దగ్గరవుతారు. ఓ కుక్క అరుస్తా ఉంది అదే పరిగా. కిటికీ ఓ బిస్కెట్ వేసింది నా చేత్తో. అయినా అరుస్తా ఉంది మరింత కోపంతో. నన్ను పరాయవాడిగా భావించే వీధి కుక్క అరుపులు చూసి విసుగుతో కిటికీ తలుపులు మూసేసుకుంది. మరింత దిగులుతో వెనక్కి తిరిగి చూశాను. ఓ అపరిచితుడు నా వైపు అదే పరిగా చూశాడు. అతని ముఖంలో విషాదం స్థానంలో అద్భుతమైన సౌందర్యం, గొప్ప ఆనందం. అతని ముఖంలో విషాదం స్థానంలో అద్భుతమైన సౌందర్యం, గొప్ప ఆనందం. ఎవరి నువ్వు అడిగితే పక్కపక్క నవ్వి నీవే నేను, నేనే నువ్వు అంటూ నా ఈ విషాద ముఖంలో చిరునవ్వులు పూయించాడు. రెప్ప తెరిచేలోగా నాలోకి ఇంకిపోయాడు. రెప్ప తెరిచేలోగా నాలోకి ఇంకిపోయాడు. అప్పుడు నిశ్శబ్దం వెలిగింది వజ్రంలా. అప్పుడు నిశ్శబ్దం వెలిగింది వజ్రంగా వజ్రంలా. శీర్షిక: ఏకాంతంలో. ఈ మంచు తెరను కాసేపు కర్టన్ రైజింగ్ అని పిలుస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ఏవేవో నావి కాని నీ భయాలు నన్ను పిరికివాడిని చేస్తున్నాయి. అలా పారిపోదామా? ఏవేవో నావి కాని నీ భయాలు నన్ను పిరికివాడిని చేస్తున్నాయి, అలా పారిపోదామా? భయం నాస్తితో ఊయల దోబుచూలోకి మరి కాసేపు. నువ్వు మరో బిడ్డని ప్రసవించలేవు. మరో లోకం కోసం కనలేదని కుమిలిపోబాకు.
నన్ను కాసేపు నీ తనయుడిగా భావించు, తప్పులేదు. నన్ను కాసేపు నీ తనయుడిగా భావించు, తప్పులేదు.

0: నేను నడిచే కాలప్రవాహం కింద ఎవరో కొత్త బ్రిడ్జి కడుతున్నారు చూడు. ఆ నీటిలో ఓ గాయకుడిగా ఓలలాడనివ్వు. ఈ రాళ్లు కన్నీళ్లతో ప్రాచీన పాటలు పాడుకోలేవిక. పాకురాళ్ల గురించి నానా ఆత్మల తరంగాలు ఏ తత్వంతో ఒంటరితనపు దిగులు మోస్తున్నాయో ఏమో కాస్త ఉపశమింపు చెయ్యి. ఇంకా అక్కడ లక్ష్మణ జూలా ఉందా? హరిద్వారంలో గంగానదితో మాట్లాడి చూడు. ఎండిపోయిన హృదయంతో పారిపోతున్నా. కాశీలో మణికర్ణిక ఘాటు వైపుగానే నా పడవసాగని ఆడనే నా ధనం గావించు. మరే కోరిక లేదు. ఇంకా నా శవయాత్రకి సంబంధించిన మరే సమాచారం ఇంకొకళ్ళు చెప్పకు దయచేసి. ప్రస్తుతానికి ఏ ఊళ్ళో నా యాత్ర సాగుతుందో అడగకు. నేనిక్కడ ఏకాంతంలా బాగానే ఉన్నా. నువ్వు బాగానే ఉండు. సెలవు మరి.
1: మీరింతవరకు శ్రీ సాగర్ శ్రీరామ కవచం గారి స్వీయ కవితలు విన్నారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి
2: దిగ్విజయ పాలన. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ది పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
2: భారతదేశానికి తూర్పు ద్వారంగా, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఈశాన్య భారతం దేశ అభివృద్దిలో అత్యంత కీలకమైన ప్రాంతం. అరుణాచల ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను కలిపి అష్టలక్ష్మిగా పిలుస్తారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. రహదారులు, రైల్వేలు, విమానయానం, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ ఇలాంటి రంగాలలో అనేక కార్యక్రమాలు అమలు చేసింది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్దిని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది.

0: కేంద్ర మంత్రులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పెంచడం ద్వారా అభివృద్ది కార్యక్రమాలకు వేగం తీసుకువచ్చింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం చేస్తూ వాణిజ్యం, పర్యాటక అవకాశాలను విస్తరించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో రైల్వే విద్యుతీకరణ, రహదారి ప్రాజెక్టులు, శాంతి ఒప్పందాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమ పథకాల ద్వారా ఈశాన్య భారతదేశం వేగవంతమైన అభివృద్దిని సాధించిందని చెప్పవచ్చు. ఈ వృద్ది గాథకు ప్రధాన చోదక శక్తి వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విడుదల చేసిన దేశ నిర్మాణమే ధ్యేయం అనే పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 4170 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుతీకరించినట్లు పేర్కొంది. సేలా సొరంగం తవాంగ్కు అన్ని కాలాల్లోనూ ప్రవేశాన్ని మెరుగుపరచగా ప్రధాన రహదారి, వాయు, జల ప్రాజెక్టులు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. ఈశాన్య ప్రాంతంలో హింసను తగ్గించి సాధారణ పరిస్థితులను నెలకొల్పినట్లు ప్రభుత్వం పేర్కొంది. 10,000 మందికి పైగా తిరుగుబాటుదారులు లొంగిపోయారని, 12 శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో మణిపూర్, మేఘాలయ, మిజోరాంలకు చేరిన మొదటి సరుకు రవాణా రైళ్లను ప్రభుత్వం అందించింది. అదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, యువత అవకాశాలు విస్తరించాయి. రోడ్లు, విద్యుత్, లాజిస్టిక్స్, పర్యాటకంతో సహా ఆ ప్రాంతంలో బలమైన బడ్జెట్లు, మరిన్ని ప్రాజెక్టులు, పెరిగిన పెట్టుబడులను ఇది హైలైట్ చేస్తుంది. మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, గృహవసతి ప్రభుత్వ పథకాలకు మెరుగైన ప్రాప్యత, సంక్షేమ ప్రయోజనాలను కూడా ఇది నొక్కి చెబుతుంది. ఈశాన్య ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేయడానికి పీఎం డివైన్, ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ ఈ పథకం కింద 6,600 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సిక్కింను ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సేంద్రీయ రాష్ట్రంగా మార్చడం, ఆ ప్రాంతమంతా మొబైల్ కవరేజీని 96% విస్తరించడం, సౌభాగ్య పథకం కింద 100% గృహాలకు విద్యుత్ పంపిణీ చేయడం వంటివి ప్రభుత్వం సాధించిన ఇతర కీలక విజయాలు. జాతీయ రహదారి నెట్వర్కులు 2014లో 10,957 కిలోమీటర్ల నుండి 16,027 కిలోమీటర్లకు పైగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 9 నుండి 17కు పెరిగింది. వీటిలో అరుణాచల ప్రదేశ్లోని హోలోంగి విమానాశ్రయం మరియు సిక్కింలోని ప్యాక్యోంగ్ విమానాశ్రయం కూడా ఉన్నాయి. రాజధానులను నేరుగా జాతీయ రైల్వే నెట్వర్క్ అనుసంధానిస్తున్నారు. మిజోరాంలోని బైరాబి, సెరాన్ లైన్ మరియు అరుణాచల ప్రదేశ్లోని అన్ని కాలాలకు అనువైన సేలా టన్నెల్ వంటివి ముఖ్యమైన మైలురాళ్లు. అస్సాంలో ఒక ప్రధాన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంటు నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక హరిత కేంద్రంగా మరియు కీలకమైన ఆధునిక తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. పీఎం డివైన్, నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ఇలాంటి లక్షిత విధానాలు సమ్మిళిత వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో రహదారులు, రైల్వేలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు ప్రత్యేక అభివృద్ది పథకాల ద్వారా గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి ఘన విజయం సాధించింది. పీఎం డివైన్ వంటి పథకాలు ఈ ప్రాంత అభివృద్దికి కీలకంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాల పాలనలో ఈశాన్య భారతం మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ, శాంతి భద్రత ఇలాంటి అనేక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. అష్టలక్ష్మిగా పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు దేశ అభివృద్ది ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తూ కొత్త అవకాశాల వైపు ముందుకు సాగుతుంది.
1: భారతదేశాన్ని డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. 2015లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశాన్ని డిజిటల్ గా, శక్తివంతమైన సమాజంగా, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక డిజిటల్ సేవలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిలో యూపీఐ అత్యంత విజయవంతమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. అసలు యూపీఐ అంటే ఏమిటి? యూపీఐ అనేది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ డబ్బు బదిలీ చేయడానికి రూపొందించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా 24 గంటలు వారంలో ఏ రోజైనా సులభంగా డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. యూపీఐ యొక్క ప్రయోజనాలు: వేగవంతమైన లావాదేవీలు, కొన్ని సెకండ్లలోనే డబ్బు బదిలీ అవుతుంది. 24/7 సేవలు, అంటే సెలవు దినాల్లో కూడా పనిచేస్తుంది. సురక్షితమైన చెల్లింపులు: యూపీఐ పిన్ మరియు ఇతర భద్రతా విధానాలు వినియోగదారులను రక్షిస్తున్నాయి. నగదు అవసరం తగ్గింపు అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా చిన్న వ్యాపారులు, దుకాణదారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకు విస్తరించడానికి సహాయపడింది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి కారణమైంది. ఇది నగదు వినియోగాన్ని తగ్గించి పారదర్శకమైన లావాదేవీలను ప్రోత్సహించింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు అందరూ కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. యూపీఐ సేవలు భారతదేశం బయట కూడా విస్తరిస్తున్నాయి. ఇటీవల కాంబోడియాతో సహా అనేక దేశాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు చెల్లింపులు మరింత సులభమవుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో యూపీఐ ఒక కీలక సంస్కరణగా నిలిచింది. ఇది భారతదేశాన్ని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించింది. వేగం, సౌలభ్యం, భద్రత మరియు అందుబాటు కారణంగా యూపీఐ నేడు కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో భాగమైంది.
0: స్వదేశీ సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన ప్రయాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రైలు భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి రైల్వే వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే పూర్తిగా భారతదేశంలోనే రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలును అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. దీని ఫలితంగా 2018 ట్రైన్ 18 రూపుదిద్దుకుంది. తర్వాత దీనికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ అంటే భారతమాతకు వందనం అనే అర్థం. ఈ పేరు దేశభక్తిని, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారతీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఈ రైలును రూపొందించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగంగా వేగం అందుకోవడం, తక్కువ సమయంలో బ్రేక్ వేయడం దీని ప్రత్యేకత. రైల్లోని కోచులు పూర్తిగా ఎయిర్ కండిషనర్డ్గా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ప్రయాణికుల భద్రతను పెంచుతాయి. జీపీఎస్ ఆధారిత ప్రయాణ సమాచార వ్యవస్థ ద్వారా రైలు ఎక్కడ ఉందో, తదుపరి స్టేషన్ ఏదో ప్రయాణికులకు తెలియజేస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయం, ఎల్ఈడి లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వందే భారత్ రైలు భద్రతా విషయంలో కూడా అత్యంత ఆధునికంగా రూపొందించబడింది. ఈ రైలు కోచులు స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించబడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, అత్యవసర సమాచార వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. డ్రైవర్కు రియల్ టైం సమాచారం అందించే ఆధునిక నియంత్రణ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. భారతీయ రైల్వేలో భద్రతా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో వందే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమైన అంశం. వందే భారత్ ఎక్స్ప్రెస్ శక్తి పొదుపు సాంకేతికతతో రూపొందించబడింది. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా విద్యుత్ను ఆదా చేస్తుంది. బయోవాక్యూమ్ టాయిలెట్లు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన రైలుగా గుర్తింపు పొందింది. వందే భారత్ లో ప్రయాణమంటే ఒక కొత్త అనుభూతి.

0: విమాన ప్రయాణానికి సమానమైన సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. విశాలమైన కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. రైలు ప్రయాణ సమయంలో కంపనాలు తక్కువగా ఉండడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. వందే భారత్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, స్వదేశీ తయారీ నైపుణ్యానికి ప్రతీక. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను వేగంగా అనుసంధానిస్తూ వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలు విస్తరించనున్నాయి. ఇది భారతీయ రైల్వే ఆధునీకరణలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. స్వదేశీ సాంకేతికత, ఆధునిక సదుపాయాలు, వేగం, భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యాలను సమన్వయం చేస్తూ భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ నిజంగా దేశ గర్వకారణం.
1: మీరిప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ది పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు మరియు సాధించిన విజయాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోనే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

0: భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో ముగ్గురు భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు దౌత్యం అవసరమని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarers community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: దాడులకు సంబంధించిన వివరాలను వాటర్ హీవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలో మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు ఎంటీ జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 kW ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39 చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాశ్మీర్తో సహా దేశంలోని మొత్తం సరిహద్దు ప్రాంతాలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: आज जो बॉर्डर इलाके का एक एफएम ट्रांसमीटर चालू हुआ है, इसके पीछे थॉट प्रोसेस, सूचना संपर्क विभाग, आकाशवाणी का प्रसार, वो सब ठीक है. हमारे पूरे बॉर्डर एरिया को हमें कंप्लीट आकाशवाणी दूरदर्शन से पूरी तरह से कवरेज करना है, कंप्लीट अपना जम्मू कश्मीर तक. जो भी एरिया में, जहां पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो, उस गैप को हमें फिलअप करना है. और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल, 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा विश्व की हमारी संस्कृति की बात को.
0: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదర్లో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14-18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15-17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ,
3: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia.

0: Yeah, to deepen economic engagement, boost investment flows, and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology, and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini, at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
1: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్దికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం, పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,092 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా ఓ పాపా లాలి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. గీతరచన రాజశ్రీ.

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా?
1: సుభాష్
0: దనిని.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి జలం రక్షతి రక్షితం. సంగీత రూపకం, రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. వినండి జలం రక్షతి రక్షితం సంగీత రూపకం.
2: అపో వై శాంతాశాంతాభిరేవాస్యసుజగంసిమగతి సుమిత్రానాభవోషధయస్తంతు దుర్మిత్రా తస్మై భూయాసు ఆపస్తర్వస్య భేషజీ తాస్తే కృణ్వంతు భేషజం ఆపోహిష్ఠామయోభవస్థానభూర్జే దధాతన మహేరనాగచక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషితీరివ మాతరః తస్మారంగమామభోయశ్చక్షయా యజన్మథా ఆపో జనగథాచనః.

అనాది కాలం నుండి మానవుడు నీటిని దేవతగా భావించి పూజిస్తున్నాడు. నదులకు మ్రొక్కి ఆరాధిస్తున్నాడు. నదుల జన్మస్థలాల్ని పవిత్రమైన పుణ్యస్థలాలుగా సంభావించి సందర్శిస్తున్నాడు. పంచభూతాలలో అత్యంత ప్రధానమైన ఆ జలదేవతకు శతసహస్ర వందనాలు సమర్పిస్తున్నాడు.

నీరే ప్రాణాధారము అన్న సూక్తి అక్షర సత్యం. అంతటి విలువైన నీటిని మనం అజాగ్రత్త వల్ల వృధా చేసుకుంటున్నాము. ఫలితంగా నీటి కొరత వల్ల అల్లాడిపోతున్నాం. ఈ నీటి కొరతకు ఎన్నో ఎన్నెన్నో కారణాలు.

ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యలలో కాలుష్యం ఒకటి. నింగిలో, నీటిలో, గాలిలో, నేలలో ఎక్కడ చూసినా భయంకరమైన కాలుష్యం. నీటి కాలుష్యం జల సమస్యను మరింత జటిలంగా మారుస్తోంది. మిగిలి ఉన్న కొద్దిపాటి నీటిని కూడా మనకు ఉపయోగపడకుండా చేస్తోంది. ఆ కాలుష్యం మూల కారణాలను తెలుసుకుని వాటిని నివారించడం మన అందరి తక్షణ కర్తవ్యం.

యజ్ఞయాగాలు ఆముష్మికమైన ఫలితాలను అందిస్తాయి. జలయజ్ఞం ఐహికమైన ఫలితాన్ని అందించి జలవనరులను పెంచుతుంది. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కురిసిన ప్రతిబొట్టు భద్రపరచుకుని భూమిలోని నీటిపొరను తగ్గకుండా చూడాలి.

ఉప్పొంగే నదుల జలాల్ని ఉప్పు సముద్రం పాలు కాకుండా సాగుభూమి వైపు మళ్లించి సత్ఫలితాలను అందించే మహోపకరణాలు ఆనకట్టలు. అవి నదులకు ఆభరణాలు, సుజలాం సుఫలాం అన్న భారతమాత స్థుతిని నిజం చేసే సాధనాలు, భావితరాలకు అవే కోటి వరాలు.

కేవలం నదులకు ఆనకట్టలు కడితేనే నీటి సమస్య తీరిపోదు. అతివృష్టి అనావృష్టుల వల్ల వచ్చే ఉపద్రవాలను కూడా నివారించటానికి ప్రయత్నించాలి. పొంగి పొరలే నదుల వరద నీటిని కృంగి కృషించిన నదుల్లోకి మళ్లించాలి. ఇందుకు నదుల అనుసంధానం ఒకటే నాణ్యమైన తరుణోపాయం.

ఇందుకు ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. దానికి ప్రజల సహకారం కూడా కావాలి. హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకుని సమన్వయ ధోరణితో మెలగాలి. అప్పుడే ఈ జల సమస్య తీరుతుంది.

0: పద పెరుగుతుంది, పొట్టు పొట్టు దాచి పెడితే జల సమస్య తీరుతుంది.
1: జలో రక్షతి ర

సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: జర చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగున చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా దసరా బుల్లోడు ఈ చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం.

కార్యక్రమంలో తర్వాత ఘంటసాల పీసుశీల పాడిన గీతం బడిపంతులు. ఈ చిత్రం నుండి గీతరచన ఆత్రేయ.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గూడుపుటాని. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. దాసరథి రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం.

0: మీరింతవరకు ఆపాత మధుర చిత్రగీతాలు విన్నారు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి. గుర్తుంచుకోండి.

0: కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: రీమా పారాశర్
2: నమస్కార్. అబ్ ఉపలబ్ధియోం కీ బాత్ హోతీ హై తో సాల్ దర్ సాల్ బాత్ హోతీ హై. 12 సాల్ ఏక్ లంబా సమయ హోతా హై. కేంద్ర మే నరేంద్ర మోదీ కీ సర్కార్ నే 12 సాల్ పూరే కర్ లియే హై. ఏక్ కే బాద్ ఏక్ కై రికార్డ్ భీ బన్ రహే హై. ఏక్ రికార్డ్ జిస్ కీ చర్చా హో రహీ హై వో యే కీ జవహర్లాల్ నెహ్రూ కా రికార్డ్ భీ అబ్ అగర్ హమ్ బాత్ కరే కీ కితనే సమయ కే లియే ఔర్ కితనే దిన్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కే తౌర్ పర్ రహే తో వో రికార్డ్ భీ టూట్ రహా హై. లేకిన్ సిర్ఫ్ బాత్ ఇన్ రికార్డ్స్ కీ నహీ హై బల్కి బాత్ హో రహీ హై క్యా యే నయా భారత్ కుచ్ వికాస్ లేకర్ ఆయా. వికసిత్ భారత్ కా నారా జో హై వో సాకార్ హువా. ఔర్ కిసానో కే లియే బహుత్ బాత్ హో రహీ హై. క్యా కిసాన్ వాకై మే ఖుష్ హై? క్యోంకి కిసానో సే సీధే జో జుడావ్ రఖతే హై వో ఖాస్ మంత్రి ఇస్ వక్త్ హమారే సాథ్ మౌజూద్ హై, జిన్కో మామా భీ కహతే హై లోగ్. అబ్ ఆప్ పహచాన్ హీ గయే హోంగే. కేంద్రీయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జీ, బహుత్ బహుత్ స్వాగత్ హై ఆప్కా.
3: ధన్యవాద్ ఆప్కా.
2: అబ్ మే ఆప్కో మామా జీ తో నహీ కహూ, లేకిన్ మే ఆప్కో నేతా కే తౌర్ పర్ పహలే శురువాత్ కర్తీ హూ. గర్మీ బహుత్ హై, కిసాన్ ఖుష్ హై?
3: కిసాన్ ఖుష్ రహే ఇస్కే లియే సర్కార్ దిన్ ఔర్ రాత్ కామ్ కర్ రహీ హై. ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ జీ నే తీసరి బార్ శపథ్ గ్రహణ కీ థీ. ఉన్కో బహుత్ బహుత్ బధాయియాం, ఉన్కా అభినందన్. ఏక్ వైభవశాలి, గౌరవశాలి, సంపన్న, సమృద్ధ, శక్తిశాలి, ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా నిర్మాణ ఉన్కే నేతృత్వ మే హో రహా హై. ఔర్ మే అభీ 2 సాల్ సే ఉన్కే సాథ్ మంత్రి హూం. మేరే జైసే కార్యకర్తా కా సౌభాగ్య హై కి ఉన్కే సాథ్ కామ్ కర్నే కా అవసర్ మిలా. ఉన్కో బహుత్ బహుత్ బధాయియాం.
2: అబ్ క్యోంకి ఆప్నే నరేంద్ర మోదీ జీ సే హీ శురువాత్ కీ హై, మే అప్నే హాత్ మే ఆప్కీ కితాబ్ భీ లేకర్ ఆయీ థీ, అప్నాపన్. ये किताब आपने नरेंद्र मोदी संग आपके अनुभव, तो 2 साल से तो प्रधानमंत्री के तौर पर आप उनको देख रहे हैं, आप उनके कैबिनेट का हिस्सा हैं, सरकार में एक अहम पद पर हैं आप, लेकिन आपने जो इस किताब में अपनापन बताया है, आजकल अपनापन ये शब्द ही इस्तेमाल होना ऐसा लगता है खत्म हो गया है. कोई रणनीति की बात करता है, भारी भरकम शब्दों की बात होती है, ये अपनापन क्या जुड़ाव है मोदी जी के साथ?
3: भारतीय संस्कृति का मूल है एक ही चेतना हम सब में है, इसलिए दूसरा कोई है ही नहीं. आत्मवत सर्वभूतेषु, और यह भाव मैंने सदैव आदरणीय नरेंद्र मोदी जी के मन में और उनके काम में देखा. अपनापन अपने सहयोगियों के लिए, अपनापन अपने कार्यकर्ताओं के लिए, अपनापन देश की संपूर्ण जनता के लिए, अपनापन पीड़ित विश्व मानवता की सेवा के लिए. और इसलिए जब कोविड जैसी महामारी आती है तो वैक्सीन केवल भारत की जनता को नहीं लगती, 100 अलग अलग देशों के लोगों को भी लग जाती है. अगर प्राकृतिक आपदा किसी दुनिया के दूसरे देश में आती है तो सबसे पहले भारत प्रधानमंत्री जी के

మీరు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, మొహమ్మద్ ఆరిఫా బేగం. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు నాట్య కలాం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు, ఈ అంశంపై డాక్టర్ రావెల సాంబశివరావు గారి ప్రసంగం. తరువాత ప్రధానమంత్రి విరాసత్కా సంవర్ధన్ వివరాలు వింటారు. వివరాలు అందించిన వారు శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. చివరిగా గాంధీ మార్గం. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ గారి గానం ప్రసారమవుతుంది. 12 గంటల 40 నిమిషాలకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తిగీతాలు వింటారు. 1 గంట 30 నిమిషాలకు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం, లలిత గీతాలు, ఇంకా ఖర్జూరంలోని పోషక విలువలను గురించిన విశేషాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన పాదుక పట్టాభిషేకం నాటకం నుండి దశరథ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8 గంటల 15 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10 గంటలకు ద్రౌపది స్వయంవరం హరికథా గానం ప్రసారమవుతుంది. కథకులు వి విజయకుమారి, భాగవతారిణి. ఇక రాత్రి 10 గంటలకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట. సంపద కలిగినప్పుడు మీ దోషాలను చెబుతూ ఆపదలో చేయూతనిచ్చేవాడే నిజమైన స్నేహితుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:47 దాటి 59 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.